0: The digital marketing platform. Indian community ki full on information hub. Me business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina. Weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI Page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. India ki teleport aithe enta baaguntundo. What if India was just a tap away?
1: Just imagine, meeru kallu moosi terchukone lopu mee dabbu India chellipothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe. No flights, no favors, no follow-ups. With my Pursu, sending money becomes hassle-free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My Pursu isn't just an app, it's your genie in the cloud. Download the My Pursu app or visit my Pursu.com or write to support at mypursu.com.
2: Istinamma vayanam puchukunti vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి, మేము మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రోటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
3: మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3 అండ్ మీతో ఉంది మీ ఆర్జే సుష్మా. సో ఎస్, మండే వచ్చింది కాబట్టి మళ్ళీ మనం కూడా వచ్చేసాము. అండ్ ఎస్, సో మండే అనగానే కొంచెం అదే డల్ అయిపోతాం అందరం, బికాస్ మళ్ళీ సేమ్ బొక్కలో వర్క్ చేయాలి కాబట్టి. బట్ ఏం చేస్తాం, బోరింగ్ ఫేసెస్, అదే వర్క్, ఏం తప్పదు కదా మనకి లైఫ్ లో. సో నేను కొంచెం ఎక్సైటింగ్ గా ఉంటాను మండే, బికాస్ రేడియోకి వస్తాను, మీ అందరితో మాట్లాడతాను అని చెప్పి కొంచెం ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతూ ఉంటాను. మండే రోజు కూడా ఏంటి నీ ఎక్సైట్మెంట్ అంటారా, అలా లైఫ్ లో ఏదో ఒక రీజన్ ఉండాలి కదా మండేని కొంచెం ఎంటర్టైన్ అవ్వడానికి ఆర్ ఎక్సైట్మెంట్ ఫీల్ అవ్వడానికి. అలా వన్ ఆఫ్ ది రీజన్స్ అనమాట నాకు. మరి మీకు కూడా ఏదో ఒక రీజన్ ఉండే ఉంటది కదా, మరి ఆ రీజన్ ఏంటో ఆలోచించండి. అండ్ అలాగే మనం యాజ్ యూజువల్ గా ఈ రోజు ఒక చిన్న టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాము, అండ్ అలాగే ఒక చిన్న గేమ్ కూడా ఆడబోతున్నాము. సో టాపిక్ ఏంటి అంటారా, సో టాపిక్ వచ్చేసి నేను లాస్ట్ వీక్ చెప్పినట్టు మనం ఈ రోజు ఒక పర్సన్ గురించి మాట్లాడుకోబోతున్నాము. సో మూవీ టైటిల్ చెప్పకుండా ఒక సీన్ ఇమాజిన్ చేసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోడ్డు ఉంటుంది, జర్నీలో ఇద్దరు స్ట్రేంజర్స్ ఉంటారు, డెస్టినేషన్ కన్నా మనకి ఆ జర్నీ చాలా ఎక్సైట్మెంట్ గా లేకపోతే ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది, అండ్ బ్యాక్గ్రౌండ్ లో ఒక బ్యూటిఫుల్ మ్యూజిక్ రన్ అవుతూ ఉంటుంది. ఆ క్యారెక్టర్స్ కి చాలా ఫ్లాస్ ఉంటాయి, ఏదో ఎస్కేప్ అవ్వడమో, లవ్ స్టోరీ లాగా స్టార్ట్ అవ్వడమో, ఏదో ఒకటి ఉంటుంది. సో మీకు ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది, ఎవరైనా బాలీవుడ్ మూవీస్ ఎక్కువ ఫాలో అవుతూ ఉంటే మీకు తెలిసే ఉంటుంది. సో నన్ అదర్ దాన్ ఇంతియాజ్ అలీ. సో ఈ రోజు నేను ఇంతియాజ్ అలీ గురించి, హిస్ టేక్ ఆన్ మూవీస్ అండ్ హిస్ పర్స్పెక్టివ్స్, ఇవన్నీ మాట్లాడదాము అనుకుంటున్నాను. సో మనం ఇంతియాజ్ అలీ గురించి మాట్లాడేసుకుందాము, అండ్ అలాగే గేమ్ కూడా ఆడదాము అని చెప్పాను కదా. సో గేమ్ ఏంటంటే, నేను మీకు ఒక ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఇస్తాను, ప్లస్ ఒక తెలుగు వర్డ్ ఇస్తాను. ఆ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ అండ్ ఆ తెలుగు వర్డ్ ని కలిపితే ఒక ఇంగ్లీష్ వర్డ్ వస్తుంది అనమాట. సో అదేంటో మీరు కనిపెట్టాలి. సో తెలుగు ప్లస్ ఇంగ్లీష్ వర్డ్ మ్యాజిక్ లాగా ఇది ఒక గేమ్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ బి ప్లస్ చదువు, అంటే బి ఆల్ఫాబెట్ బి ప్లస్ చదువు, దీంతో ఒక ఇంగ్లీష్ వర్డ్ వస్తుంది. ఎవరికైనా ఆన్సర్ తెలిస్తే 9726361966 కి కాల్ చేసేయండి. అండ్ అలాగే ఇంతియాజ్ అలీ గురించి నెక్స్ట్ వచ్చి మాట్లాడేస్తాను. సో మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3, సౌండ్స్ లైక్ హోమ్. మీతో ఉంది మీ ఆర్జే సుష్మా. ఇప్పుడు మన ఎన్టీఆర్ ది ఒక బ్యూటిఫుల్ సాంగ్ వస్తుంది, కొంచెం లైఫ్ ని తిట్టుకునే సాంగ్. వింటూ వింటున్నానండి రేడియో సురభి.

లైఫ్ లో ఏదో ఒక్కసారన్నా ఇలా అనుకునే ఉంటాం మన గురించి మనం. ఎస్పెషల్లీ నాకైతే మండేస్ వచ్చినప్పుడు ఇలాంటి సాంగ్స్ ఎన్నో ఉంటాయన్నమాట ప్లే లిస్ట్ లో. ఏంటి జై హనుమాన్ సాంగ్ పెట్టుకొని మరి వెళ్తాను ఆఫీస్ కి, అబ్బో చాలా వేస్ట్ డే వచ్చేసింది అనిపిస్తుంది నాకు. మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అండ్ యూ ఆర్ ట్యూన్డ్ ఇన్ టు నాన్ స్టాప్ ఫన్ విత్ మీ సుష్మా, మండే 7 to 9 PM. అండ్ ఎస్, సో నేను ఇందాక అడిగాను ఒక క్వశ్చన్, లైక్ ఒక ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ చెప్తాను ప్లస్ ఒక తెలుగు వర్డ్ చెప్తాను, ఆ ఆల్ఫాబెట్ ని అండ్ ఆ తెలుగు వర్డ్ ని ఇంగ్లీష్ లో కన్వర్ట్ చేస్తే ఒక ఇంగ్లీష్ వర్డ్ వస్తుంది అని చెప్పా. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక ఏం చెప్పానంటే బి, ఆల్ఫాబెట్ బి ప్లస్ చదువు. అంటే చదువు అంటే ఏంటి? రీడ్. సో బి ప్లస్ రీడ్ అంటే ఏమొస్తుంది ఇంగ్లీష్ లో? బ్రెడ్ అనమాట. సో బ్రెడ్ ఈస్ ది కరెక్ట్ ఆన్సర్. ఇలా కొంచెం పిచ్చి పిచ్చిగా ఇంకో క్వశ్చన్ అడిగేస్తాను. నెక్స్ట్ ఏంటి అడిగే ముందు మనం ఇందాకటి నుంచి చెప్తున్నట్టు ఇమ్తియాజ్ అలీ గురించి మాట్లాడుకుందాం. సో నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్ ఉండేది అనమాట, అసలు ఇమ్తియాజ్ అలీకి ఈ స్టోరీస్ ఎక్కడి నుంచి వస్తాయి? బికాజ్ ఆయన ఏం తీసినా కూడా అంత ఏదో హార్ట్ బ్రేక్ లేకపోతే ఎక్కువ కొంచెం సాడ్ ఫీల్ అయ్యే మూవీస్ ఎక్కువ ఉంటాయి కదా, అండ్ ఆల్సో హ్యూమన్ కి బాగా కనెక్ట్ అయ్యే మూవీస్ తీస్తాడు. సో ఆయనకి ఈ స్టోరీస్ ఎక్కడి నుంచి వస్తాయి ఏంటి అని చెప్పి నాకు ఎప్పటి నుంచో డౌట్ ఉంది. ఐ వాచ్డ్ సో మెనీ ఆఫ్ హిజ్ ఇంటర్వ్యూస్ అండ్ పర్స్పెక్టివ్ తెలుసుకుందామని ఆయన గురించి చాలా చదివిన తర్వాత చూసిన తర్వాత ఏం తెలుస్తుందంటే, సో బేసిక్ గా మనం ఏమనుకుంటామంటే గ్రేట్ ఫిల్మ్ మేకర్స్ అంటే ఆర్ డైరెక్టర్స్ అంటే థౌజండ్స్ ఆఫ్ మూవీస్ చూసుంటారేమో, వరల్డ్ సినిమా లైక్ ఏదైనా మూవీ రిలేటెడ్ కోర్స్ చేసుంటారేమో, అక్కడ నుంచి మేబీ రిఫరెన్సెస్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి చేస్తారేమో అని అనుకుంటాము. కానీ ఇంతియాజ్ అలీ మాత్రం ఆయన ఇన్స్పిరేషన్ గురించి చెప్పింది నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది అనమాట. సో ఆయన ఎక్కువ మూవీస్ చూడలేదంట, లైక్ మిలియన్స్ ఆఫ్ ఫిల్మ్స్ చూసి ఇన్స్పైర్ అయ్యి హీ డిడ్ంట్ కమ్ ఇన్ టు దిస్ ఫిల్మ్ మేకింగ్ థింగ్. సో ఆయన స్టోరీస్ అన్ని కూడా లైఫ్ నుంచి తీసుకున్నవి, పీపుల్ నుంచి, కాన్వర్సేషన్స్ నుంచి, ట్రావెల్ నుంచి అండ్ ద థింగ్స్ దట్ హీ నోటీసెస్, లైక్ ఆయన నోటీస్ చేసినవి ఇవన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి జబ్ వి మెట్ లో గీత్ క్యారెక్టర్ ఉంది కదా, కరీనా కపూర్ ప్లే చేసింది. సో ఆ క్యారెక్టర్ ని చూస్తే బేసిక్ గా ఆయనకి ఢిల్లీ బస్సెస్ లో ట్రావెల్ చేస్తున్న గర్ల్స్ గుర్తొస్తారనమాట, లైక్ స్ట్రేంజర్స్ తో కూడా నాన్ స్టాప్ గా కాన్వర్సేషన్ స్టార్ట్ చేసి వాళ్ళు విన్నా వినకపోయినా మాట్లాడేలాగా ఆయనకి కొంతమంది కనిపించారంటే, అండ్ దాట్ ఇన్స్పైర్డ్ హిమ్ ఫర్ ద గీత్ క్యారెక్టర్. సో అట్లా ఆయన ఇమాజినేషన్ లో ఒక గర్ల్ ఉండి వాట్ ఇఫ్ షీ మిసెస్ ద ట్రైన్ అండ్ దెన్ ఆ పర్సన్ తో ఇంకొక జర్నీ ఎలా ఉంటుంది అలా ఊహించుకొని హీ రైట్స్ హిస్ స్టోరీస్ అనమాట. సో ఆయన బిఫోర్ బీయింగ్ అ ఫిల్మ్ మేకర్ ఆయన ఎక్కువ పీపుల్ వాచర్ లాగా ఉండేవాళ్ళు అనమాట, లైక్ పీపుల్ ఏం చేస్తారు, ఎలా బిహేవ్ చేస్తారు, హౌ ఈజ్ హ్యూమన్ లైఫ్, ఇలా ఎక్కువ ఆయన అబ్జర్వ్ చేస్తూ ఉంటారనమాట, విచ్ ఇస్ వెరీ రిలేటెడ్ టు మీ. నాకు కూడా కొంచెం లైఫ్ గురించి మాట్లాడే ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నాకు ఎందుకో కొంచెం అట్లా ఆయన కనెక్ట్ అవుతుంది, అండ్ ఆయన తీసిన క్యారెక్టర్స్ కూడా అలా చాలా ఫెమిలియర్ గా అనిపిస్తూ ఉంటాయి. సో అలాగే నెక్స్ట్ మాట్లాడేసుకుందాం ఇంతియాజ్ అలీ గురించి, ఇంకా మాట్లాడుకుంటూ ఉందాం. ఇందాక నేను చెప్పినట్టుగా బి, ఆల్ఫాబెట్ బి ప్లస్ చదువు అంటే రీడ్, విచ్ ఈస్ బ్రెడ్ అనే ఇంగ్లీష్ వర్డ్ వచ్చినట్టు. నెక్స్ట్ ఏమిస్తున్నానంటే సి, ఆల్ఫాబెట్ సి ప్లస్ తాళం, ఇంటికి వేస్తాం కదా ఆ తాళం. సో సి ప్లస్ తాళం తో ఒక ఇంగ్లీష్ వర్డ్ వస్తుంది అనమాట. ఎవరికైనా తెలిస్తే 9726361966 కి కాల్ చేసేయండి. అండ్ ఇప్పుడు ఇంకొక సాంగ్ వస్తుంది, వింటూ వింటూనే ఉండండి రేడియో సురభి 107.9 FM HD3 మీ ఆర్జే సుష్మతో.

కృష్ణుడి వారసులంతా అనే సాంగ్ అయితే వినేశారు ఫ్రమ్ ది మూవీ స్వామి రారాం. మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అండ్ మీతో ఉంది ఆర్జే సుష్మా, ఓన్లీ ఆల్ నాన్ స్టాప్ ఫన్ మండే 7 to 9 PM. అండ్ ఎస్, సో నేను ఇందాక ఒక క్వశ్చన్ అడిగేశాను, ఆల్ఫాబెట్ సి ప్లస్ తెలుగు పదం తాళం, అంటే ఇంటికి వేస్తారు కదా తాళం, అది సి ఆల్ఫాబెట్ సి ప్లస్ తాళం, ఇంటికి వేసే తాళం, దీన్ని ఇంగ్లీష్ లోకి మారిస్తే ఒక వర్డ్ వస్తుంది కదా, దాన్ని ఆల్ఫాబెట్ సి తో కలిపితే ఒక ఇంకొక ఇంగ్లీష్ వర్డ్ వస్తుంది, అదేంటి అని అడిగాను. నాకు కరెక్ట్ ఆన్సర్ వచ్చింది, బట్ నేను ఇంకా ఓపెన్ లో పెడుతున్నాను, ఇంకెవరైనా ఆన్సర్ చేస్తారేమో చూద్దాం. అండ్ అలాగే ఇంతియాజ్ అలీ గురించి మాట్లాడుతూ ఉన్నాను కదా, సో వేర్ డస్ దిస్ ఇంతియాజ్నెస్ కమ్స్ ఫ్రమ్ అని చెప్పి నేను అనుకున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంతియాజ్ అలీ మూవీస్ లో ఎక్కువ ఏముంటుందంటే సెల్ఫ్ డిస్కవరీ ఉంటుంది, అంటే ఒక పర్సన్ తన గురించి తను తెలుసుకోవడం, తనకి ఏం కావాలో తెలుసుకోవడం, ట్రావెల్ చేయడం, ఎస్కేప్ అవ్వడం రియాలిటీ నుంచి లేదా లైఫ్ నుంచి, లైక్ తనకిష్టం లేని వాటి నుంచి ఎస్కేప్ అవ్వడం గానీ ఇవన్నీ చూస్తూ ఉంటాం. కానీ ఇంతియాజ్ అలీ ఏం చెప్పారంటే ఆయన కావాలని కూర్చొని ఇవన్నీ డిజైన్ చేసి ఇవేం చేయారంట. సో ఫైండింగ్ వన్ సెల్ఫ్, మనల్ని మనం కనిపెట్టడం ఇస్ జస్ట్ లైక్ ఫైండింగ్ లవ్ అనే ప్యాటర్న్ ని ఆయన రిలేట్ చేసుకున్నారంట. సో ఆయన ఏది ప్లాన్ చేసుకొని చేయను, అండ్ ఇట్ జస్ట్ హ్యాపెన్స్, నేను కూర్చొని రాస్తున్నప్పుడు ఇట్ జస్ట్ హ్యాపెన్స్ అని చెప్పి అన్నారు. అండ్ హీ యాక్చువల్లీ వాంట్స్ టు చేంజ్ ఇట్ అంట. సో వద్దు చేంజ్ చేయొద్దు అని అయితే నాకు అనిపించింది, బికాస్ క్రిటిక్స్ అందరూ కూడా ఆయన ఫార్ములా ఏదైతే ఉందో అది డీకోడ్ చేస్తున్నారని చెప్పి ఆయన డజంట్ వాంట్ టు హ్యావ్ ఎ ఫార్ములా లైక్ ఇంతియాజ్ అలీ అంటే ఒక హార్ట్ బ్రేక్ స్టోరీస్, లేకపోతే ఎవ్రీ టైమ్ క్యారెక్టర్ ఫైండింగ్ హిమ్సెల్ఫ్ ఆర్ హర్ సెల్ఫ్, ఇలా కాకుండా బ్రేక్ చేద్దాం అని అనుకున్నారు. బట్ సబ్ కాన్షియస్ గా ఆయనకి ఇట్ కీప్స్ రిపీటింగ్, అదే థాట్స్ ఆయనకి రిటర్న్ అవుతూ ఉంటాయి, అదే సిమిలర్ క్యారెక్టర్స్ వస్తూ ఉంటాయి, లైక్ రోడ్స్ కానీ, పీపుల్ పారిపోవడాలు ఇంటి నుంచి, లేకపోతే వాటి నుంచి వీటి నుంచి, లవ్ కానీ ఆ లాంగింగ్ ఏదైతే ఉంటుందో లవ్ లో, ఆయన ఎక్కువ రొమాన్స్ కంటే కూడా లాంగింగ్ గురించి చెప్తారు. ఇల్లు మౌంటైన్స్ అంటారు, సో పీపుల్ ఒక ఫస్ట్ హాఫ్ లో ఒకలా ఉంటారు, సెకండ్ హాఫ్ లో ఇంకోలా మారిపోతారు. సో అది ఇంతియాజ్ అలీ మూవీస్ లో ఉండే ఇంట్రెస్టింగ్ పార్ట్ అనమాట. సో అలా హిజ్ మైండ్ అనేది అలా అదే ప్యాటర్న్ లోకి వెళ్తూ ఉంటది. సో దాట్ ఈస్ వేర్ దిస్ ఇంతియాజ్నెస్ కమ్స్ ఫ్రమ్. అండ్ అలాగే హర్ష గారితో మాట్లాడుతున్నాను. సో హర్ష గారు కూడా చెప్పారు హ్యూమన్ నేచర్ కి బాగా రిలేట్ అయ్యే మూవీస్ చేస్తారు ఇంతియాజ్ అలీ, లైక్ హ్యూమన్ ఎమోషన్స్ కి గానీ వాటికి వీటికి బాగా కనెక్ట్ అయ్యే మూవీస్ చేస్తారు. అండ్ అందుకే మనలో చాలా మంది కూడా ఇంతియాజ్ అలీ మూవీస్ కి అందుకే బాగా కనెక్ట్ అవుతారు. అండ్ ఇంతియాజ్ అలీ అండ్ ఏఆర్ రెహమాన్ కాంబినేషన్ అయితే అది ఇంకా నెక్స్ట్ కొన్ని ఇయర్స్ వరకు ఎవరు కూడా టచ్ చేయలేని కాంబినేషన్ అది. సో అలాంటి కాంబినేషన్ లో మరి ఒక బ్యూటిఫుల్ సాంగ్ మాహీవే ఫ్రమ్ ది మూవీ హైవే హర్ష గారి కోసం అండ్ ఆల్సో మనందరి కోసం కూడా వింటూనే ఉండండి. అండ్ అలాగే సి ఆల్ఫాబెట్ సి ప్లస్ ఇంటికి వేసే తాళం, దాన్ని ఇంగ్లీష్ లోకి మారిస్తే ఇంకొక ఇంగ్లీష్ వర్డ్ వస్తుంది అనమాట. సితో మొదలయ్యి ప్లస్ తాళం, ఇంటికి వేసే తాళం ని ఏదైతే ఉంటుందో అది ఇంగ్లీష్ లోకి మార్చుకుంటే ఒక వర్డ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ బి ప్లస్ చదువు అంటే రీడ్, బ్రెడ్ అలా వచ్చినట్టు సి ప్లస్ తాళం అంటే ఏమొస్తుందో తెలిస్తే 972-636-1966 కి కాల్ చేసేయచ్చు. వింటూనే ఉండండి రేడియో సురభి

మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3 అండ్ మీతో ఉంది మీ ఆర్జే సుష్మా. సో మనం ఈ రోజు ఒక చిన్న ఫన్ గేమ్ ఆడుతూ అండ్ అలాగే ఇంతియాజ్ అలీ గురించి కూడా మాట్లాడుకుంటూ ఉన్నాము. అండ్ ఇందాక నేనేం అడిగాను అంటే బీ ప్లస్ చదువు అంటే రీడ్, సో బ్రెడ్ వస్తుంది. అలాగే సి ప్లస్ తాళం, ఇంటికి వేసే తాళం, తో తాళం అంటే లాక్ కదా, అండ్ సి కలిపితే సి ఆల్ఫాబెట్ సి ప్లస్ లాక్ క్లాక్ వస్తుంది. సో నాకు కరెక్ట్ గా ఆన్సర్ చెప్పింది హర్ష గారు అండ్ రమేష్ గారు. సో అదనమాట సంగతి. సో నెక్స్ట్ క్వశ్చన్ కూడా అడుగుతాను, బట్ బిఫోర్ దాట్ ఇంతియాజ్ అలీ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కదా, నాకు ఒకటి అనిపించింది అనమాట. సో ఎందుకు ఇంతియాజ్ అలీ క్యారెక్టర్స్ అన్ని కూడా ఎప్పుడు పరిగెడుతూ ఉంటాయి లైఫ్ లో, ఏదో ఒక దగ్గర నుంచి పారిపోతూ ఉంటాయి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అని చెప్పి అనుకున్నాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆదిత్య అన్ని వదిలేసి తన అంటే కొంచెం డబ్బులు ఇవన్నీ ఉన్నాయి కదా, బట్ స్టిల్ వదిలేసి ట్రైన్ ఎక్కేస్తాడు. అండ్ గీత్ ఏమో ఇంట్లో నుంచి అంశుమాన్ కోసం పారిపోతూ ఉంటది అదే మూవీలో. అండ్ వీరా హైవే మూవీలో ఇప్పుడే మనం హైవే సాంగ్ విన్నాం కదా, సో ఆ హైవే మీద అట్లా వెళ్తూ ఉంటారు. అండ్ వేద్ తమాషా మూవీ ఎవరైనా చూసుంటే కార్సికాకి వెళ్ళిపోతాడు అన్ని వదిలేసి. అండ్ హ్యారీ జబ్ హ్యారీ మెట్ సేజల్ మూవీ ఒకటి ఉంటుంది, షారుఖ్ ఖాన్ అండ్ అనుష్క శర్మ యాక్ట్ చేసింది. సో అందులో అయితే హ్యారీ కూడా తన ప్యాషన్ ఆర్ తన ప్రొఫెషన్ ఫాలో అవ్వడం కోసం ఇంట్లో నుంచి పారిపోయి వచ్చేస్తాడు, యూకే వెళ్తాడు అతను. సో అలా డిఫరెంట్ డిఫరెంట్ మూవీస్ లో ఎందుకు అలా పరిగెడుతూ ఉంటారు అని చెప్పాను. సో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి అంటే ఇట్స్ నాట్ జస్ట్ ఎస్కేప్ అవ్వడం ఇంట్లో నుంచి కాదు, ఇంతియాజ్ అలీ ఆ ఎస్కేపిజం నుంచి ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్స్ తీసుకొని వస్తాడనమాట. సో యూజువల్ గా రొటీన్ లో ఉన్నప్పుడు కాకుండా అది తీసేసినప్పుడు మనకి కొంత లైఫ్ లో చేంజ్ వస్తుంది అండ్ పర్స్పెక్టివ్స్ మారుతాయి అనేది ఆ మూవీస్ నుంచి తెలుస్తుంది అనమాట. సో బేసిక్ గా మనం వేద్ గురించి తీసుకుంటే ఆఫీస్ లో వేద్ ని చూస్తే అబ్బో ఆర్డినరీగా అనిపిస్తాడు, అదే కార్సికాలో చూసాం అనుకోండి తమాషా మూవీలో అబ్బో ఏంటి ఎనర్జీ అసలు మొత్తం సినిమాటిక్ గా ఉంటాడు రణబీర్ కపూర్ అయితే. సో అట్లా అనమాట వాళ్ళ ఒక క్యారెక్టర్ తీసుకొని వాళ్ళ లైఫ్ లో ఉన్న ఇదంతా లైక్ ఏదైతే స్కెడ్యూల్స్ లేకపోతే వాళ్ళ బాధలు ఇవి ఉంటాయో అవన్నీ తీసేసి వాళ్ళ డిఫరెంట్ వర్షన్ ని చూపించడం కోసం అట్లా చేస్తూ ఉంటారు అనమాట. సో ఒక స్ట్రేంజ్ ని కలుస్తారు మోస్ట్ ఆఫ్ ద మూవీస్ లో అండ్ వాళ్ళకి చాలా చాలా విషయాలు మన క్యారెక్టర్స్ చెప్తూ ఉంటారు. సో దాట్స్ అగైన్ ఇంతియాజ్ అలీస్ ట్రేడ్ మార్క్ అనమాట, లైక్ బికాస్ స్ట్రేంజర్స్ కి మన స్టోరీస్ చెప్పడం చాలా ఈజీ కదా, బికాస్ దే డోంట్ నో నథింగ్ అబౌట్ అస్ అంటే మన హిస్టరీ గానీ ఏదీ తెలియదు. సో అట్లా జరుగుతూ ఉంటాయి అనమాట. అండ్ ఇంకా మాట్లాడుకుందాము, బట్ బిఫోర్ దాట్ రాక్ స్టార్ మూవీ ఎవరైనా చూసుంటే అందరికీ నాథన్ పరిందే సాంగ్ అయితే చాలా నచ్చుతుంది, లేదా కున్ ఫయకున్ బాగా నచ్చుంటుంది. బట్ ఒక హిడెన్ జెమ్ ఉంది అదే మూవీలో, జోబీ మై అని చెప్పేసి. దాని లిరిక్స్ అయితే ఎంత బాగుంటాయంటే వీ ఆల్ కెన్ రిలేట్ టు దాట్ సాంగ్. సో ఇంకొక హిందీ సాంగ్ వింటూ వింటూనే ఉండండి రేడియో సురభి 107.9 FM HD3 మీ ఆర్జే సుష్మతో.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
4: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి, పెళ్లిళ్లకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
3: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రోనల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, బియాండర్ టెక్సాస్.
4: రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ది కేటరింగ్, ఓకే? షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్? 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు. ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర? టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.
5: Hello, namaste, this is KTR and you're listening to me on Radio Surabhi. Congratulations on being the first radio station, Radio Surabhi. I hope you continue to grow, I hope you continue to reach more and more households, more and more ears. So I hope you go conquer the world.
0: Radio Surabhi, Dallas's number one Telugu station. OG Telugu Radio, only on 107.9 FM HD3.

0: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
1: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
0: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, మిస్ వెళ్ళవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, అంకీ పన్నీర్ టిక్కా, విచ్ అమీ కబాబ్ పరోటా.
1: ఏంది బ్రో గని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
0: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనందవన్ ఏ టు బి, యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ అండ్ మేడ్ విత్ కేర్. A2B Texas.com, పర్ఫెక్ట్ ఫర్ డైన్ ఇన్, టేక్ అవే ఆర్ ఫుల్ సర్వీస్ క్యాటరింగ్.
2: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం

0: మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3 నాన్ స్టాప్ ఫన్ కి ట్యూన్ ఇన్ అయ్యారు విత్ మీ ఆర్జే సుష్మా. అండ్ ఎస్, సో నేను ఇందకటి నుంచి ఇంతియాజ్ అలీ గురించి మాట్లాడుతూ ఉన్నాను. అండ్ నాకు హేమంత్ గారు కాల్ చేసేసారు. అండ్ హేమంత్ గారు రాక్ స్టార్ మూవీ గురించి చెప్పారు. సో ఎస్పెషల్లీ మన మోహిత్ చౌహాన్ గురించి. సో ఏఆర్ రెహమాన్ మ్యూజికల్ అండ్ ఇంతియాజ్ అలీ కాంబినేషన్ ఒకటైతే, అండ్ దానికి రణబీర్ కపూర్ యాడ్ అయితే అది ఎలా ఉంటుందో, ఇంకా దానికి ఎసెన్స్ పెంచడానికి మోహిత్ చౌహాన్ ఉంటారనమాట. లైక్ హోల్ రాక్ స్టార్ మూవీలో అయితే నేను ఐ ఫెల్ట్ లైక్, కొంచెం చిన్నప్పుడు ఉన్నప్పుడు వచ్చింది, అండ్ ఐ ఫెల్ట్ లైక్ రణబీర్ కపూర్ ఏంటి ఇంత బాగా పాడుతున్నాడు అన్నట్టు అనిపించింది అనమాట. ఐ మీన్ లైక్ రణబీర్ కపూర్ లిప్సింగ్ ఇవ్వడం గానీ ఆ యాక్టింగ్ గానీ అంతా బాగా చేశారు. అండ్ ఆఫ్ కోర్స్ మోహిత్ చౌహాన్ వాయిస్ యాడ్ అయితే ఇట్ టేక్స్ అస్ టు అనదర్ వరల్డ్ అనమాట. లైక్ యునో ఆ ఫీలింగ్ అనేది మనకి బాగా కనెక్ట్ అవుతుంది. లైక్ వాట్ ఎవర్ ఇమ్తియాజ్ అలీ ఈస్ ట్రయింగ్ టు కన్వే త్రూ ద మ్యూజిక్ అండ్ వాట్ ఎవర్ ఏఆర్ రెహమాన్ ఈస్ ట్రయింగ్ టు డూ, సో మోహిత్ చౌహాన్ యాడ్స్ టు దాట్. సో ఇదైతే అసలు నాకు తెలిసి ఇంకొక 10 KGF లో టాక్సిక్ లో ఏ కాంబినేషన్ లో వచ్చినా కూడా, సో దిస్ ఇమ్తియాజ్ అలీ మ్యాడ్నెస్ విల్ నెవర్ గో ఆఫ్. సో మనం ఎంత హై హై మూవీస్ చూద్దాము, ఓ కొట్టేసుకోవాలి, అది ఉండాలి, ఇది ఉండాలి, హీరో ఎలిమెంట్స్ ఉండాలి అని చెప్పి ఇప్పుడైతే ఎక్కువ అలాంటి మూవీస్ చూస్తున్నారు కానీ, బట్ ద మ్యాజిక్ అంటే ఇమ్తియాజ్ అలీ మూవీస్ కానీ ఆ హ్యూమన్ ఎమోషన్స్ ని చెప్పే వే కానీ అండ్ ద వే వీ కనెక్ట్ టు దోస్ క్యారెక్టర్స్ అండ్ దోస్ స్టోరీస్ కానీ ఇర్రీప్లేసబుల్ అని చెప్పి నేను అనుకుంటున్నాను. అండ్ అలాగే సో హేమంత్ గారు మాట్లాడుతూ వాళ్ళ పాప కృతికి మై వాపస్ అవుంగా మూవీ వచ్చింది కదా మన ఇమ్తియాజ్ అలీ రీసెంట్ గా వచ్చింది, వేదాంగ్ అండ్ ఈ పేరు మర్చిపోయాను ఏంటి అప్పుడే, సో అదేంటి అలా ఎలా మర్చిపోయాను పేరు, శర్వరి, శర్వరి యాక్ట్ చేసిన మూవీ ఉంది కదా, సో ఆ మూవీలో ఒక సాంగ్ రిక్వెస్ట్ చేశారు, అది తప్పకుండా ప్లే చేస్తాను. అండ్ మస్కారా సాంగ్ అఫ్ కోర్స్ ఇది బాగా ట్రెండింగ్ లోకి వచ్చేసింది. అండ్ అలాగే సో వేదాంగ్ రైనా పార్ట్ ఏదైతే ఉందో అది నాకు ఇంకా బాగా నచ్చింది అనమాట. సో చాలా మంది కూడా అది బాగా ఫీల్ అయ్యారు ఈ సాంగ్ లో వేదాంగ్ పాడిన పార్ట్ ఏదైతే ఉందో. అండ్ అలాగే ఈ మూవీ కూడా మేము వాపస్ అవుగా, సో వి ఆల్ ఫెల్ట్ సమ్వేర్ కనెక్టెడ్, అంటే ఆ ఫస్ట్ లవ్ ఏదైతే ఉంటుందో ఇట్ విల్ నెవర్ గో అవే, ఎస్పెషలీ వెన్ బోత్ ఆర్ గుడ్ అండ్ సర్కమ్స్టాన్సెస్ డేంట్ వర్క్అవుట్, సిట్యువేషన్స్ డేంట్ వర్క్అవుట్, సో అది ఎక్కడో ఉంటది అనేది దిస్ మూవీ షోస్. బట్ ఆల్సో ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో లైక్ అయ్యో ఒక్క 2 మినిట్స్ వెయిట్ చేస్తే తను వస్తుంది కదా, వాట్ ఇఫ్ తిను వెయిట్ చేసి ఉంటే ఆ పర్టికులర్ సీన్ లో, అలా ఇంతియాజ్ అలీ మూవీస్ లో చాలా వరకు వాట్ ఇఫ్స్ మనకి బాగా కొడతాయి అనమాట. అయ్యో ఉండాల్సింది 2 మినిట్స్, అయ్యో దిస్ రాక్ స్టార్ మూవీలో కూడా హా అని చెప్తుంది కదా హీరోయిన్, సో అలా చెప్పినప్పుడు రణబీర్ కపూర్ కి అర్థమై ఉంటే స్టోరీ వేరేలా ఉండేదా, సో ఇంతియాజ్ అలీ లీవ్స్ దట్ పాయింట్ అనమాట. వాట్ ఇఫ్, ఓకే చిన్న చిన్న పాయింట్స్ ఏవైతే ఉంటాయో దాట్ వీ ఫీల్ లైక్ డ్రామా, అయ్యో ఆ రోజు వెయిట్ చేయాల్సిందేమో, వాళ్ళు కలిసే వాళ్ళేమో అని మనం అనుకుంటాం. బట్ నాకు అర్థమైంది ఏంటంటే, సో షీ ఎంటర్డ్ ఎ న్యూ లైఫ్ అండ్ న్యూ థింగ్ లోకి తను ఎంటర్ అయింది, అండ్ హీ థాట్ మేబీ ఐ షుడ్ నాట్ డిస్టర్బ్ హర్ అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోయాడేమో మై వాపస్ అవుంగా మూవీలో అని చెప్పి నాకు అర్థమైంది. సో అదనమాట. అండ్ ఇప్పుడైతే మస్కారా సాంగ్ వచ్చేస్తుంది, మరి వితౌట్ ఎనీ లేట్ వినేయండి, వింటూనే ఉండండి రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3 మీ ఆచే సుష్మాతో.
1: క్వీన్ విక్టోరియా కి తరహ కైసే దిఖ్ సక్తి హై ఆప్ తో వైసే లగేంగి.

You are tuned into Radio Surupi 107.9 FM HD3 and me on the RJ Sushma only on non-stop fun every Monday 7 to 9 PM and మనం మాట్లాడుకుంటున్నాము ఇంతియాజ్ అలీ గురించి అండ్ అలాగే ఒక చిన్న ఫన్ గేమ్ కూడా ఆడుతున్నాము. సో ఆ గేమ్ లో భాగంగా నేను నెక్స్ట్ క్లూ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. సో ఇందాక నేను చెప్పినట్టు బి ప్లస్ చదువు, చదువు అంటే రీడ్ సో బ్రెడ్ అవుతుంది అండ్ సి ప్లస్ తాళం ఇంటికి వేసే తాళం అంటే సి ఆల్ఫాబెట్ సి ప్లస్ ఈ ఇంటికి వేసే తాళం ఏదైతే ఉందో దాన్ని ఇంగ్లీష్ లో కన్వర్ట్ చేస్తే లాక్ అవుతుంది. సి ప్లస్ లాక్ అంటే క్లాక్ అవుతుంది. సో అలాగే ఆల్ఫాబెట్ బి ప్లస్ ఉంగరం చేతి వేలుకు పెట్టుకుంటాం కదా ఉంగరం, ఆల్ఫాబెట్ బి ప్లస్ ఉంగరం అంటే ఇంగ్లీష్ లో ఏమొస్తుందో ఎవరికైనా తెలిస్తే టు లెట్ మీ నో. అండ్ అలాగే ఇండియా టుడే హ్యాపీ అవర్ అయితే ఉంది. సో అన్వైండ్ విత్ డెలిషియస్ బార్ బైట్స్, రిఫ్రెషింగ్ డ్రాఫ్ట్ బియర్స్ అండ్ ద పర్ఫెక్ట్ ఈవినింగ్ అట్మాస్ఫియర్ అట్ ఇండియా టుడే సౌత్ లేక్. సో ఎవ్రీ డే 4 to 7 PM వరకు బార్ స్నాక్స్ అట్ జస్ట్ $1 అండ్ డ్రాఫ్ట్ బియర్స్ ఓన్లీ $2.99. గ్రేట్ బైట్స్, కోల్డ్ డ్రాఫ్ట్స్, హ్యాపీ ఈవినింగ్స్. ఇండియా టుడే 151 నార్త్ నోలన్ డ్రైవ్ సౌత్ లేక్. సో అదనమాట సంగతి. అండ్ అలాగే నేను హర్ష గారితో మాట్లాడుతూ ఉన్నాను. సో హర్ష గారు ఏం చెప్పారంటే ఇంతియాజ్ అలీ మూవీస్ లో బాగా కామన్ గా ఉండేవి ఎస్కేపింగ్ అనమాట, ఇంటి నుంచి బయటకు వచ్చేయడం, ఆ క్యారెక్టర్స్ అలా మన లైఫ్ నుంచి కొంచెం బయటకి పారిపోయి రెస్పాన్సిబిలిటీస్ నుంచి పారిపోవడం గానీ ఇలా చాలా ఉంటాయి. అండ్ ఇంట్లో అంటే ఎస్పెషల్లీ మన లైఫ్ ని గానీ మన ఇల్లుని మన పేరెంట్స్ ని అన్ని వదిలిపెట్టి బయటకు రావడం అనేది ఎక్కువ జరుగుతూ ఉంటుంది. అండ్ దట్ ఈస్ వేర్ వీ ఆల్సో రిలేట్ టు హిస్ క్యారెక్టర్స్ ఆర్ స్టోరీస్. లైక్ మనం కూడా ఇంటి నుంచి దూరంగా వచ్చి మన లైఫ్ కోసమో కెరీర్ కోసమో కష్టపడుతూ ఉంటాము. And we feel those responsibilities and those struggles, kabatti, that is how we relate to those characters and escapism, that is how we relate ani Harsha garu annaru, which is very true. And we were also talking about Jab Harry Met Sejal movie. So meeku evarikana teliste Shah Rukh Khan and Anushka Sharma act chesaru 2017-18 aa time lo vachindi movie. ఇంతియాజ్ అలీ బాగా డైరెక్షన్ మీద ఫోకస్ చేసి చేసిన మూవీ. ఐ థింక్ దాట్ వాజ్ ది మోస్ట్ రీసెంట్ వన్ ఐ వుడ్ సే, బికాస్ ఆ తర్వాత లైలా మజ్ను ఇవన్నీ వచ్చాయి. బట్ హీ వాజ్ పార్ట్ ఆఫ్ క్రియేటింగ్ దోస్ మూవీస్ బట్ నాట్ ఎంటైర్లీ ది డైరెక్టర్ ఆర్ ద స్టోరీ రైటర్ ఇట్లా కాదు. సో జబ్ హ్యారీ మెట్ సేజల్ మూవీ అయితే నేను ఒక 2-3 సార్లు చూసాను అండ్ ఇట్ వాజ్ అ కమర్షియల్ ఫ్లాప్, బట్ ఆ మూవీలో ఉన్న ఫీల్ మాత్రం చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ ఎస్ఆర్కే యాక్ట్ చేసిన వే కానీ, ద వే హీ ఫీల్స్ కమింగ్ so long from home and because of that passion, singing passion kosam raavadam gaani, and the way Sejal make him realize the purpose of his life gaani and everything. So vaalla love story gaani, cute small journey story I would say UK lo atla koncham vaalla journey manaki choopistaru. So ala ekkuva ఇంతియాజ్ అలీ మూవీస్ లో జర్నీ రిలేటెడ్ గా ఎక్కువ ఉంటాయి అనమాట. లైక్ క్యారెక్టర్స్ ఎక్కువ ట్రావెల్ చేస్తూ కలవడమో, లేకపోతే కలిసిన తర్వాత ట్రావెల్ చేసి క్లోజ్ అవ్వడమో ఇలా ఉంటాయి. వే దెన్ తార తమాషా మూవీ తీసుకుంటే కార్సికాలో పరిచయం అవుతారు అండ్ గీత్ అండ్ ఆదిత్య ట్రైన్ జర్నీలో ఉంటారు. హ్యారీ అండ్ సేజల్ కూడా అట్లా యూకే లో వాళ్ళ ట్రిప్ లో కలుస్తారు. ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ అవుతాయి. అండ్ రాక్ స్టార్ లో జార్డన్ అండ్ హెయిర్ కి లైక్ కశ్మీర్ ట్రావెల్ ఇంపార్టెంట్ పార్ట్ ప్లే చేస్తుంది. ఇట్లా ట్రావెల్ రిలేటెడ్ స్టఫ్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. దట్ ఈస్ హౌ వీ సీ ఇంతియాజ్ అలీస్ మూవీస్. సో ఆ క్యారెక్టర్స్ కి పక్కనే ఫ్యామిలీ కూర్చొని ఉండడం, గైడ్ చేయడం ఇట్లేం ఉండవు, రెగ్యులర్ రొటీన్ ఉండదు, జస్ట్ కాన్వర్సేషన్స్ అండ్ ఒక అబ్బాయి అమ్మాయిని చూస్తాడు బ్యాక్గ్రౌండ్ లో ఒక లవ్, ఇట్లా టూ కన్ఫ్యూజ్డ్ పీపుల్ ఒకేసారి ట్రావెల్ చేసినా లేకపోతే ఫైట్ చేసుకున్నా మాట్లాడుకున్నా ఏం జరుగుతుంది. సో ఆల్ వెరీ స్మాల్ పాయింట్స్ దట్ ఈ టేక్స్ అండ్ బ్రింగ్స్ ద స్టోరీ ఆన్ స్క్రీన్. సో దట్ ఈస్ వన్ అదర్ థింగ్ దట్ ఐ లైక్ అబౌట్ ఇంతియాజ్ అలీ. అండ్ అలాగే సో మళ్ళీ మాట్లాడేసుకుందాము, ఇందాక అడిగింది అయితే గుర్తుంది కదా, ఆల్ఫాబెట్ బి ప్లస్ ఉంగరం, వేలు పెట్టుకునే ఉంగరం. ఆల్ఫాబెట్ బి అండ్ ఉంగరం ని ఇంగ్లీష్ లోకి మారిస్తే ఏదైతే వస్తుందో దాంతో ఒక ఇంగ్లీష్ వర్డ్ వస్తుంది అనమాట. సో డూ లెట్ మీ నో 9726361966. ఇప్పుడైతే ఒక తెలుగు సాంగ్ వచ్చేస్తుంది, వింటూ వింటూనే ఉండండి రేడియో సురభి 107.9 FM HD3 మీ ఆర్జే సుష్మతో.

మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3 అండ్ మీతో ఉంది మీ ఆర్జే సుష్మా. సో ఇందాక నేనేం చెప్పాను అంటే ఆల్ఫాబెట్ బి ప్లస్ ఉంగరం, ఉంగరంని ఇంగ్లీష్ లో మారిస్తే ఏదైతే వర్డ్ వస్తుందో దాన్ని ఆల్ఫాబెట్ బితో స్టార్ట్ చేస్తే ఇంకొక ఇంగ్లీష్ వర్డ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ బి ప్లస్ చదువు, చదువు అంటే రీడ్ కదా, సో బి ప్లస్ రీడ్ అంటే బ్రెడ్ వస్తుంది. అలాగే నేను అడిగింది బి ప్లస్ రింగ్, సారీ నేనే చెప్పేసా, అయ్యయ్యో ఆన్సర్ నేనే చెప్పేశాను కాబట్టి బి ప్లస్ ఉంగరం, ఉంగరం అంటే రింగ్, సో ఇంక ఆన్సర్ ఏంటి అంటే బ్రింగ్ అదనమాట కరెక్ట్ ఆన్సర్, నేనే చెప్పేశాను కాబట్టి ఏం చేయలేను. సో నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ అడుగుతాను బట్ దానికి మీరు ట్రై చేసేయచ్చు. బట్ బిఫోర్ దాట్ సో మనం మాట్లాడుతున్నాము ఇంతియాజ్ అలీ గురించి అండ్ అలాగే ఇందాక మనం జర్నీ గురించి మాట్లాడుతూ ఉన్నాం కదా, లైక్ ఇంతియాజ్ అలీ క్యారెక్టర్స్ మోస్ట్లీ జర్నీ చేస్తూ ఉంటారు అండ్ దెన్ దే డిస్కవర్ ఈచ్ అదర్ ఆర్ దే డిస్కవర్ దెమ్సెల్స్ అని చెప్పి. సో హైవే మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది అది నాకు చాలా నచ్చుతుంది. ఇట్ గోస్ లైక్ జహా సే తుమ్ ముజే లాయే హో మే వాపస్ నహీ జానా చాతీ, జహా భీ లే జా రహే హో వహా పహుంచనా నహీ చాతీ, పర్ యే రాస్తా బహుత్ అచ్చా హై, మే చాతీ హూ కి యే రాస్తా కభీ ఖతమ్ నా హో. అంటే నువ్వు నన్ను ఎక్కడి నుంచి అయితే తీసుకొని వచ్చావో అక్కడికి నాకు మళ్ళీ రిటర్న్ వెళ్లాలని లేదు అండ్ ఎక్కడికైతే తీసుకెళ్లాలనుకుంటున్నావో ఆ డెస్టినేషన్ కి వెళ్లాలని లేదు. బట్ ఈ అంటే ఈ జర్నీ ఏదైతే ఉందో అది నాకు బాగా నచ్చింది అండ్ ఐ డోంట్ వాంట్ దిస్ జర్నీ టు ఎండ్. సో ఆ డైలాగ్ ఎంత బాగా అనిపిస్తుందో కదా, అండ్ సమ్టైమ్స్ ఐ రిలేట్ టు దాట్ టు మై థింగ్ అనమాట. అంటే లైక్ సమ్టైమ్స్ వీ ఫీల్ లైక్ ఓకే నాకు ఇప్పుడు నేను అన్ని వదిలేసి అబ్రాడ్ వచ్చాను, నాకు మళ్ళీ అన్ని ఇక్కడ బిల్డ్ చేసుకుని వదిలేసి ఇంటికి వెళ్ళిపోవాలి అని అనిపించదు, అలాగని చెప్పి ఇక్కడే ఉండిపోదామా అంటే అది ఉండదు, అప్పుడప్పుడు అక్కడికి వెళ్దామని కూడా అనిపిస్తుంది. బట్ ఈ జర్నీ ఏదైతే ఉందో ద వే వీ బిల్డ్ అండ్ ద వే వీ క్రియేట్ ఎ న్యూ ఫ్యామిలీ హియర్ న్యూ గ్రూప్ హియర్ అండ్ ద వే వీ ట్రావెల్ బ్యాక్ టు ఇండియా కమ్ బ్యాక్ హియర్ అండ్ యునో స్ట్రగుల్స్ లేకుండా అట్లా కొంచెం ఆ జర్నీ ఏదైతే ఉందో దాట్ ఈస్ బ్యూటిఫుల్ అండ్ ఈ జర్నీ ఇలాగే కంటిన్యూ అవుతూ ఇక్కడ అక్కడ అని ఎక్కడా ఉండిపోకుండా అటు ఇటు తిరుగుతూ ఉంటే ట్రావెల్ చేస్తూ ఉంటే బాగుంటుంది అని అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ హౌ ఐ రిలేట్ టు దిస్ డైలాగ్ ఫ్రమ్ హైవే. సో అలాగే ఇంకా చాలా డైలాగ్స్ ఉన్నాయి అండ్ వై మౌంటైన్స్, మౌంటైన్స్ అబ్సెషన్ ఏంటి ఇంతియాజ్ అలీకి అని చెప్పి మాట్లాడేసుకుందాం. అండ్ ఐ గాట్ టు నో అంటే ఈ టాపిక్ తీసుకునేటప్పుడు ఐ వాజ్ లిటిల్ లైక్ వరీడ్ లైక్ ఓకే బాలీవుడ్ మూవీస్ ఎక్కువ చూస్తారా, విల్ పీపుల్ గెట్ కనెక్టెడ్ టు ఇంతియాజ్ అలీ లైక్ హౌ ఐ గెట్ కనెక్టెడ్ అని చాలా డౌట్స్ ఉన్నాయి. బట్ ద వే people are talking about Imtiaz Ali and you know people are relating to those characters and the way we all like or love Imtiaz Ali is overwhelming. So yeah, inkokka song play chesestunanu Imtiaz Ali di, so idi koncham long song anamata, bear with me and din tarvata commercials vachestayi. But next question kuda adigestanu. So next question enti ante B plus andram, alphabet B plus andram, andram ante manandram annattuga దాన్ని తెలుగులోకి మారిస్తే ఒక వర్డ్ వస్తుంది కదా, దానికి ఫస్ట్ బి ఆల్ఫాబెట్ తో స్టార్ట్ చేయండి. బి ప్లస్ అందరం అంటే ఒక ఇంకొక ఇంగ్లీష్ వర్డ్ వస్తుంది. జూలై మీనో 9726361966 అండ్ ఇప్పుడు కున్ ఫయా కున్ సాంగ్ వచ్చేసింది ఫ్రమ్ ది మూవీ రాక్ స్టార్. ఈ సాంగ్ బాధగా ఉన్నా సంతోషంగా ఉన్నా లైఫ్ లో ఏంటి అని క్వశ్చన్ చేసుకుంటున్నా మనకి మనం అందరు ఏ మూడ్ లో ఉన్నా కూడా బాగా రిలేట్ అయ్యే సాంగ్, బాగా వినే సాంగ్ వింటూ వింటూనే ఉన్నది రేడియో సురభి.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, పూల్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: ఆయుష్మాన్ భవ. ఆరోగ్యమే అసలైన ఐశ్వర్యం. యువర్ డైలీ డోస్ ఆఫ్ గుడ్నెస్. మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే సూత్రాలు
3: ఆయుష్మాన్ భవ. ఎవ్రీ ఫస్ట్ అండ్ థర్డ్ సండే అట్ 5 PM ఓన్లీ ఆన్ 107.9 FM HD3.
4: ఈ వీకెండ్ గ్రాసరీస్ నువ్వు తీసుకొస్తావా?
5: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
4: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెసే కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీ లో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
3: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ ది స్వదేశీ వే.
4: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ.
6: అమ్మా, సాటర్డే మూవీ?
4: మన బడి క్లాస్.
6: అమ్మా, ఓల్డ్ మెక్డానో హాడ్ ఎ ఫార్మ్.
4: ఉప్పు కప్పు రంబు. తెలుగు పద్యం చెప్పు.
6: ఉప్పు కప్పు రంబు.
4: తెలుగు ట్యూషన్ అనుకుంటున్నారా? అబ్సల్యూట్లీ నాట్. ఇది సిలికాన్ ఆంధ్ర మనబడి. టాట్ బై ఎక్స్పీరియన్స్డ్ అండ్ ప్యాషనెట్ వాలంటీర్స్. మనబడి ఇస్ రికగ్నైజ్డ్ బై ISDs అండ్ ఆఫర్స్ వరల్డ్ లాంగ్వేజ్ క్రెడిట్స్. మీరెక్కడున్నా మీ ఇంటికి 3 నుంచి 5 మైళ్ల లోపు డాలస్ లోనే 30కి పైగా స్కూల్స్ లో 3000కి పైగా స్టూడెంట్స్ ఉన్నారు. సిలికాన్ ఆంధ్ర మనబడి తెలుగు నేర్పించే చోటు కాదు, తెలుగుని నిలిపే చోటు. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ మనబడి .silicon-andhra.org. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్మిలు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmi పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
7: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా?
8: ఐ హావ్.
7: మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీ కోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న ఇర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
9: మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అండ్ మీతో ఉంది మీ ఆర్జే సుష్మా. నాన్ స్టాప్ ఫన్ కి ట్యూన్ ఇన్ అయి ఉన్నారు. అండ్ ఎస్, ఇందాక నేను అడిగాను బి ప్లస్ అందరం అంటే తెలుగులో అందరం ని ఇంగ్లీష్ లో కన్వర్ట్ చేస్తే ఒక వర్డ్ వస్తుంది కదా, దానికి మనం బి ఆల్ఫాబెట్ తో స్టార్ట్ చేస్తే ఒక ఇంగ్లీష్ వర్డ్ వస్తుంది. సో జస్ట్ లైక్ బి ప్లస్ చదువు అంటే బి ప్లస్ రీడ్ అన్నట్టు, అంటే బ్రెడ్ అన్నట్టు, బి ప్లస్ అందరం అంటే ఏమొస్తుందో డూలెట్ మీనో 9726361966. అండ్ అలాగే ది గ్రేటెస్ట్ ఫిల్మ్ మేకర్ ఇంతియాజ్ అలీ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము. సో అండ్ ఐ టోల్డ్ యూ లైక్ వాట్ ఈస్ దిస్ అబ్సెషన్ ఆఫ్ ఇంతియాజ్ అలీ విత్ ది మౌంటైన్స్ అని చెప్పి మాట్లాడుకుంటూ ఉన్నాము. సో ఆయన ఫిల్మ్స్ లో ఎక్కువ చూస్తే ఐ వుడ్ సే హిజ్ మూవీ ఆర్ ఫిల్మ్ మేకింగ్ వొకాబ్యులరీ ఇంతియాజ్ అలీ వొకాబ్యులరీ ఉంటుంది మౌంటైన్స్ అనమాట. ఏ క్యారెక్టర్ తీసుకున్నా ఐ వాంట్ టు గో టు మౌంటైన్స్, మౌంటైన్స్ లో చూడాలి, అక్కడికి వెళ్ళిపోవాలి, ఇక్కడికి వెళ్ళిపోవాలి అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ ఆ లొకేషన్స్ కూడా అలా అంత సినిమాటిక్ గా బ్యూటిఫుల్ గా ఇంతియాజ్ అలీ మౌంటైన్స్ లో షూట్ చేస్తూ ఉంటారు. సో జస్ట్ లైక్ దాట్ చాలా క్యారెక్టర్స్ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ రాక్ స్టార్ మూవీలో హీర్ చెప్తుంది మన రణబీర్ కపూర్ క్యారెక్టర్ కి లైక్ యు నో యూ హ్యావ్ టు ఐ ఆల్వేస్ వాంట్ టు గో టు ద మౌంటైన్స్ అని చెప్పేసి అట్లా చెప్తూ ఉంటుంది కదా ముజే పహాడమ్ మే జానా హై ఫిర్ సే హిమాలయాస్ దేఖ్నా హై అని చెప్తుంది. అండ్ సో మనం ఈ తమాషా మూవీ తీసుకుంటే దీపిక సేస్ టు వేద్ తారా రిమైండ్స్ వేద్ లైక్ యునో తుమ్తో పహాడమ్ సే బాతే కర్తే హో లైక్ యునో నువ్వు మౌంటైన్స్ తో మాట్లాడుతూ ఉంటావు ఇలా మౌంటైన్ ఫిలాసఫీ ఎక్కువ ఉంటుంది అనమాట. సో జస్ట్ లైక్ దాట్ ఆయన క్యారెక్టర్స్ కూడా ఆల్వేస్ వాంట్స్ టు ట్రావెల్ టు ద మౌంటైన్స్ అండ్ యునో ఆ కాన్సెప్ట్ ఆఫ్ జర్నీ అండ్ క్యారెక్టర్ గ్రోత్ అనేది మౌంటైన్స్ కి రిలేట్ చేసి చూపిస్తారు. అండ్ సమ్ హౌ వి ఆల్ గెట్ ఇన్స్పైర్డ్ అలా మనం కూడా మౌంటైన్స్ కి వెళ్ళిపోవాలి, లైఫ్ లో కొంచెం ఇన్కన్వీనియన్స్ రాగానే మౌంటైన్స్ కి వెళ్ళిపోవాలి, అక్కడ ఇక్కడ ట్రెక్కింగ్ చేసేయాలి. అండ్ దట్ గివ్స్ అస్ పీస్ అనమాట. దట్ ఈస్ హౌ వీ కనెక్ట్ టు దోస్ క్యారెక్టర్స్ ఆఫ్ ఇమ్తియాజ్ అలీ మూవీస్. అండ్ ఆ పహాడ్ మే జానా పహాడ్ అనే ఇది ఎసెన్స్ అయితే నాకు చాలా కనిపిస్తుంది ఇమ్తియాజ్ అలీ మూవీస్ లో. అండ్ ఇఫ్ యూ హ్యావ్ వాచ్డ్ లైలా మజ్ను అందులో కూడా కైస్ చెప్తాడు లైక్ ముజే పహాడం కి ఉస్ తరఫ్ కి దునియా దేఖ్నా హై, ఐ వాంట్ టు సీ ద వరల్డ్ దట్ ఈస్ ఆఫ్టర్ ద మౌంటైన్స్ ఏముందో చూడాలి అంటాడు. దట్ అబ్సెషన్ ఫర్ మౌంటైన్స్ పహాడ్ అదేది ఎక్కువ ఉంటుంది అనమాట ఇమ్తియాజ్ అలీ మూవీస్ లో. అండ్ టాకింగ్ అబౌట్ తమాషా, సో సఫర్నామా సాంగ్ లేకుండా అయితే నడవదు కదా మన ది ఇమ్తియాజ్ అలీ కాన్సెప్ట్. సో అలాగే నేను మధ్యలో కొన్ని తెలుగు సాంగ్స్ ప్లే చేద్దాం అని అనుకున్నాను, బట్ సో మన లిజనర్స్ అందరూ కూడా ఇమ్తియాజ్ అలీ షో రన్ అవుతుంది కాబట్టి యూ హ్యావ్ టు టాక్ అబౌట్ ఇమ్తియాజ్ అలీ అండ్ యూ హ్యావ్ టు ప్లే మోస్ట్లీ ఇమ్తియాజ్ అలీ సాంగ్స్ ప్లే చేయమని అడిగారు. బట్ ఇన్ కేస్ ఎవరికైనా తెలుగు సాంగ్స్ లో ఏదైనా రిక్వెస్ట్ ఉన్నా యూ కెన్ లెట్ మీ నో అండ్ మీకోసం నేనైతే ఆ సాంగ్స్ ప్లే చేయడానికి రెడీగా ఉన్నాను. బట్ సఫర్నామా ప్లే చేసే ముందు డాలస్ మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ గురించి చూద్దాము. మీ డెంటల్ హెల్త్ గురించి ఎవరైనా ఆలోచిస్తుంటే ఇప్పుడు కంప్లీట్ డెంటల్ ఎగ్జామ్ అండ్ ఎక్స్రే అంటే $29 మాత్రమే మీ స్మైల్ ని హెల్తీగా ఉంచుకోవడానికి ఈ స్పెషల్ ఆఫర్ ని మిస్ అవ్వకండి. కాల్ టుడే 972-484-5400 ఆర్ విజిట్ దమ్ అట్ 3234 ఫారెస్ట్ లేన్ డాలస్ టెక్సస్. సో ఇమ్తియాజ్ అలీ గురించి మాట్లాడుకుంటూనే ఉందాం. అండ్ అలాగే బీ ప్లస్ అందరం ఆల్ఫాబెట్ బీ ప్లస్ అందరం అందరం ని తెలుగులోకి మారిస్తే ఒక వర్డ్ వస్తుంది కదా, దానికి బీ యాడ్ చేస్తే ఏ ఇంగ్లీష్ వర్డ్ వస్తుందో do let me know. 972-636-1966 and అలాగే సఫర్నామా సాంగ్ వింటూనే ఉండండి రేడియో సురభి 107.9 FM HD3 మీ ఆర్జే సుష్మతో.

మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3 అండ్ మీతో ఉంది ఆర్జే సుష్మా. సో బిఫోర్ వి టాక్ అబౌట్ ఎనీథింగ్, లాస్ట్ వీక్ మన షో టాప్ 3 లో వచ్చింది. థ్యాంక్ యూ ఆల్. సో మీ అందరి లవ్ వల్ల అది హ్యాపెన్ అయింది, అది జరిగింది. అండ్ అలాగే సో ఇంతియాజ్ అలీ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కదా, దానికన్నా ముందు నేను ఇందాక ఒక చిన్న క్వశ్చన్ అడిగాను, అల్ఫాబెట్ బి ప్లస్ అందరం తెలుగులోకి మారిస్తే ఒక ఇంగ్లీష్ వర్డ్ వస్తుంది ఏంటి అని అడిగాను. సో బి అల్ఫాబెట్ పెట్టి అందరం అంటే ఆల్, సో బి ప్లస్ ఆల్ అంటే బాల్ అనమాట. నాకు కరెక్ట్ గా ఆన్సర్ చెప్పింది హర్ష గారు అండ్ కళ్యాణి గారు. సో అదనమాట సంగతి. అండ్ సో ఇంతియాజ్ అలీ క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకుంటూ పహాడ్ గురించి మాట్లాడుతున్నాం కదా, సో హర్ష గారు చెప్తున్నారు లైక్ సో దట్ అబ్సెషన్ పహాడ్ ఒమ్మే మౌంటైన్స్ గురించి చెప్పడం ఇట్ స్టార్టెడ్ ఆఫ్ విత్, అంటే చాలా మంది చెప్పారు విత్ ద వే ఇంతియాజ్ అలీ పోర్ట్రేడ్ మౌంటైన్స్ కానీ మౌంటైన్స్ లో లైఫ్ కానీ, ద వే ఆల్ ది క్యారెక్టర్స్ వాంట్ టు ట్రావెల్ టు మౌంటైన్స్ కానీ, అవన్నీ కూడా మనకి ఆ అబ్సెషన్ ఎక్కువ పెంచేసాయి టు లాట్ ఆఫ్ అస్. అండ్ సో అలానే హర్ష గారు అంటున్నారు మేబీ ఇప్పుడు రీసెంట్ గా ఒక వెబ్ సిరీస్ వచ్చింది కదా ముసాఫిర్ క్యాఫే అని చెప్పేసి, విక్రాంత్ మాసే అండ్ వేదిక పింటూ మహిమ వీళ్ళు యాక్ట్ చేశారు. సో ఆ సిరీస్ కూడా బాగా హిట్ అయింది అండ్ పీపుల్ బాగా కనెక్ట్ అయ్యారు. వన్ బికాస్ ఇట్ ఈస్ అ లవ్ స్టోరీ, అండ్ ఇంకొకటి ఏంటంటే అదంతా మౌంటైన్స్ లో అక్కడ షూట్ చేశారనమాట, అండ్ అది ఎక్కువ కనెక్ట్ అయింది. సో మౌంటైన్స్ లో అలా క్యాఫే ఓపెన్ చేయడం చాలా మందికి డ్రీమ్ ఉంటుంది. సో ఆల్వేస్ మనకి లైఫ్ లో ఏదన్నా కొంచెం ఇన్కన్వీనియన్స్ రాగా మనం అందరం అనుకునేది లెట్స్ గో టు మౌంటైన్స్, ఏదో ఒక మౌంటైన్స్ లోకి వెళ్ళిపోయి ఈ కార్పొరేట్ లైఫ్ వదిలేసి అక్కడ ఒక చిన్న క్యాఫే ఓపెన్ చేసి టూరిస్టులతో మాట్లాడుకుంటూ అలా ఒకరి లైఫ్ ఒకరం షేర్ చేసుకుంటూ లైఫ్ గురించి తెలుసుకుంటూ ఉందాము అనేది ఎక్కువ ఇప్పుడు బాగా అందరికి రన్ అవుతుంది అనమాట. సో దట్ ఈస్ హౌ ఈ పహాడ్ అబ్సెషన్ నుంచే దట్ ఈస్ హౌ మేబీ వి కనెక్టెడ్ విత్ ముసాఫిర్ క్యాఫే అని హర్ష గారు అన్నారు, విచ్ ఇస్ ట్రూ. ఆలోచిస్తే నాకు కూడా అది కరెక్ట్ అనిపించింది బికాస్ ఆ మౌంటైన్స్ కానీ ఎందుకో అలా సినిమాటిక్ గా చూసినప్పుడు అనిపిస్తుంది. అండ్ ఇంతియాజ్ అలీ కూడా హీ ఆయన పెరిగిందంతా జంషెద్పూర్ లో, అండ్ హీ వాజ్ నైన్త్ ఫెయిల్యూర్ అనమాట, అంటే జస్ట్ లైక్ 12th ఫెయిల్ మూవీలో ఎంత సక్సెస్ఫుల్ అయ్యారో సో 9th ఫెయిల్యూర్ మన ఇంతియాజ్ అలీ గారు. అండ్ హీ నెవర్ థాట్ హీ వుడ్ బి దిస్ గ్రేట్ ఫిల్మ్ మేకర్ అని చెప్పేసి. సో ఆయన జంషెద్పూర్ లో ఉన్నప్పుడు పెరిగినప్పుడు ఆయన ట్రావెలింగ్ టు అంటే ఢిల్లీ కోల్కతా ఇట్లా వెళ్లే వాళ్ళంట, ఒక ఇంటర్వ్యూలో దాని గురించి మాట్లాడుతూ వాళ్ళ ఫాదర్ తో ఎక్కువ ఇరిగేషన్ ప్రాజెక్ట్ రిలేటెడ్ స్టఫ్ కోసం ఆయన ట్రావెల్ చేస్తూ ఉండేవాళ్ళంట. అండ్ హీ డెవలప్డ్ ఒక స్ట్రేంజ్ రొమాన్స్ విత్ ద ట్రావెల్ ఇట్ సెల్ఫ్, అంటే ఆ ట్రావెలింగ్ లోనే ఆయనకి ఏదో ఒక పార్ట్ బాగా నచ్చిందంట. సో ఇంకా ఏం చెప్పారంటే సమ్ టైమ్స్ ఆయన జోక్ చేస్తూ డెలిబరేట్ గా కావాలని చెప్పేసి నేను నా మూవీస్ లో కొన్ని రాస్తాను సో దాట్ వీ గెట్ టు ట్రావెల్, అక్కడికి వెళ్లి షూట్ చేయాల్సి వస్తుంది, ట్రావెలింగ్ ఎక్కువ ఉండేలాగా నా మూవీ స్టోరీస్ రాస్తాను, అండ్ దాట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్ బికాస్ ఐ లవ్ ట్రావెలింగ్ పర్సనలీ అని చెప్పారు. సో అదనమాట సంగతి. జస్ట్ ఒక ట్రిప్ అయి ఉండొచ్చు బట్ ఆ క్యారెక్టర్స్ కి మాత్రం అది చాలా డిఫరెన్స్ చేసేది ఉంటుంది వాళ్ళ స్టోరీస్ లో. దాట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ ఇంతియాజ్ అలీ. అండ్ అలాగే మాట్లాడుకుందాము ఇంతియాజ్ అలీ గురించి అండ్ హౌ హీ యూజెస్ దీస్ లొకేషన్స్ కానీ, అంటే ఏదో సాంగ్ ఉంది కాబట్టి లేదా ఏదో చూపించాలి కాబట్టి ఆ లొకేషన్ కి తీసుకెళ్లరు, యూజువల్ గా స్టోరీకి కనెక్ట్ చేసి ఆ లొకేషన్స్ లోకి తీసుకెళ్తారు. జస్ట్ అలా అనమాట, ఆయన సెట్టింగ్ ఇవన్నీ వేసి కూడా కాకుండా జస్ట్ మనకు ఆ ఫీల్ ఇవ్వడం కోసం హీ డస్ దిస్ థింగ్. అంటే ఇప్పుడు హైవే తీసుకుంటే దానిలో ఎంటైర్లీ రోడ్ లో ట్రావెల్ చేస్తుంటారు కాబట్టి హీ మేడ్ షూర్ దట్ వీ ఫీల్ దట్, అంటే అది రోడ్ లో నిజంగా ట్రావెల్ అవుతున్నారు వాళ్ళు అనేది అలా ఆ టెక్స్చర్ మనకి కనిపించడం కోసం హీ వర్క్డ్ అలాట్ అనమాట. సో అదనమాట సంగతి. అండ్ అలాగే ఇంతియాజ్ అలీ గురించి మళ్ళీ మాట్లాడుకుంటూనే ఉందాము. అండ్ సో ఇంతియాజ్ అలీకి మనం ఆయన మూవీస్ లో అన్ని సాంగ్స్ కి అంటే ఇదా అదా అని అడిగితే ఆయన ఓవరాల్ గా ఒక సాంగ్ చూస్ చేసుకోమంటే వాట్ వీ ఆల్ థింక్ ఇస్ దాట్ యునో ఇంతియాజ్ అలీ సాంగ్స్ అంటే మనకు బాగా గుర్తొచ్చేది కున్ ఫయకున్ గానీ నాదాన్ పరిందే. రాక్స్టార్ మూవీలో ఈ సాంగ్స్ ఎక్కువ గుర్తొస్తాయి మనకి. మేబీ కున్ ఫయకున్ చూస్ చేసుకుంటారేమో, నాదాన్ పరిందా చూస్ చేసుకుంటారేమో అని అనుకున్నా నేను కూడా. బట్ టు మై సర్ప్రైజ్ ఆయన అన్ని సాంగ్స్ కంటే కూడా ఓవర్ ఆల్ ద సాంగ్స్ ఆయన పిర్సే ఉడ్చలా సాంగ్ సెలెక్ట్ చేసుకున్నారు, అది కూడా రాక్స్టార్ మూవీ నుంచి. పిర్సే ఉడ్చలా సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, వింటూ ఉండండి రేడియో సురభి 107.9 FM HD3 విత్ మీ ఆర్జే సుష్మా.

You are tuned into Radio Surabhi 107.9 FM HD3 and meet on the RJ Sushma only on Non-Stop Fun Monday 7 to 9 PM and manam ee roju maatladukuntunnamu Imtiaz Ali gurinchi, the way he makes his films, his filmmaking gurinchi and aina gurinchi, the way he thinks and aina movies gurinchi maatladukuntunnamu and surprisingly people are getting connected ante oka Bollywood director kada so I don't know ante entha mandi aina films chusuntaru or you know because it's not like commercial elements, too much of commercial elements unde movies kaadu. It's just a plain story or, you know, it's all about characters and human emotions untundi kabatti. Enta mandi chusuntaru, enta mandi connect avtaru anukuna. But aa legendary filmmaker ki obviously ee language aina andaru connect aipovalsinde. And alage we see a lot of connection in Telugu audience kuda. So adanamata sangati. And so manam close ga chuste Imtiaz Ali ante just people say like, okay, romantic films, you know, romantic filmmaker అని అనుకుంటాము బట్ ఆయన రొమాన్స్ ఇస్ లైక్ అసలు కంఫర్టబుల్ గా ఉండదు అంటే ఇన్ ద వే ఐ వుడ్ సే ఇట్స్ హారర్ యూనివర్స్ అంటాను ఇట్స్ ఇమ్తియాజ్ అలీస్ హారర్ యూనివర్స్ ఐ వుడ్ సే బికాస్ అది ఏది మనకి ఆ లవ్ స్టోరీలో చాలా రేర్ గా హీరో హీరోయిన్ కలుస్తారేమో జబ్బి మెట్ లాంటి మూవీస్ లో మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్స్ ఆయన చేసే దాంట్లో హార్ట్ పెయిన్ ఉంటుంది అనమాట హార్ట్ బ్రేక్ ఉంటుంది పెయిన్ ఉంటుంది లాట్ ఆఫ్ ఈ పెయిన్ ఎక్కువ ఉంటుంది అనమాట సో రాక్ స్టార్ చూసుకుంటే డెఫినెట్లీ నాట్ ఎ బ్యూటిఫుల్ ఎండ్ ఐ వుడ్ సే లాస్ట్ మనకి ఏదైతే హీర్ అండ్ జార్డన్ ని చూపిస్తారో దాట్ లాస్ట్ పార్ట్ ఈస్ ద 7 minutes ఆఫ్ జార్డన్స్ లైఫ్ అంట అంటే మనం చనిపోయిన తర్వాత మనకు ఒక 7 minutes ఉంటుంది కదా వేర్ మన లైఫ్ న మొత్తం మనం ఒకసారి చూసుకుంటాము ఇంపార్టెంట్ పీపుల్ వీళ్ళు కనిపిస్తారు సో దాట్ పార్ట్ మనకి మూవీ ఎండింగ్ లో ఏదైతే చూపిస్తారో హీర్ అండ్ జార్డన్ కలవడం సో దట్ ఈస్ ఆల్ హిజ్ లాస్ట్ 7 minutes అంట నేను ఇది ఒక ఇంటర్వ్యూలో చూసినప్పుడు నాకు తెలిసింది ఓ ద వే అంటే ఆ మూవీ ఎండ్ అయింది ఇట్ ఎండ్స్ విత్ లాస్ట్ 7 minutes ఆఫ్ జోర్డన్ లైఫ్ అని చెప్పి అండ్ దట్ షుక్ మీ అసలు సో దాట్ ఆ వేలో క్రియేట్ చేస్తూ ఉంటారు అండ్ సిమిలర్లీ లైలా మజ్ను మూవీ కూడా సో లైలా మజ్ను ఇస్ లైక్ ఇమ్తియాజ్ అలీస్ క్రియేషన్ బట్ నాట్ ఎంటైర్లీ హిజ్ డైరెక్టోరియల్ ఐ వుడ్ సే బట్ స్టిల్ అందులో కూడా నాకైతే మోస్ట్ డ్రామాటిక్ మూవీ ఐ వుడ్ సే లైలా మజ్ను లైఫ్ లో ఏదైనా మూవీ ఇంకొకసారైనా చూస్తాను కానీ లైలా మజ్ను చూసే సాహసం అయితే ఈ జన్మలో చేయలేను నేను సో అంత బాగా యాక్ట్ చేశారు మన అవినాష్ తివారి అండ్ తృప్తి దిమ్రి అండ్ ఆఫ్ కోర్స్ ఇమ్తియాజ్ అలీస్ మ్యాజిక్ కూడా ఉంది అందులో సో అది కూడా లాస్ట్ 7 minutes చూపిస్తారు మనకి హీరో హీరోయిన్ ఇక్కడ ఈ ప్రెసెంట్ లైఫ్ లో వాళ్ళు కలవలేరు బట్ ఆ పహాడంకి పీచే చూడాలి అంటాడు మన హీరో కైస్ అని చెప్పాను కదా సో 7 minutes ఆఫ్ లైఫ్ మౌంటైన్స్ తర్వాత వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు కలిసినట్టు మనకి చూపిస్తూ ఉంటారు అండ్ స్మాల్ స్మాల్ డీటెయిల్స్ ఉంటాయి దట్ వీ హ్యావ్ టు గ్రాబ్ లైక్ ఓకే ఇది వీళ్ళు చనిపోయిన తర్వాత వీళ్ళు కలిసారా అనేది బికాస్ వాళ్ళు అక్కడ ఒక గ్రూప్ పిక్ దిగుతుంటే వీళ్ళు వెళ్ళి పోస్ట్ చేస్తారు బట్ ఆ పిక్ లో వీళ్ళు ఇద్దరు పాడరు అండ్ దాట్ గివ్స్ అస్ ద హింట్ దాట్ ఓకే వీళ్ళు చనిపోయాక వాళ్ళ ఓన్ వరల్డ్ లో దే గాట్ రీయునైటెడ్ అండ్ దే ఆర్ లివింగ్ దేర్ లైఫ్ అని చెప్పి దట్ ఈస్ హౌ ఇమ్తియాజ్ అలీస్ మ్యాజిక్ వర్క్స్ సో వీటన్నిటిలో కూడా ఇన్స్టెడ్ ఆఫ్ కాలింగ్ ఇట్ రొమాన్స్ ఐ వుడ్ సే ఇట్స్ లాంగింగ్ అనమాట అంటే రొమాంటిక్ డైరెక్టర్ అని అనడం కంటే లైక్ ఎస్ చోప్రా స్టైల్ రొమాంటిక్ మూవీస్ కంటే కూడా ఆ క్యారెక్టర్స్ లో ఏదో ఒక లోపాలు ఉంటాయి అండ్ వాళ్ళు కలవరు ఏదో ఒక చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ జరుగుతూ ఉంటాయి ఇరిటేటింగ్ గా ఉంటారు సెల్ఫిష్ గా ఉంటారు జస్ట్ లైక్ రా హ్యూమన్ బీయింగ్స్ అండ్ దేర్ ఎమోషన్స్ అలానే తీస్తారు అనమాట ఇమ్తియాజ్ అలీ సో అలా హీ లవ్స్ ఐ థింక్ ఇమ్తియాజ్ అలీ లవ్స్ దట్ లాంగింగ్ యర్నింగ్ మోర్ దాన్ రొమాన్స్ బిట్వీన్ దోస్ క్యారెక్టర్స్ సో ఆ లాంగింగ్ గురించి మాట్లాడుకుందాము అండ్ ఇప్పుడైతే ఇంకొక సాంగ్ వస్తుంది వింటూ వింటూనే ఉండండి రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3 సో నేను లైలా మజ్ను గురించి చెప్పాను కాబట్టి లైలా మజ్ను మూవీ ఎవరైనా చూడకపోతే సాహసం చేద్దాము మాది గుండె గట్టిది అనుకుంటే ఒకసారి చూసేయండి లైలా మజ్ను నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ వస్తుంది వింటూనే ఉండండి రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3 మీ ఆర్జే సుష్మాతో

0: Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: హలో, డిన్నర్ ప్లాన్ చేయండి. గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
5: వాట్ అ డేరా, కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
6: నేను ఏం వండలేదు ఈరోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
0: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్, టెక్సస్. విజిట్ madiraandmasala.com.
7: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
4: ఇప్పటిదాకా నువ్వు చేసిన ఆఫర్ లెటర్లు
7: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
0: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
8: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. Palimari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
9: America వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజ్.

0: with notifications. Anni okka place lo unte how convenient kada.
1: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Me business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
2: మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3 అండ్ మీతో ఉంది మీ ఆర్జే సుష్మా ఓన్లీ ఆన్ నాన్ స్టాప్ ఫన్ ఎవ్రీ మండే 7 to 9 PM. మండేస్ బోరింగ్ బోరింగ్ గా ఉంటాయి అండ్ ఆఫ్ కోర్స్ బాధగా కూడా ఉంటాయి, బట్ మండేస్ ని బ్యూటిఫుల్ గా చేసేసుకోవడానికి అలా కొంచెం సేపు టైం స్పెండ్ చేయడానికి నేను వచ్చేస్తాను. అండ్ ఎస్, సో మనం ఇంతియాజ్ అలీ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము అండ్ హిస్ ఫిల్మ్ మేకింగ్ గురించి మాట్లాడుతూ ఉన్నాను. అండ్ ఇందాక నేను చెప్పాను లైక్ రొమాన్స్ అంటే అదొక వియర్డ్ రొమాన్స్ ఉంటుంది ఆయన మూవీస్ లో, లైక్ ఎలా చెప్పాలంటే అదొక వింత అనమాట నాకు. అండ్ మోస్ట్లీ కొంచెం హారర్ అనిపిస్తుంది నాకు, ఏ కపుల్ కలవరు అండ్ యునో హార్ట్ బ్రేక్ ఎక్కువ ఉంటుంది అని చెప్పి. బట్ ఆయన మూవీస్ లో లాంగింగ్ ఎక్కువ ఉంటుంది, ఎర్నింగ్ ఎక్కువ ఉంటుంది అనమాట. లైక్ యునో క్యారెక్టర్స్ చాలా దూరం అంటే వాళ్ళు విడిపోవడం గానీ ఇట్లా జరుగుతూ ఉంటాయి. అండ్ ఆ విడిపోయినప్పుడు దోస్ క్యారెక్టర్స్ ఎలా బిహేవ్ చేస్తాయి, జస్ట్ లైక్ మనకి తమాషా మూవీలో వేద్ రణబీర్ కపూర్ క్యారెక్టర్, అంటే హీరోయిన్ నేమ్ వచ్చేసి తారా కదా, సో స్టార్స్ ని చూస్తూ ఆకాశంలో తారా అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. తారా, కౌన్ సా తారా, కిస్ మంజిల్ కా, క్యా చక్కర్ హై, ఇట్లా మాట్లాడుతూ ఉంటాడు. అండ్ అట్లాగే జార్డన్ వచ్చేసి హీ బికమ్స్ రాంజా టు ద హీర్ అనమాట క్యారెక్టర్ కి. అండ్ జబ్ హ్యారీ మెట్ సేజల్ లో, సేజల్ అంటే వేవ్స్ అనమాట బేసిక్ గా హిందీలో, సో హ్యారీ మెట్ సేజల్ లో మన ఎస్ఆర్కే వేవ్స్ ని చూస్తూ సేజల్ అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. సో అట్లా అంటే హీ బ్రింగ్స్ ద కాన్సెప్ట్ ఆఫ్ అంటే లవ్ లో ఉన్నప్పుడు ఒక ఇద్దరు మనుషులకి ఏం జరుగుతుంది, ఎసెన్షియల్లీ వాళ్ళు హ్యాపీ ఎండింగే ఉండాలని లేదు కదా, సో సమ్ టైమ్స్ వాళ్ళు లవ్ లో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అండ్ ఆ లవ్ వల్ల వాళ్ళకేం జరుగుతుంది పర్సనల్ గా, వాళ్ళు విడిపోయినప్పుడు ఏం జరుగుతుంది, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు, ఇవన్నీ కూడా మనకి ఎక్కువ ఆయన చూపిస్తూ ఉంటారు. సో నువ్వు ఇక్కడ లేవు అంటే మనం ఎవరినైతే లవ్ చేస్తామో వాళ్ళు మన దగ్గర లేనప్పుడు మనకి ఏం జరుగుతుంది, వాట్ హ్యాపెన్స్ టు మీ, వాట్ హ్యాపెన్స్ టు మై లైఫ్ అనేది ఎక్కువ చూపిస్తూ ఉంటారు. అండ్ సమ్హౌ అది ఆయనకి ఎక్కువ సినిమాటిక్ మెటీరియల్ ఇస్తుంది, మోర్ దాన్ అంటే ఒక సింపుల్ హ్యాపీ కపుల్ లాగా తీయడం కంటే అలా ఉంటుంది. అండ్ దాట్ ఎక్స్ప్లెయిన్స్ ఆయన మూవీస్ మనం కొంచెం ఎందుకు హార్ట్ బ్రేకింగ్ గా ఉంటాయి, లవ్ అనేది ఎందుకు అలా చూపిస్తారని చెప్పేసి. సో ఆబ్వియస్లీ అంటే సమ్ టైమ్స్ ఐ ఫీల్ లైక్ ఒక బ్యూటిఫుల్ ఎండింగ్ కంటే కూడా ఇలాంటి లవ్ స్టోరీస్ ఏవైతే ఉంటాయో అది సమ్హౌ బ్రేక్ అయి ఉంటాయి, ఆర్ యునో సమ్హౌ సిచ్యువేషన్స్ వల్ల విడిపోయి ఉంటాం, బట్ దోస్ లవ్ స్టోరీస్ ఆర్ ఎపిక్ అనిపిస్తాయి. అంత ప్రేమ నిజంగా హ్యాపీ కపుల్ మధ్య కూడా కొన్నిసార్లు ఉండదు. అండ్ దాట్స్ వాట్ ఇంతియాజ్ అలీ ట్రైస్ టు పోర్ట్రే, అంటే ఒక లవ్ అంటే ఏంటి, ఇద్దరు కలిసి ఉండడమే లవ్ కాదు, లవ్ అంటే అంతకు మించి అని చెప్పి ఎక్కువ చూపిస్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ ఇంతియాజ్ అలీ మూవీలో అంటే మ్యూజిక్ అంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, సో ఆ మ్యూజిక్ గురించి మాట్లాడుకుందాము. బట్ బిఫోర్ దాట్ ఈ గణేష్ చతుర్థికి బ్రింగ్ హోమ్ మా బాపాస్ ఫేవరెట్ స్వీట్ డెలిషియస్ ఫ్రెష్లీ మేడ్ మోతిచూర్ లడ్డు ఫ్రెష్ ఫ్రమ్ రాజులాస్ కిచెన్. సో దే ఆర్ ఆఫరింగ్ మహాప్రసాదం ఇన్ 5 pound and 11 pound క్వాంటిటీస్. అండ్ అదొకటే కాదు, యూ కెన్ ఆల్సో ఆర్డర్ ఫ్రెష్లీ మేడ్ మోదక్, కాజు కట్లీ అండ్ అదర్ ఫెస్టివ్ స్వీట్స్. వింటుంటేనే నోరు ఊరిపోతుంది. సో టు ప్లేస్ యువర్ ఆర్డర్ కాల్ దెమ్ 9728 7999 or 4693601556. అండ్ అలాగే నేను ఒక క్వశ్చన్ అడిగేస్తాను. సో ఇందాక నుంచి నేను చెప్తున్నట్టు బి ఆల్ఫాబెట్ బి ఇంగ్లీష్ లో ప్లస్ చదువు అంటే రీడ్, సో మొత్తం కలిపితే బ్రెడ్ వచ్చినట్టు. టి ఆల్ఫాబెట్ టి, టి ఫర్ ఏం చెప్పాలి, టి ఫర్ ట్రీ. టి ఆల్ఫాబెట్ టి ప్లస్ వర్షం, వర్షం నేను ఇంగ్లీష్ లోకి మారిస్తే ఏమొస్తుందో దానికి ఆల్ఫాబెట్ టీ కలిపితే ఇంకొక ఇంగ్లీష్ వర్డ్ వస్తుంది. డూ లెట్ మీ నో టీ ప్లస్ వర్షం. అలాగే ఇంతియాజ్ అలీ గురించి మాట్లాడుకుంటూ ఉందాం. ఇప్పుడైతే వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ సాంగ్స్ ఆఫ్ ఇంతియాజ్ అలీ అండ్ ఏఆర్ రెహమాన్ కాంబినేషన్ కొంచెం హై హై ఉంటుంది, వింటూనే ఉండండి రేడియో సురభి 107.9 FM HD3 విత్ మీ ఆర్జే సుష్మా. స్టే ట్యూన్డ్.

వింటున్నారు రేడియో సుర్బే 107.9 ఎఫ్ఎం HD3 అండ్ మీతో ఉంది మీ ఆర్జే సుష్మా. సో ఎస్, మనం ఇంతియాజ్ అలీ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము. అండ్ సో నెక్స్ట్ నేనేమన్నానంటే మ్యూజిక్ గురించి, అఫ్ కోర్స్ మ్యూజిక్ గురించి మాట్లాడుకోవాలి. బట్ బిఫోర్ దాట్ సో ఇంతియాజ్ అలీ క్యారెక్టర్స్ అన్ని కూడా ఒక మిర్రర్ షార్ట్స్ కానీ టై సెట్ చేసుకుంటూ మిర్రర్ లో మాట్లాడుతూ గానీ ఎక్కువ మూవీస్ లో కనిపిస్తూ ఉంటాయి. బికాస్ సమ్ ఆర్ ది అదర్ సెల్ఫ్ అనాలిసిస్ జరుగుతూ ఉంటుంది ఆ క్యారెక్టర్స్ కి. ఫర్ ఎగ్జాంపుల్ వేద్ క్యారెక్టర్ తీసుకుంటే లాస్ట్ లో ఒక సీన్ వస్తుంది, వేద్ ఒక దగ్గరికి వెళ్లి అడుగుతాడనమాట, అసలు నేను ఎవరు, నాకేం కావాలి అని చెప్పి అడుగుతాడు. అండ్ ఆ పెద్ద అయినా అరుస్తాడు వేద్ మీద, అంటే నీకు తెలీదా నీకేం కావాలో అది ఇది అని చెప్పేసి. అండ్ దెన్ హీ రియలైజెస్ సంథింగ్ అనమాట. అండ్ అంటే తమాషా మూవీ అప్పుడు ఫ్లాప్ అయింది, బట్ ఐ డోంట్ నో అది తర్వాత పీపుల్ స్టార్టెడ్ కనెక్టింగ్ టు దాట్ మూవీ ఎంత కనెక్ట్ అవుతుంది అంటే తమాషా మూవీ గానీ వేద్ క్యారెక్టర్ గానీ, అంటే ఎస్పెషలీ ఈ కార్పొరేట్ రాట్రేస్ లో ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా బాగా కనెక్ట్ అయ్యే క్యారెక్టర్ ఏదైనా ఉంది అంటే అది వేద్ అనమాట. హీఈస్ అంటే ఆ క్యారెక్టర్ గోస్ త్రూ అలాట్, లైక్ యునో ఆయన ప్రొఫెషన్, అతని ప్రొఫెషన్ అతనికి నచ్చదు, అండ్ దెన్ హీ కుడెంట్ కమ్ అవుట్ ఆఫ్ దాట్ అండ్ హీ థింక్స్ అసలు నాకేం కావాలి, నాకేం నచ్చుతుంది, వాట్ డూ ఐ వాంట్ అని చెప్పి అలా అనలైజ్ చేసుకుంటూ ఉంటాడు. అండ్ దాట్ ఈస్ హౌ ఆ వేద్ క్యారెక్టర్ మనకి బాగా అవుతుంది. అండ్ వన్ అదర్ థింగ్ ఏంటంటే ఇంతియాజ్ అలీ మూవీస్ లో ద క్యారెక్టర్స్ ఈటింగ్ అలోన్. సో ద బిగ్గెస్ట్ థింగ్ చాలా మంది బిలీవ్ చేసేది ఏంటంటే లైఫ్ లో వీ రియలైజ్ వీఆర్ కుక్డ్, అంటే మన లైఫ్ ఇంకా ఓకే ఒక బాధాకరమైన స్టేజ్ లోకి వచ్చేసింది వెన్ వీ స్టార్ట్ ఈటింగ్ అలోన్, అంటే బయటకు వెళ్లి రెస్టారెంట్స్ లో గానీ ఒక్కరిమే ఏదో ఆలోచించుకుంటూ కూర్చొని తినడం. అండ్ కొంతమందికి ఒక్కరిమే కలిసి ఒక్కరిమే మూవీస్కి వెళ్ళడం ఉంటుంది, బట్ కొంతమంది అది ఎంజాయ్ చేస్తారు. బట్ ఒక్కరే కూర్చొని ఎంతమంది ఉన్న లైఫ్ లో తింటూ ఉంటే సమ్హౌ పీపుల్ కనెక్ట్ దాట్ టు యునో ఇంతియాజ్ అలీ మూవీస్ లో క్యారెక్టర్స్ కూడా వాళ్ళు ఏదైనా డిప్రెషన్ బాధలో ఉన్నప్పుడు ఒక్కరే కూర్చొని తింటారు. అండ్ దాట్స్ హౌ లాట్ ఆఫ్ పీపుల్, మనందరం కూడా ఇప్పుడు ఏదైనా డిప్రెషన్ రాగానే మనం కూడా అట్లా ఒక్కరం కూర్చొని తింటూ ఆలోచించుకోవడం అనేది చాలా మంది లైఫ్ లో జరుగుతుంది, నాకు కూడా జరుగుతుంది. సో దాట్ ఈస్ హౌ హీ కనెక్టెడ్ థింగ్స్ టు హ్యూమన్ లైఫ్. సో అదొక పాయింట్ నాకు బాగా కనెక్ట్ అవుతుంది అండ్ నచ్చుతుంది, ద వే హీ షోస్ దోస్ క్యారెక్టర్స్ గోయింగ్ త్రూ సంథింగ్ అండ్ వాళ్ళు చేసే ప్యాటర్న్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ. అండ్ కమింగ్ టు మ్యూజిక్ అయితే, సో ఇంతియాజ్ అలీ ఎప్పుడు చెప్పేది ఏంటంటే మ్యూజిక్ కెన్ మేక్ ఆర్ బ్రేక్ ఏ మూవీ అంటారు, విచ్ ఈస్ ఆబ్వియస్లీ ట్రూ. సో అండ్ ఇంతియాజ్ అలీ అండ్ ఏఆర్ రెహమాన్ కాంబినేషన్ అయితే ఇంకా అన్బీటబుల్ ఇందాక నుంచి చెప్తున్నట్టు. ఎస్పెషల్లీ రాక్ స్టార్ మూవీ అయితే ఇంకా బ్రిలియంట్ మ్యూజిక్ అనమాట. అండ్ మోహిత్ చౌహాన్ వోకల్స్ యాడ్ అవ్వడం వల్ల అండ్ దానికి రణబీర్ కపూర్ యాక్ట్ చేసిన వే కానీ, సో ఇట్స్ ఆల్ టాప్ నాచ్ ఐ వుడ్ సే. అండ్ ఆ మూవీ షూటింగ్ అయిపోయిన తర్వాత ఐ సా ఏ క్లిప్ వేర్ రణబీర్ కపూర్ అండ్ ఇంతియాజ్ అలీ ఇద్దరు బౌ డౌన్ చేసి ఒకరికొకరు ద వే దే రెస్పెక్ట్ ఈచ్ అదర్, ద వే దే రెస్పెక్ట్ దేర్ ఆర్ట్ అనేది అక్కడ చూపించారనమాట. సో దట్ వాజ్ వెరీ అన్ఇంటెన్షనల్, వాళ్ళు అలా ఆ షూటింగ్ అయిపోగానే అది వాళ్ళు నేచురల్ గా అలా బౌ చేసుకున్నారు ఇద్దరికి. దట్ వాజ్ వెరీ నైస్. అండ్ ఆ మ్యూజిక్ కూడా ఆల్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ కి కూడా కనెక్ట్ అయ్యేలాగా ఉంటుంది ఇంతియాజ్ అలీ మూవీస్ లో. సమ్ సాంగ్స్ అబౌట్ లవ్, సమ్ అబౌట్ యూత్ ఉంటుంది, అండ్ సమ్ అబౌట్ హార్ట్ బ్రేక్స్ అండ్ లైఫ్ లో ఏదైనా బాధలు ఉన్నప్పుడు కొంత మ్యూజిక్ కి మనం కనెక్ట్ అవుతూ ఉంటాము. సో అట్లా అనమాట. అండ్ ఇంకా మాట్లాడుకుందాము, బట్ బిఫోర్ దాట్ నేను ఇందాక చెప్పాను టీ ఆల్ఫాబెట్ టీ ప్లస్ వర్షం అంటే ఏంటి అని, ఇంకా కరెక్ట్ ఆన్సర్ రాలేదు. సో వెయిట్ చేద్దాము, టీ ప్లస్ వర్షం, ఆల్ఫాబెట్ టీ ఇంగ్లీష్ లో ప్లస్ వర్షం ని ఇంగ్లీష్ లో మారిస్తే ఒక వర్డ్ వస్తుంది కదా, అవి రెండు కలిపితే ఇంకొక ఇంగ్లీష్ వర్డ్ వస్తుంది. మీకు తెలిస్తే డూ లెట్ మీ నో 9726361966. అండ్ అలాగే ఇప్పుడు నా ఫేవరెట్ సాంగ్ లైలా మజ్నూ నుంచి వచ్చేస్తుంది, మూవీ చూడకపోయినా సాంగ్స్ వింటూ ఉంటాను. సో మీరు కూడా స్టే ట్యూన్డ్ టు రేడియో సుర్బి 107.9 FM HD3 విత్ మీ ఆర్జే సుష్మా.

మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అండ్ మీతో ఉంది మీ ఆర్జే సుష్మా. సో ఎస్, మనం ఇందాకటి నుంచి ఇంతియాజ్ అలీ గారి గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాము. అండ్ ఆల్సో ఒక చిన్న గేమ్ ఆడుతున్నాము వేర్ నేను ఒక ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఇచ్చి ఒక తెలుగు పదం చెప్పి దాన్ని ఇంగ్లీష్ లోకి మారిస్తే మొత్తం ఆల్ఫాబెట్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ అండ్ కన్వర్ట్ చేసిన వర్డ్ ని కలిపితే ఒక ఇంగ్లీష్ వర్డ్ వస్తుంది అని చెప్తూ ఉన్నా. ఇందాక నేను ఏం అడిగానంటే ఆల్ఫాబెట్ టి ప్లస్ వర్షం కలిపితే ఏమొస్తుంది అని అడిగాను. నాకు కరెక్ట్ గా ఆన్సర్ చెప్పింది అయితే హర్ష గారు, దీపక్ గారు అండ్ మధు గారు. సో ఆన్సర్ ఏంటి అంటే వర్షం అంటే రెయిన్ కదా, సో టీ ప్లస్ రెయిన్ అంటే ట్రైన్ అనమాట. సో అది వెరీ సింపుల్. అండ్ అలాగే ఇంతియాజ్ అలీ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము. సో నేను చెప్పిందంతా సో విన్నారు కదా, ఆయనకి ఎందుకు అంత కల్ట్ ఫాలోయింగ్ ఉంది, లేకపోతే వన్ ఆఫ్ ది బెస్ట్ డైరెక్టర్స్ ఇన్ ద బాలీవుడ్ కానీ ఎంటైర్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఐ వుడ్ సే. అంటే పెద్ద పెద్ద కమర్షియల్స్ లైక్ ఓ ఫైటింగ్ ఎలివేషన్స్ లేకపోయినా కూడా హౌ దాట్ హీరో అంటే ఆ క్యారెక్టర్ వల్లే ఆ హీరో ఎలా ఎలివేట్ అవుతారు, హౌ దోస్ క్యారెక్టర్స్ గెట్ అటెన్షన్ మన నుంచి ఆడియన్స్ నుంచి అండ్ హౌ మనం ఎలా కనెక్ట్ అవుతాము ఆ క్యారెక్టర్స్ కి అనేది, దట్ ఈస్ సంథింగ్ ఇంతియాజ్ అలీ షోస్ అనమాట ఇన్ హిస్ మూవీస్. అండ్ సో మాట్లాడుకున్నాం అంతా ఇంతియాజ్ అలీ ఫిల్మ్ మేకింగ్ గురించి, ఆయనకి మౌంటైన్స్ అంటే ఎందుకు ఇష్టం, ఆయన ట్రావెలింగ్ గురించి, మోస్ట్ ఆఫ్ ద క్యారెక్టర్స్ ఎందుకు ట్రావెల్ చేస్తూ ఉంటారు ఆయన మూవీస్ లో అని చెప్పి, అండ్ సెల్ఫ్ అనాలిసిస్ జరుగుతూ ఉంటుంది ఆయన క్యారెక్టర్స్ కి, వాళ్ళు అనలైజ్ చేసుకుంటూ ఉంటారు. అండ్ ఆయన లవ్ స్టోరీస్ అయితే కొంచెం హారర్ స్టోరీస్ లాగా ఉంటాయి, బట్ లవ్ లో ఉన్నప్పుడు ఇద్దరికి ఏం జరుగుతుంది అనేది, సో ఇట్స్ నాట్ ఆల్వేస్ హ్యాపీ ఎండింగ్ అనేది ఆయన చూపించాలనుకుంటాడు. అండ్ ఆయన మూవీస్ లో ఉండే మ్యూజిక్ గురించి మాట్లాడుకున్నాము అండ్ హౌ దట్ యాడ్స్, ఎస్పెషల్లీ ఆర్ రెహమాన్ కాంబినేషన్ లో వచ్చినవన్నీ హౌ దట్ యాడ్స్ అని చెప్పి మాట్లాడుకున్నాము. అండ్ అఫ్ కోర్స్ ఇంకో కాంబినేషన్ మన ఇంతియాజ్ అలీ అండ్ రణబీర్ కపూర్, సో అదైతే అన్బీటబుల్ కాంబినేషన్. సో ఐ థింక్ సో లాట్ ఆఫ్ పీపుల్ ఇప్పుడు యునో పీపుల్ స్టార్ట్ కంపేరింగ్ ఓకే దిస్ దాట్ అని చెప్పేసి, ఆఫ్టర్ దురేందర్ మూవీ కూడా లాట్ ఆఫ్ అంటే రణవీర్ సింగ్ ఇస్ అబ్సల్యూట్లీ గ్రేట్, బట్ పీపుల్ స్టార్టెడ్ కంపేరింగ్ ఓకే రణబీర్ వర్సెస్ రణవీర్ అని చెప్పేసి, బట్ ఐ స్టిల్ ఫీల్ సమ్వేర్ దట్ సాఫ్ట్ లుక్ ఆఫ్ రణబీర్ ఎస్పెషల్లీ ఇంతియాజ్ అలీ మూవీస్ లో, ద వే హీ మేడ్ పీపుల్ కనెక్ట్ టు దోస్ స్టోరీస్, అంటే ఇంతియాజ్ అలీ డిడ్ హిస్ పార్ట్ స్టోరీ కానీ డైరెక్షన్ కానీ అండ్ ఎవ్రీథింగ్, బట్ హౌ రణబీర్ కపూర్ ఆ స్టోరీని లైఫ్ కి ఆ స్టోరీకి లైఫ్ ఇచ్చాడు, మనలోకి ఎలా తీసుకొని వచ్చాడు అనేది ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్, నాకు అది బాగా నచ్చుతుంది. సో అదనమాట సంగతి. అండ్ ఇంతియాజ్ అలీ ఈజ్ వన్ ఆఫ్ దోస్ డైరెక్టర్స్ హూ ఈజ్ వెరీ ప్యాషనేట్ అబౌట్ సినిమా అండ్ దట్ ఈస్ వాట్ మేక్స్ హిమ్ ఐ థింక్ అ గుడ్ ఫిల్మ్ మేకర్ ఆర్ ద గ్రేటెస్ట్ ఫిల్మ్ మేకర్ ఐ వుడ్ సే. అండ్ అలాగే కొంతమందికి తమాషా ఓకే అని అనిపించచ్చు, లేకపోతే కొంతమందికి బోరింగ్ అనిపించచ్చు, నాలాంటి వాళ్ళు ఒక 10-12 సార్లు చూసి ఉండొచ్చు, బట్ ఇట్స్ ఆల్ హౌ వీ టేక్ లైఫ్ అండ్ హౌ వీ గెట్ కనెక్టెడ్ టు దోస్ థింగ్స్ అని. రాక్ స్టార్ కానీ, లైలా మజ్నూ కానీ, మై వాపస్ అవుంగా, ఇలా అన్ని మూవీస్ అనమాట. సో మాస్ అపీల్ కి కల్ట్ అపీల్ కి డిఫరెన్స్ ఉంది అండ్ అది మాట్లాడుకుందాము. బట్ ఇప్పుడైతే మనకు ఒక రిక్వెస్ట్ వచ్చింది దీపక్ గారి నుంచి, సో ఒక తెలుగు సాంగ్ ప్లే చేసేస్తున్నాను. వింటూ వింటూనే ఉండండి రేడియో సుర్బి 107.9 FM HD3 విత్ మీ ఆర్జే సుష్మా.

మీరు వింటున్నారు రేడియో సుర్బి 107.9 FM HD3 అండ్ మీతో ఉంది ఆజే సుష్మా. సో ఎస్, మనం షో కంక్లూడ్ చేసే టైం అయితే వచ్చేసింది. సో ఎస్, ఇంకెందుకు ఆలస్యం, కంక్లూడ్ చేసేద్దాం. బట్ బిఫోర్ దాట్ మనం ఇందాకటి నుంచి ఇంతియాజ్ అలీ గురించి మాట్లాడుతూ ఉన్నాం కదా. సో అట్లా నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మాస్ అపీల్ అండ్ కల్ట్ అపీల్ డిఫరెన్స్ ఉంటుంది అన్నాను కదా. మాస్ అపీల్ అంటే అందరికీ నచ్చుతుంది అండ్ దాట్ థింగ్ అనమాట. బట్ కల్ట్ అపీల్ ఈజ్ లైక్ అందరికీ నచ్చాల్సిన అవసరం లేదు, బట్ ఆ నచ్చిన కొంతమందికి హౌ దే రిలేటెడ్ టు దే పర్సనల్ లైఫ్ అండ్ హౌ దట్ ఇంపాక్ట్స్ దెమ్ అనేది కల్ట్ అపీల్ ఉంటుంది, అండ్ విచ్ అబ్సల్యూట్లీ ఇంతియాజ్ అలీ హ్యాస్. సో ఇంతియాజ్ అలీ ఏం చూస్తారంటే, ఒక సింపుల్ పర్సన్ ఆర్ సింపుల్ స్టోరీ లైన్ తీసుకుని, వాట్ ఇఫ్ ఐ ఫాలో దట్ పర్సన్ ఆర్ ద స్టోరీ లైన్, అంటే ఢిల్లీ బస్ లో ఉండే ఒక సింపుల్ గర్ల్ నుంచి గీత్ క్యారెక్టర్ ఎలా క్రియేట్ చేశారు, ఒక మ్యూజిషియన్ వేర్ హార్ట్ బ్రేక్ అతన్ని పెద్ద ఆర్టిస్ట్ చేస్తుంది రాక్ స్టార్ మూవీ, అట్లా ఒక కార్పొరేట్ ఎంప్లాయీ ఎవరికైతే లవ్ అనేది ఇంట్రెస్ట్ ఉంటుందో అది తమాషా మూవీ. సో ఒక కిడ్నాప్ గర్ల్ ఆన్ హైవే అండ్ దర్ జర్నీ దర్ ట్రావెల్ టుగెదర్. సో అట్లా చిన్న చిన్న దాన్ని హౌ హీ బ్రింగ్స్ లైఫ్ ఆన్ స్క్రీన్ అనేది ఇట్స్ ఆల్ ఇంతియాజ్ అలీస్ మ్యాజిక్ అనమాట. సో ఇట్స్ నాకు ఎందుకో అనిపిస్తుంది, టైనీ టైనీ థింగ్స్ అండ్ టైనీ టైనీ డీటెయిల్స్ తో హీ బ్రింగ్స్ ద మూవీ. అండ్ స్ట్రేంజర్స్ కానీ అండ్ హిజ్ అబ్సెషన్ విత్ ట్రావెల్ కానీ మౌంటైన్స్ కానీ ఇంటి నుంచి అందరు ఎస్కేప్ అవ్వడాలు లేకపోతే రియాలిటీ నుంచి ఎస్కేప్ అవ్వడాలు దట్ ఎస్కేపిజం అనేది, అండ్ ఇంకా సగం స్టోరీ మ్యూజిక్ చెప్పేస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి, అండ్ యునో అలా డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి ఇంతియాజ్ అలీ మూవీస్ లో. అండ్ కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు, బట్ ఐ థింక్ మోస్ట్ కల్ట్ ఫ్యాన్ బేస్ ఉంది ఇంతియాజ్ అలీకి అండ్ ద వే హీ థింగ్స్ అండ్ బ్రింగ్స్ మూవీస్ ఆన్ స్క్రీన్. సో అది అందరూ కనెక్ట్ అవుతారు అండ్ దట్ ఈస్ వాట్ బ్రింగ్స్ పీపుల్. సో అదనమాట సంగతి. మళ్ళీ నెక్స్ట్ వీక్ మండే 7 to 9 PM నేను వచ్చి కలుసుకుంటాను ఇంకొక టాపిక్ తో, ఇంకొక ఫన్నీ గేమ్ తో వచ్చేస్తాను. బట్ అప్పటి వరకు మీరేం చేయాలంటే రేడియో సురభి వింటూ వింటూనే ఉండాలి. దిస్ ఇస్ ఆర్జే సుష్మా సైనింగ్ ఆఫ్. వింటూ వింటూనే ఉండండి రేడియో సురభి 107.9 FM HD3. గుడ్ నైట్ డాలర్స్. అండ్ ఇంతియాజ్ అలీ గురించి మాట్లాడుతూ అగర్ తుమ్ సాధో లేకపోతే ఎట్లా, సో వినేయండి. యూ స్టే ట్యూన్ టు రేడియో సురభి 107.9 FM HD3 విత్ మీ ఆర్జే సుష్మా.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటి వాయనం ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంతింతా సురభి, మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
4: రేడియో సురభి సివిక్ సిగ్నల్ సెలబ్రేట్ ప్రౌడ్లీ, సెలబ్రేట్ రెస్పాన్సిబిలీ. యాజ్ ఎ కమ్యూనిటీ మనకి పండుగలు చాలా ఇంపార్టెంట్. దే బ్రింగ్ అస్ టుగెదర్ విత్ ది రైట్ ప్లానింగ్, సేఫ్టీ అండ్ రెస్పెక్ట్. లెట్స్ మేక్ అవర్ ఫెస్టివల్స్ మోర్ మీనింగ్ఫుల్. చెక్ ఫర్ సిటీ పర్మిట్స్, అప్రూవల్స్ అండ్ టైమ్ లైన్స్. ఇఫ్ యూ హ్యావ్ లార్జ్ క్రౌడ్స్, ఫుడ్ ఆర్ స్టేజెస్, పర్మిషన్స్ ఆర్ ఎ మస్ట్. ఫాలో నాయిస్ లిమిట్స్, మేనేజ్ పార్కింగ్ అండ్ అవాయిడ్ బ్లాకింగ్ పబ్లిక్ స్పేసెస్. కీప్ క్లియర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్. ఎన్ష్యూర్ ఎమర్జెన్సీ యాక్సెస్, బేసిక్ సెక్యూరిటీ అండ్ క్రౌడ్ కంట్రోల్. మేక్ యువర్ ఈవెంట్ కంఫర్టబుల్ for everyone. When we respect the community supports us.
5: India ki teleport aithe enta baaguntundo.
6: What if India was just a tap away?
7: Just imagine, meeru kallu moosi terchukone lopu mee dabbu India chellipothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe, no flights, no favors, no follow ups. With my pursue, sending money becomes hassle free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My pursue isn't just an app, it's your genie in the cloud. Download the MyPursu app or visit MyPursu.com or write to support@MyPursu.com.
8: నాకు ఇంకా గుర్తుంది, 20 years ago మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏ వైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దాట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజా ఎసెన్షియల్స్. వన్ నేమ్ టు గో, హరేలీ. హరేలీ, బ్రింగింగ్ ద టేస్ట్ ఆఫ్ హోమ్ క్లోజర్ టు యూ. From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.

0: ఆయన రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసిని తప్పకుండా వినండి.
4: రేడియో సురభి,
5: రేడియో సురభి,
2: రేడియో సురభి,
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి
6: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి. 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సచ్చా.
0: హలో డాలస్, వి ఆర్ ది అన్డిస్ప్యూటెడ్ లీడర్స్ ఇన్ ద రేడియో స్పేస్. యు నో వి ఆర్ రేడియో సురభి.
3: రేడియో సురభి,
0: రేడియో సురభి.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W, Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం

0: nandaji3@919491454. और कॉल नंदा जी थ्री एट 919-491-4514.
1: हे बिंदु, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
0: చందు, మరి వండనా?
1: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల.
0: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
1: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
2: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
3: ఈ రోజు ఎక్కడికొచ్చా అక్క?
4: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
3: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
4: ఇంకా వెయిట్ చేస్తావు ఏంటి? ప్లేట్ తీసుకో.
5: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా, ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
6: Hello, namaste, this is KTR and you're listening to me on Radio Surabhi. Congratulations on being the first radio station, Radio Surabhi. I hope you continue to grow, I hope you continue to reach more and more households, more and more ears. So I hope you go conquer the world.
7: వింటున్నది రేడియో సురభి, డయాలసిస్ నంబర్ 1 తెలుగు స్టేషన్, ఓజీ తెలుగు రేడియో, ఓన్లీ ఆన్ 107.9.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్.
5: మీ నేస్తాం
1: రేడియో సురభి.
3: రేడియో సురభి.
5: రేడియో సురభి.
3: రేడియో సురభి.
5: రేడియో సురభి.
7: 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తాం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి. 107.9 FM HD3.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే Mariyada, and best of all, it avoids complaints.
2: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam, your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
3: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
2: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదు.

0: calibration knowledge though, Niko best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. Istinamma vayanam, puttukunti vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్మిలు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంతింత సురభి, మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
1: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
0: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికి కావలసిన వస్తువులు అన్ని అందిస్తూ, ఇట్ హాస్ గ్రోన్ ఆన్ us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ షీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: ఐ అండ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
5: 107.9 FM HD3.

ఇప్పటి నుంచి నాకు కూడా నీలాగే వినపడదు. అది మనిద్దరి ప్రపంచం ఇంకా ఒకటే. ప్రేమంటే మాటలు చెప్పడం కాదు, చేతల్లో చూపించడం అని నిరూపిస్తాం. నిశ్శబ్దంలో గట్టిగా ప్రేమిస్తాం. ప్రామిస్.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్. నేను మీ శ్రీనివాస అవసరాల.
3: దిస్ ఇస్ కోటి.
4: దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిజనింగ్ మీ నేస్తం
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
4: రేడియో సురభి.
2: రేడియో సురభి.
4: రేడియో సురభి.
5: 107.9 FM HD3.

0: skills, calibration, knowledge, though, Niko best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit G3Electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
0: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
2: ఈరోజు ఎక్కడికి వచ్చా అక్క?
3: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
2: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
3: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
4: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999. రేడియో సురభి KDXX 107.9 FM HD3 Louisville, Texas. అమెరికాలో తెలుగునేస్తాం.
5: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
6: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
7: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
8: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
7: హాయ్, నేను మీ తేజ సజ్జ.
8: టు లిసన్ టు రేడియో సురభి
7: 107.9 HD3.
6: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
7: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
5: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను వివియన్ ఆదిత్య.
1: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
2: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
3: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: ఐ ఎం రామగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసిని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: मेरा तुम्हारा हमारा प्यार सबका फेवरेट इंडिया बाजार
4: गत 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావాల్సిన వస్తువులన్నీ అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us and now they are open in even more places making their access more convenient and comfortable visit india bazaar in mckinney fort worth and austin stay connected with india bazaar through their newsletters for the latest deals festive offers and new arrivals join them on whatsapp instagram and facebook search india bazaar or india co and be part of the hamara bazaar family every day india bazaar hamara bazaar hamara ghar
5: istinamma vayanam puchukunti vayanam ee shravana masallo mee radio survey meek andistundi kotta sambaralu maa survey lakshmulu mee intiki raavalanukuntunnaru meeku vayanam ivvadaniki mee vayanam puchukodaniki but with a different twist intinta survey mee mee intiki raavalani meer anukunte mee aahvananni tinyurl.com/survylakshmi ki pampinchandi or email to admin@radiosurabhi.com
6: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
7: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
8: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
9: నేను మీ ఆర్జే భార్గవి.
10: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
11: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
12: దిస్ ఇస్ కోటి.
13: దిస్ ఇస్ హరిశంకర్.
12: కీప్ లిస్నింగ్ మీ నేస్తాం.
9: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: రేడియో సురభి.
11: రేడియో సురభి.
0: రేడియో సురభి. 107.9 FM HD.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ వీఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: skills, calibration knowledge though, you get best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. Tatra khalu imani, ashtau ahara vidhi vishesha ayatanani bhavanti. Ani ayurvedam cheptundi. Ante ahara anedi kevalam food kadu. It's a perfect balance. Desa kalamana paristhitulu, prakriti dani padniche vidhanam, ivanni kuda todavutai. Ala chuste mana roots farming lo unnai. But we moved on. Still, mana manasulu pachani panta polallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF Agtech Inc. Palemari Farms believes that farming is not backward. It is the future. VVF Agtech Inc. is your calling for farming. Palemari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
1: అందరికి నమస్కారం. నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
4: ఈ రోజు ఎక్కడికొచ్చా అక్క?
5: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
4: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
5: ఇంకా వెయిట్ చేస్తామంటే ప్లేట్ తీసుకో.
6: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
1: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
7: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
8: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
7: హాయ్, నేను మీ తేజ సజ్జ.
8: టు లిసన్ టు రేడియో సురభి
7: 107.9 HD3.
1: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
7: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
2: 107.9 FM HD3.
9: ఇంత తొంత తొంత తొంత తొంత తొంత తొంత తొంత తొంత తొంత తొంత తొంత తొంత తొంత తొంత తొంత తొంత తొంత తొంత తొంత తొంత తొంత తొంత తొంత తొంత తొంత తొంత తొంత తొంత తొంత తొంత తొంత తొంత తొంత తొంత తొంత తొంత తొంత తొంత తొంత తొంత తొంత తొంత తొంత తొంత తొంత తొంత తొంత తొంత తొంత తొంత తొంత తొంత తొంత తొంత తొంత తొంత తొంత తొంత తొంత తొంత తొంత తొంత తొంత తొంత తొంత తొంత తొంత తొంత తొంత తొంత తొంత తొంత తొంత తొంత తొంత తొంత తొంత తొంత తొంత తొంత తొంత తొంత తొంత తొంత తొంత తొంత తొంత తొంత తొంత తొంత తొంత తొంత తొంత త

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
1: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను వివియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాలా.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: ఈ డిస్నీ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామగోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: 107.9 FM HD3.

0: 93.9 FM HD3.
1: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meekandistondi Project W Effective Wealth Management Strategies. Me prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
0: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
2: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
0: అక్క లైవ్ దోసా, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
2: ఇంకా వెయిట్ చేస్తావేంటి, రెడ్ తీసుకో.
3: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు. రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా, ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వండి.

0: materials, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aharam anedi kevalam food kadu. It's a perfect balance. Desa kalamana paristhitulu prakruti dani padniche vidhanam ivanni kuda todavutai. Ala chuste mana roots farming lo unnai, but we moved on. Still mana manasulu pachchani panta polallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF AgTech Inc. Mallemari Farms believes that farming is not backward, it is the future. VVF AgTech Inc. is your calling for farming. Mallemari Farms, visit vvfagtech.com or call 848-244-0213.
1: ఆకట్టుకుంటాం ఓ పట్టు పడతాం. రేడియో సురభి,
0: రేడియో సురభి KDXX 107.9 FM HD3 లూయిస్విల్ టెక్సస్ అమెరికాలో తెలుగు నేస్తం.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
3: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
4: నేను మీ ఆర్జే భార్గవి.
5: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
6: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
7: దిస్ ఇస్ కోటి.
8: దిస్ ఇస్ హరిశంకర్.
9: కీప్ లిస్నింగ్, మీ నేస్తాం.
0: రేడియో సురభి,
10: రేడియో సురభి,
11: రేడియో సురభి,
12: రేడియో సురభి,
13: రేడియో సురభి
2: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
1: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Me Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
1: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదు.

0: హాయ్ అండ్ రామ్ గోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తాం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: ఐ అండ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్ .com ఆర్ కాంటాక్ట్ గోపాల్ పొన్నంగి అట్ 214-868-7538. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదు.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం
1: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి. 107.9 FM HD3.

0: ఐ యామ్ రామగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను వివియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సైనమ.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
4: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
6: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
7: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికి కావాల్సిన వస్తువులన్నీ అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
8: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
9: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
10: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
11: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
10: హాయ్, నేను మీ తేజ సజ్జా.
11: టు లిసన్ టు రేడియో సురభి
10: 107.9 HD3.
9: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
10: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
0: 107.9 FM HD3.

వాడి ఎంత తెలియని వయసులో నేను ప్రేమించినాను. మోసం చేస్తావు తెలియదు కదా జూలియట్. ఎందుకు నమ్మించినావే?

0: హల్వా?
1: Yes.
0: నా ఫేవరెట్.
1: ఇప్పటి నుంచి?
0: ఎప్పటి నుంచి? నువ్వు చేసినావు కదా.
1: చెప్పనే లేదు.
0: నువ్వు చేయనే లేదు. మన దగ్గర నుంచి చెప్పనే లేదు. జూలియట్.
1: డాడ్డు.
0: రిటర్న్ గిఫ్ట్.

0: అన్న, ఇప్పుడు నువ్వు కూడా
1: జీవితం అనుకున్నా చివరి జీవితాన్ని గుర్తించేసినావు కదా జూలియట్.
2: హాయ్, నేను రామ్గోపాల్ వర్మ.
3: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
4: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
5: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
6: రేడియో సురభి.
7: రేడియో సురభి.
4: రేడియో సురభి.
5: మీ తెలుగునేస్తం రేడియో సురభి
8: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: ಚಾವೆಮ್ಮ ಎಂಬ ಸಾರು
1: అందరికి నమస్కారం. నేను మీ వియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
1: రేడియో సురభి.
4: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
5: 107.9 FM HD3.
6: ఊలా ఊలల్లా అలా చూస్తే చాలా. ఇలా నా
7: హలో డాలస్. వి ఆర్ ది అన్డిస్ప్యూటెడ్ లీడర్స్ ఇన్ ద రేడియో స్పేస్. You know, we are Radio Surabhi.
8: Radio Surabhi.
9: Radio Surabhi.
10: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
7: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
10: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
7: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్.

0: Information Hub. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI Page.com. From businesses to non-profits, NRI Page is the place to be. For more information, visit NRIPage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
1: ఈరోజు ఎక్కడికి వచ్చా అక్క?
2: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
1: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
2: ఇంకా వెయిట్ చేస్తామండి, ప్లేట్ తీసుకో.
3: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
4: Hello, namaste, this is KTR and you're listening to me on Radio Surabhi.
5: Congratulations on being the first radio station, Radio Surabhi. I hope you continue to grow, I hope you continue to reach more and more households, more and more ears. So I hope you go conquer the world.
6: Vishnunadi, Radio Surabhi, Dallas's number one Telugu station. OG Telugu Radio, only on 107.9 FM.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాలా.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిస్నింగ్ మీ నేస్తం.
1: రేడియో సురభి.
6: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి. 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
4: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీపీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు

0: kids.com or call Nandaji3 at 919-491-4514. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
1: मेरा तुम्हारा हमारा प्यार सबका फेवरेट इंडिया बाजार
2: गत 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావాల్సిన వస్తువులన్నీ అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us అండ్ నౌ దే ఆర్ ఓపెన్ ఇన్ ఈవెన్ మోర్ ప్లేసెస్ మేకింగ్ దేర్ యాక్సెస్ మోర్ కన్వీనియంట్ అండ్ కంఫర్టబుల్ విజిట్ ఇండియా బజార్ ఇన్ మెకనీ ఫోర్ట్ వర్త్ అండ్ ఆస్టిన్ స్టే కనెక్టెడ్ విత్ ఇండియా బజార్ త్రూ దేర్ న్యూస్ లెటర్స్ ఫర్ ద లేటెస్ట్ డీల్స్ ఫెస్టివ్ ఆఫర్స్ అండ్ న్యూ అరైవల్స్ జాయిన్ దెమ్ ఆన్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ సర్చ్ ఇండియా బజార్ ఆర్ ఇండియా కో అండ్ బీ పార్ట్ ఆఫ్ ద హమారా బజార్ family every day india bazaar hamara bazaar hamara ghar
3: అందరికి నమస్కారం నేను మీ చిత్ర
4: హాయ్ దిస్ ఇస్ విష్ణు మంచు
5: హాయ్ గైస్ దిస్ ఇస్ శ్రీనీల
4: హాయ్ నేను మీ తేజ సజ్జా
5: టు లిసన్ టు రేడియో సురభి
4: 107.9 HD3
3: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా
4: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3

0: ఐఎన్ రామగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: I am Ramgopal Varma.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్న ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి. 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.
13: మీరేంటారు నన్ను చూస్తున్నారు? ఎవడి డబ్బు కొట్టండి.

0: ఆయన రామగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీడియా ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సచ్చా.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
3: Radio Surabhi.
4: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas' number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andistundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
5: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
6: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
5: యాక్చువల్లీ దేర్ మెనీ హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, మిస్ బెల్ కబాబ్, చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్ అండ్ ఆంటీ పనీర్ టిక్కా, చమి కబాబ్ పరోటా.
6: ఏంది బ్రో, గన్ని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
5: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
7: అడయార్ ఆనంద భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్
5: ఈస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్.
7: ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే.
5: ఫ్రెష్, delicious and made with care. a2b texas.com, perfect for dining, takeaway or full service catering.
8: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada.
9: Say hello to NRI page, mana Indians ki the digital marketing platform, Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna social media promotions kosamaina, weekly newsletters kosamaina, full visibility guaranteed with NRIPage.com. From businesses to non-profits, NRI Page is the place to be. For more information, visit NRIPage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
10: Go! నేను మీ చంద్రబోస్ని, రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి, మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
0: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
11: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మలేమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యూర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మలేమరి ఫార్మ్స్, విజిట్ vvfactech.com ఆర్ కాల్ 848-244-0213. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదు.

0: electronics.com or call Nanda G3 at 919-491-4514. Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
5: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
4: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిసి బెల్లవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హంగ్ చిల్లీ గార్లిక్ లోటస్ అండ్ ఆమ్కి పన్నీర్ టిక్కా విత్ చమికా పరాట.
5: ఏంది బ్రో, గన్ని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
4: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈజ్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dining, takeaway or full service catering.
6: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada.
0: Say hello to NRI page, mana Indians ki the digital marketing platform, Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna social media promotions kosamaina, weekly newsletters kosamaina, full visibility guaranteed with NRIPage.com. From businesses to non-profits, NRI Page is the place to be. For more information, visit NRIPage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
7: Go! నేను మీ చంద్రబోస్ని, రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి, మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
3: యు ఆర్ లిసనింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
8: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యూర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి ఫార్మ్స్, విజిట్ వివిఎఫ్ యాక్టెక్ డాట్ కామ్ ఆర్ కాల్ 8482440213. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలి? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకౌస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 ఎలక్ట్రానిక్స్ డాట్ కామ్ ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514.
0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
5: బయా ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
4: యాక్చువల్లీ దేర్ మెనీ హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీ దోడ ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ థాలి, బిస్ బెల్లవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, అన్ని చిల్లీ గార్లిక్ లోటస్, అంకి పన్నీర్ టిక్కా, విత్ చమి కబాబ్ పరోటా.
5: ఏంది బ్రో గని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
4: ఇంకా ఉంది, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్ జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ ఎట్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ అండ్ మేడ్ విత్ కేర్. A2B Texas.com. పర్ఫెక్ట్ ఫర్ డైన్ ఇన్, టేక్ అవే ఆర్ ఫుల్ సర్వీస్ క్యాటరింగ్.
6: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRIPage.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ NRIPage.com ఆర్ కాంటాక్ట్ గోపాల్ పొన్నంగి అట్ 214-868-7538.
7: నేను మీ చంద్రబోస్ని, రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో May 5 నుండి 107.9 FM HD3లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి, మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
3: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
8: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF యాక్టెక్ INC. పల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF యాక్టెక్ INC ఈస్ యూర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. పల్లెమారి ఫార్మ్స్, విజిట్ VVFactech.com ఆర్ కాల్ 8482440213. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు

0: electronics.com or call Nanda G3 at 919-491-4514. Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
1: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meekandistundi Project W, effective wealth management strategies. Me prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
2: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
3: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
2: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా బా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, హంకీ పన్నీర్ టిక్కా, విచ్ అమీ కబాబ్ పరోటా కూడా.
3: ఏంది బ్రో, గన్ని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
2: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
4: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. a2b texas.com, perfect for dine-in, takeaway or full service catering.
5: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada.
0: Say hello to NRI page, mana Indians ki the digital marketing platform, Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna social media promotions kosamaina, weekly newsletters kosamaina, full visibility guaranteed with NRIPage.com. From businesses to non-profits, NRI Page is the place to be. For more information, visit NRIPage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
6: నేను మీ చంద్రబోస్ని, రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3 లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి, మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
1: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
7: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యూర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమరి ఫార్మ్స్, విజిట్ వివిఎఫ్ యాక్టెక్ డాట్ కామ్ ఆర్ కాల్ 8482440213. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 ఎలక్ట్రానిక్స్ డాట్ కామ్ ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514. Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
1: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meekandistundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
2: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
3: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
2: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్వేళ్ళవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్కి పన్నీర్ టిక్కా, విచ్చామి కబాబ్, పరాటా కూడా.
3: ఏంది బ్రో, అన్ని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
2: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్, ఏ టు బి, యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈజ్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ అండ్ మేడ్ విత్ కేర్. ఏ టు బి texas.com, పర్ఫెక్ట్ ఫర్ డైనింగ్, టేక్ అవే ఆర్ ఫుల్ సర్వీస్ క్యాటరింగ్.
5: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్. ఆర్ కాంటాక్ట్ గోపాల్ పొన్నంగి అట్ 214-868-7538.
6: నేను మీ చంద్రబోస్ని, రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3 లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి, మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
1: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
7: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యూర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి ఫార్మ్స్, విజిట్ vvfactech.com ఆర్ కాల్ 8482440213. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా?

0: skills, calibration, knowledge though, neeko best experience on this Daru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
5: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
4: యాక్చువల్లీ దేర్ మెనీ హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, మిస్ వెళ్ళవా, చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్ అండ్ ఆంకి పనీర్ టిక్కా, విచ్ అని కబాబ్ పరాటా.
5: ఏంది బ్రో, గన్ని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
4: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
6: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి, యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్
4: ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B, texas.com. Perfect for dine-in, takeaway or full service catering.
7: America వచ్చినప్పటి నుంచి Facebook లో గ్రూప్స్, WhatsApp లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRIPage.com. From businesses to non-profits, NRI Page is the place to be. For more information, visit NRIPage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
8: నేను మీ చంద్రబోస్ని, రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3 లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి, మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
3: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
9: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి ఫార్మ్స్, విజిట్ vvfactech.com ఆర్ కాల్ 8482440213. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థమవుతుంది.

0: calibration knowledge though, neeko best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi. Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
4: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
3: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద కూడా ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ థాలి, బిస్వెళ్ళవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, అమ్కి పన్నీర్ టిక్కా, వెజ్ అమ్కి కబాబ్ పరోటా.
4: ఏంది బ్రో గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగిన.
3: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్ జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
5: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్
3: ఇస్ ఎ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. a2b texas.com, perfect for dine in, takeaway or full service catering.
6: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada.
0: Say hello to NRI page, mana Indians ki the digital marketing platform, Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna social media promotions kosamaina, weekly newsletters kosamaina, full visibility guaranteed with NRIPage.com. From businesses to non-profits, NRI Page is the place to be. For more information, visit NRIPage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
7: నేను మీ చంద్రబోస్ని, రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3 లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి, మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
8: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
9: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి ఫార్మ్స్, విజిట్ vvfactech.com ఆర్ కాల్ 8482440213. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ g3electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514.
0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
10: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
4: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
10: యాక్చువల్లీ దేర్ మెనీ హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్ వెళ్ళవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్ అండ్ ఆంకి పన్నీర్ టిక్కా విత్ చమికావా పరాటా.
4: ఏంది బ్రో గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
10: ఇంకా ఉంది, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈజ్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలీషియస్ అండ్ మేడ్ విత్ కేర్. ఏ టు బి texas.com, పర్ఫెక్ట్ ఫర్ డైన్ ఇన్, టేక్ అవే ఆర్ ఫుల్ సర్వీస్ క్యాటరింగ్.
6: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్ .com ఆర్ కాంటాక్ట్ గోపాల్ పొన్నంగి అట్ 214-868-7538.
7: నేను మీ చంద్రబోస్ని, రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3 లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి. మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
8: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
9: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి ఫార్మ్స్, విజిట్ vvfactech.com ఆర్ కాల్ 8482440213. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం

0: skills, calibration, knowledge, though, make a best experience on this Daru. From basic to premium, they cover all the models. Visit G3Electronics.com or call Nanda G3 at 919-491-4514. Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W, Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
4: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
3: యాక్చువల్లీ దేర్ మెనీ హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద కూడా ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆంకి పన్నీర్ టిక్కా, పిచ్చా మీ కబాబ్ పరోటా.
4: ఏంది బ్రో, అన్ని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
3: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
5: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్
3: ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలీషియస్ అండ్ మేడ్ విత్ కేర్. ఏ టు బి Texas.com, perfect for dine-in, takeaway or full service catering.
6: America వచ్చినప్పటి నుంచి Facebook లో గ్రూప్స్, WhatsApp లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI page.com. ఫ్రమ్ బిజినెస్ to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
7: నేను మీ చంద్రబోస్ని, రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి, మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: You are listening to Radio Surabhi 107.9 FM HD3.

0: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న. రెడీయా?
1: ఎస్ సార్.
0: రాజురాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
1: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
0: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజురాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
2: విజిట్ రాజురాజ్ కిచెన్ ఇన్ ఇర్వింగ్, ఈస్ట్ ప్లానో అండ్ ఎల్డోరాడో. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ rkusa.com.
3: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
4: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
3: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిసి బెల్లవా, చీజ్ దోశ, పనీర్ దోశ, అంచిలి గార్లిక్ లోటస్ అండ్ అంకి పనీర్ టిక్కా, చికెన్ కబాబ్, పరాటా.
4: ఏంది బ్రో, అన్ని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
3: ఇంకా ఉంది, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్ జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com. perfect for dine in, take away or full service catering.
5: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada. Say hello to NRI.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: ఇస్తిలమ్మ వాయనం పుచ్చుకుంటి వాయనం. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
3: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
4: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
3: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద కూడా ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, దిస్ బెల్ లవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్ కి పన్నీర్ టిక్కా, చమి కబాబ్ పరాఠా.
4: ఏంది బ్రో గన్ని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
3: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
5: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్
3: ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, takeaway or full service catering.
1: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos, Zoho, powering possibilities with Radio Surabhi.
6: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
1: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ .com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీపీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకౌస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ది మోడల్స్. విత్ G3Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514.
4: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
5: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
4: యాక్చువల్లీ దేర్ మెనీ హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద కూడా ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా బా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్ కి పన్నీర్ టిక్కా, చమి కబాబ్, పరాఠా.
5: ఏంది బ్రో గన్ని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
4: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్ జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రియేట్ చేస్తున్నారంటే
6: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్ టీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ అండ్ మేడ్ విత్ కేర్. A2B Texas.com, perfect for dining, takeaway or full service catering.
7: Boring long drives ki, tiring workouts ki, workaday solution. Radio Surabhi, America lo telugu restam.
1: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
8: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
9: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరు కనుక్కుందాం పదా.
8: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
9: ఇంకా వెయిట్ చేస్తావంటే రెడ్ తీసుకో.
10: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
11: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యూర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి ఫార్మ్స్, visit vvfagtech.com or call 848-244-0213.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
4: ఈ వీకెండ్ గ్రాసరీస్ నువ్వు తీసుకొస్తావా?
5: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
4: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీలో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
6: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ ది స్వదేశీ వే.
4: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ.
1: ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటి వాయనం ఈ శ్రావణ మాసంలో మీ రేడియో

0: దే ధనాధన వినాష్ తో DFW మార్నింగ్ వైబ్స్ ఉంటున్నారు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ ఉంటున్నారు. ఎస్, ప్రతి ప్రతి ప్రతి ప్రతి నెలకి స్టార్టింగ్ లో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ విషయం చెప్తా అనమైతి, అదేంటి? ఇదిగో బాబు, ఆ ఇయర్ స్టార్టింగ్ లో జర్నల్ ఏదో రాశారు, ఎవరికో ఏదో చేస్తా అని చెప్పి మీ లివింగ్ రూమ్ లో ఏదో తొట్టగొట్టారు, అవన్నీ కంటిన్యూ అవుతున్నాయో చూసుకోండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీ హెల్త్ అంతా కరెక్ట్ గా మెయింటైన్ చేసుకుంటున్నా చూడండి. ద మార్నింగ్ 5 to 9 ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్, మోర్ దాన్ ద 9 to 5. సో ఇస్ ఇట్ గెటింగ్ డెడికేటెడ్ టు యువర్ వర్క్అవుట్ ఆర్ నాట్? ఇస్ ఇట్ గెటింగ్ డెడికేటెడ్ టు మెడిటేషన్ ఆర్ నాట్? ఇస్ ఇట్ గెటింగ్ డెడికేటెడ్ టు జర్నలింగ్ ఆర్ నాట్ అని చెప్పి. అండ్ అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ విషయం, నాకు నేను చెప్పుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చేసిందని నాకు అర్థమైంది నిజం. సో లైఫ్ హ్యాపెన్స్ లైఫ్ హ్యాపెన్స్ లైఫ్ హ్యాపెన్స్ అని అన్నారు కానీ లైఫ్ ఎక్కువగా హ్యాపెన్ అయ్యేలాగా వదిలేసిందండి. అండ్ ఇప్పుడు అది గట్టిగానే హ్యాపెన్ అవుతుంది. హ్యాపెన్ అవుతున్నప్పుడు ఇప్పుడు నిజంగానే బయటకు వెళ్లి జాగింగ్ షూస్ వేసుకుని అలా వెళ్లి జాగింగ్ చేద్దాం అంటే స్లవ్వట్లేదే. అది మనం నేను చెప్పినట్టు సీత కష్టాలు సీతవి, పేత కష్టాలు పేతవి అన్నట్టు అనుకోకుండా
1: సెప్టెంబర్ మాసం అంటూ పాటేసుకుని ముందుకు పోదాం.
0: అదే కదా, మీ టు డూ లిస్టులు బయటకు తీయండి, మీ మంత్లీ టార్గెట్లు బయటకు తీయండి, ఆఫీస్ లోనే కాదు పర్సనల్ గా కూడా అన్ని బయటకు తీసి ఎక్స్క్యూట్ చేద్దాం, పిచ్చెక్కిద్దాం. ఎందుకంటే డిసెంబర్ లో మనం పనియం కదా అని. ఓకే, ఈ పాటికి నేను వేస్తున్న పాట ఎవరైనా గెస్ట్ చేస్తే మాత్రం మీరు అసలు బీభత్సమైన మండరత్నం ఫ్యాన్, బీభత్సమైన మాధవన్ ఫ్యాన్, బీభత్సమైన ఏఆర్ రెహమాన్ ఫ్యాన్ కూడా.

0: out of Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
1: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
2: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
3: ఇప్పటిదాకా నువ్వు చేసినా నీకు ఎన్ని వచ్చినాయి ఆఫర్ లెటర్లు?
2: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
0: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
4: మీ ఆర్తి పట్నాయక్, అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో రేడియో సురభి అని ఒక కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు. అదే 107.9 FM HD3. మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో సురభి.
1: యు ఆర్ లిసనింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
2: రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ద కేటరింగ్, ఓకే?
5: షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్?
2: 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు.
5: ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర?
2: టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.
6: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
7: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
6: మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
0: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్, డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. Dallas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
8: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
9: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
8: అక్క, లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
9: ఇంకా వెయిట్ చేస్తావంటే ప్లేట్ తీసుకో.
0: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
10: సరే సరే, మీకే అవుతాయి అంటుంది కాన్సర్ట్లు, మీ డాలస్ కే వస్తాడు నాని మిమ్మల్ని కలవడానికి. ఓకే ఓకే, మాకు అర్థమైంది, ఇంకా ఆపేయండి, బంద్ చేయండి, కట్ చేయండి, ఇంకా కట్ చేయండి, ఇంకా కాన్వర్సేషన్ ఆపేయండి అనవసరంగా. నేను హైదరాబాద్ లో కాన్సర్ట్ జరిగినప్పుడే నేను వెళ్లేదురా మగడా అని ఫీల్ అవుతుంటే దాని తోడు ఏషనాగుల ఇదే గిప్పు పెట్టి నా యూఎస్ ఫ్రెండ్స్ అందరూ నాకు పంపించి అన్నిటి కాన్సర్ట్కి వెళ్ళమ్మా అమ్మా అని చెప్పి ఫోటోలు పెడుతుంటే ఎంత ఫోమ్ అవుతుంది సార్. ఓకే, ఇంకొంతమంది ఏమో నేను లైఫ్ లో ఒక ఫస్ట్ టైం

దగ్గర అందరికి బొక్కే ఇచ్చాను, ఎందుకు నాకు ఇవన్నీ అన్వాంటెడ్ ఇన్ఫర్మేషన్? ప్లీజ్ కైండ్లీ బిహేవ్ యువర్ సెల్ఫ్. రేడియోలో ఎట్లా అని కథలు చేస్తాను వస్తాను. ఎస్, నా షో నేను వింటున్నారు డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ ఓన్లీ ఆన్ రేడియో సర్వీ 107.9 డాలస్ నెంబర్ 1 రేడియో స్టేషన్. అండ్ ఇంత చెప్పిన తర్వాత కూడా అందరితో పాటు ఒకటి ప్లే చేయాలి కదా, సెక్యులర్ గా ఉన్నది కనుక పరియు పేట మూవీ నుంచి పెదవి చివరికి అంటూ బ్యూటిఫుల్ పాట మీకోసం ప్లే చేస్తున్నాండి, నా కోసం అర్థం కదా. ఓన్లీ ఆన్ రేడియో సర్వీ 107.9 డాలస్ నెంబర్ 1 రేడియో స్టేషన్. ఎప్పుడు చూడు అనిరుద్ధ అనిరుద్ధ అనిరుద్ధ అనిరుద్ధ పాటలు. సరే మీరే వెళ్ళారండి కాన్సర్ట్ కి, అండ్ కాన్సర్ట్ లో ఒక కోర్ మెమరీ అయితే ఇప్పుడు జరిగింది, అదేంటో చెప్తా కాసేపు.

డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ వింటున్నారు. ఎస్, డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ విత్ మీ అవినాష్. అండ్ ఈ టైంలో ద ప్రీలూడ్ గేమ్ ఆడిద్దామని అనుకున్నా, బట్ యా, బట్ బిఫోర్ దట్ ఐ విల్ హ్యావ్ అన్ ఇంట్రెస్టింగ్ ట్రివియా అండ్ దెన్ విల్ స్టార్ట్. ఓకే, సో ఇందిరా సినిమా ఎంతమంది చూసారు, ఏం ఆడుతున్నాం, అది క్వశ్చన్. ఇందిరా సినిమా చాలా మంది చూసారు, ఇన్ఫాక్ట్ మన రియలిజ్ కూడా రెండు సార్లు చూసానని చెప్పేసాను అంటారు. ఎస్, ఆ సినిమా కొన్ని ఫ్యాన్ అన్నమాట. ఓకే, సో ఇందిరా సినిమాలో ఇప్పుడు చిరంజీవి గారి గురించి కదా క్వశ్చన్, హీరోయిన్స్ గురించి అనమాట. ఓకే, సో సొనాలి బింద్రే గారు అండ్ ఆర్తి అగర్వాల్ గారు, అబ్బా మొదలెట్టారు రేపు మళ్ళీ ఆర్తి అగర్వాల్ గురించి అని చెప్పుకోకండి. ఆర్తి అగర్వాల్ గారు ఇద్దరు కాంబినేషన్ లో ఉంది సినిమా. ఓకే, బట్ దెర్ ఈస్ ఇంట్రెస్టింగ్లీ అనదర్ ఫిలిం విచ్ ప్లేస్ బోత్ ద హీరోయిన్స్. వాళ్ళిద్దరూ మళ్ళీ పేరంటే ఒక హీరోతో కనిపించారు అనమాట, అండ్ అది బాలకృష్ణ గారి సినిమా. ఓకే, సో మీరేమైనా గెస్ట్ చేయగలుగుతారా, హీర్ ఇస్ ద సాంగ్, దీనికి ప్రీలూడ్ ప్లే చేస్తున్నా, ఆ సినిమా పేరు ఎవరైనా గెస్ట్ చేస్తారని చూద్దాం.

ఓకే, క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నా. సో బేసిక్ గా ఇందిరా సినిమాలో ఉన్నవి ఇద్దరు హీరోయిన్స్, ఆర్తి అగర్వాల్ గారు అండ్ సోనాలి బింద్రే గారు. బట్ విత్ బాలకృష్ణ గారు కూడా అదే పేర్ ఆఫ్ హీరోయిన్స్ ఒక సినిమాలో యాక్ట్ చేశారు. ఆ సినిమా పేరు ఏంటి అని ఈ రోజు క్వశ్చన్ అనమాట. సో ఇంటర్వ్యూ కూడా ప్లే చేయడం ట్రై చేస్తున్నా. అంత ఈజీ కదా గెస్ట్ చేయడం, ప్రతిరోజు ఈజీ క్వశ్చన్ ఎట్లా అడుగుతాం కాదు కదా. సో ప్రీలు కూడా మళ్ళీ ప్లే చేస్తున్నా, అండ్ అది ప్లే చేసి కంప్లీట్ పార్ట్ ప్లే చేసే లోపల మీరు గెస్ట్ చేస్తారో చూద్దాం. ఐఎమ్ ప్లేయింగ్ ది ప్రీలుడ్ అగైన్.

0: रेडियो सुरभि। हेलो सुरभि।
1: हेलो
0: हेलो अंडी, रेडियो सुरभि ఫోన్ చేశారు, చెప్పండి। విజయ్ గారు చెప్పండి। పల్లె ప్రమనాడేనా? లక్ష్మీ నరసింహ కదా? అంతే అంటారా? ఓకే ఓకే, చూద్దాం ఎవరైనా గెస్ట్ చేస్తారేమో చూద్దాం। ఇంకో కాల్ వస్తున్నారు, హలో సురభి, హలో సురభి, హలో సురభి, హలో సురభి, పల్నాడు డొమినేట్ కన్ఫర్మ్ అండి, లక్ష్మీ నరసింహ కదా? సమస్య రెడ్డి కూడా కాదు, అర్థమైందండి, అర్థమైంది, ఓకే। అప్పుడు ఐ థింక్ ఏదో పండగకి రిలీజ్ అయినట్టుంది, ఫేమ్ నాట్ రాంగ్,
1: ఐ థింక్ సంక్రాంతికి అనుకుంటాను,
0: సంక్రాంతికేనా? అవును అవును అవును, కరెక్ట్, సీన్ కూడా ఉంటుంది, కరెక్ట్, ఓకే, యా చూద్దామండి। సో యా, పల్నాటి బ్రహ్మరాయుడు అంటున్నారు, అది రైట్ ఆన్సరా కాదా అనేది పాట కంటిన్యూ చేస్తాను, ఈ గ్యాప్ లో గెస్ట్ చేయండి। 9726361966, ఇప్పటికో 4 ఫోన్ చేశారండి, ఇద్దరు కరెక్ట్ గా చెప్పాను అనుకుంటున్నారు, మరి అది కరెక్ట్ గా చూద్దాం। నిన్న కూడా అట్లనే కన్ఫ్యూజ్ చేశారు, సో ఆర్టీ అగర్వాల్ రమ్యకృష్ణ రంభ అని చెప్పి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు, బట్ ఈ సినిమా అదో కాదు, గెస్ట్ చేయండి। 9726361966। సో ఇందిరా సినిమాలో హీరోయిన్స్ కాంబినేషన్ బాలయ్య గారి సినిమాలో ఒక సినిమాకి ఉంటుంది, అండ్ ఆ సినిమా పేరేంటని అడిగాను, అండ్ హీరోయిన్స్ వచ్చేసి సోనాలి బెంద్రే అండ్ ఆర్టీ అగర్వాల్।

Yes, we are back. This is Dhanath and Vinashto. DOW Morning Bites and her only on Radio Surabhi 107.9 HD3 Dallas, number one radio station. Yes, right answer. Chalamandi chepesaru adenti anante palnati brahmadu. Yes. Obviously, Baligar fans tho nenu athlete la game aadagalanu kashtam kada. They know it better than me, than anyone else. Andike Dallas concern vastuntaru. And Baligar tarvata Dallas ni antara preminchedu evaru telusa? Suryudu. Yes. Not even kidding. ఎనివల్ బ్రో ఎక్సివ్ హీట్ వెళ్ళిపోమని చెప్పొచ్చు కదా, పనిలేదా ఈ సూర్యుడికి? కాస్త వెళ్ళి ఇంకా పనులు చూసుకోమని చెప్పండి, వాళ్ళకి కూడా ఫ్యామిలీ ఉంటుంది, హ్యాండిల్ చేయాలి కదా. ఏందో ఎప్పుడు చూడు టెక్సస్ పెట్టుకున్నట్టు ఎలర్ట్ ఉంటాడు, కొంచెమైనా సరే ఉండలేదు లైట్ గా. ఆ మాత్రం సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదా మనోడికి? ఎనీవేస్, థర్స్డే వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు. థర్స్డే మాత్రం కురవాలమ్మా, ఇంకా నాకు ఓపిక అయిపోయింది. ఓకే, ప్రతిరోజు ఎక్సెసివ్ హీట్ ఎక్సెసివ్ హీట్ ఎక్సెసివ్ హీట్ అంటే ప్రతిరోజు అంత హీట్ లో వెళ్ళడానికి మీకు ఇరిటేషన్ రావచ్చు, చెప్పడానికి నాకు కూడా ఇరిటేషన్ వస్తుంది. ప్రస్తుతానికి టెంపరేచర్ వచ్చేసి 79 ఫారెన్ హీట్, మెల్లగా డే పాస్ అయిపోతుంది. 11 AM కే 91 అండ్ 2 PM అయ్యేటప్పటికి 96, 3 PM అండ్ 97. ఈ రోజు అయితే టెక్నికల్లీ 100 అయితే టచ్ అవ్వట్లేదు, సో దట్స్ ద బెస్ట్ పార్ట్ దట్ యూ కెన్ యాక్చువల్లీ యాంటిసిపేట్ అండ్ ఫీల్ గుడ్ అబౌట్ ఇట్. బట్ హ్యావింగ్ సెడ్ దట్, ఎలక్ట్రోలైట్స్ ప్రాపర్ గా తీసుకుంటున్నారు లేదా చెక్ చేసుకుంటుండీ. హ్యావ్ ఎన్ వాటర్ అండ్ కొంచెం వాటర్ లైట్ గా చేసి ఇట్స్ వేసుకుని తాగండి. ఇట్ యాక్చువల్లీ ఇన్ఫ్లమేషన్ లైట్ గా తగ్గిస్తుంది అండ్ బాడీ కాల్స్ ఫైబర్ కూడా ఇస్తుంది. ఓకే, అండ్ కాసేపట్లో యాడ్స్ బ్రేక్ అయిపోయిన తర్వాత టెంపరేచర్ గురించి మనం, టెంపరేచర్ అయిపోయింది, ట్రాఫిక్ గురించి మనం మాట్లాడదాం. ఇందాక నేను అడిగిన క్వశ్చన్ కి అయితే ఆన్సర్ ఏంటి అని అంటే, సోనాలి బింద్రి గారు అండ్ ఆర్తి అగర్వాల్ గారు జంటగా అంటే హీరోయిన్స్ గా చిరంజీవి గారు చేశారు అండ్ బాలయ్య గారితో కూడా ఒక సినిమాలో చేశారు. అది ఏ సినిమా అని అడిగాను, దట్స్ పల్లనాటి బ్రహ్మనాయుడు. అప్పుడు పీపుల్ ఎంత జనరస్ ఉండేవాళ్ళు, రెండు ఫ్యాక్షన్ సినిమాలు బ్యాక్ టు బ్యాక్ వచ్చినా సరే తిట్టుకోలేదు. ఇలా ఉండొచ్చు కదా ఇప్పుడు, ఏంటో అర్థం కాదు.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్స్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, పూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: ఆయుష్మాన్ భవ, ఆరోగ్యమే అసలైన ఐశ్వర్యం. యువర్ డైలీ డోస్ ఆఫ్ గుడ్నెస్, మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే సూత్రాలు.
3: ఆయుష్మాన్ భవ ఎవ్రీ ఫస్ట్ అండ్ థర్డ్ సండే అట్ 5 PM ఓన్లీ ఆన్ 107.9 FM HD3.
4: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vondinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vondi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka, India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మై త్రీస్ ఇండియన్ కుజీన్, వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మై త్రీస్ టుడే and taste the difference. Authentic Indian flavors, stunning views, anni mee kosam wait chestunnayi. Mee daggarlo unna Irving, South Lake leda Frisco branches ni ippude visit cheyandi. Breakfast nunchi thali varaku anni rojulu special ga enjoy cheyandi. Istinamma vayanam puchukunti vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్మిలు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి. బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
5: Yes, we are back. Dev Dhanadhar, Avinash Todi of W Morning Vibes in Haruoni on Radio Surabhi 107.9 HD3, Dallas number 1 radio station. Elpandi elpandi ala I-30 route lo, I-45 route lo, ఎవ్వరు ఆపారు మిమ్మల్ని? ఎవ్వరు ఆపలేదు కానీ మరి స్లో డౌన్ ఎందుకు అవుతున్నవి అని అంటారా? వస్తున్నా అక్కడికి వస్తున్నా. సో 80 స్పీడ్ లో వెళ్ళారా, 120 స్పీడ్ లో వెళ్ళారా అని కాదు, వెయిట్ చేస్తే అనేది ముఖ్యం. సో I-35 ఈ రూట్ లో FWHOV డౌన్ టౌన్ ఏరియా నుంచి ఇంటేస్ యూఆర్ మూవింగ్ టువర్డ్స్ అలా మెల్లగా బెకీ క్లబ్ ఎస్టేట్స్ వైపు వెళ్తుంటే కనుక కొంచెం నైట్ గా స్లో డౌన్ ఉంది, ఓన్లీ అట్ ద మెయిన్ స్ట్రెచ్. బట్ I-45 మాత్రం యూ హ్యావ్ వెయిటింగ్ అంటే యూఆర్ యాక్చువల్లీ క్రాసింగ్ ద 175 రూట్. ఆ 175 రూట్ వచ్చేంత వరకు మాత్రం యూ హ్యావ్ టు హ్యావ్ స్లో డౌన్, కొంచెం వెయిట్ చేస్తూ ఉండాలి. I-30 HOV పర్లేదు, కొంచెం పర్లేదు. బక్నర్ ఎవర్గ్లేడ్ పార్టీ ఒక రోడ్ క్లోజర్ లా కనిపిస్తుంది, అది తప్పితే మిగతావన్నీ ఓకే. బేసిక్ గా అటెండ్ చెల్లాల్సిన వాళ్ళన్నా కొంచెం డైవర్ట్ అయ్యి లైట్ గా డాలస్ బొటానికల్ గార్డెన్ వైపు వెళ్తున్నారేమో తెలియదు, కానీ అక్కడ ఆ చిన్న స్ట్రీట్ లో కొంచెం ట్రాఫిక్ పెరిగింది. హైలాండ్ పార్క్ సైడ్ నుంచి ఇంకే 65 రూట్ టువర్డ్స్ రిచర్డ్సన్ ఆరెంజ్ అని చూపిస్తుంది, బట్ కొంచెం కప్ లో వెయిటింగ్ ఉండొచ్చు. బట్ ఎనీవన్ మూవింగ్ టువర్డ్స్ ఎయిర్పోర్ట్ రూట్ 114 ఏరియా, అక్కడ మాత్రం కొంచెం స్ట్రెచ్ అంతా కొంచెం క్లోజర్స్ లైట్ గా స్లో డౌన్స్ తో ఉందన్నమాట. ఆర్లింగ్టన్ నిన్నంత ట్రాఫిక్ అయితే చూపించట్లేదు, బట్ కెనడియల్ ఏరియా టువర్డ్ సౌత్ ఆర్లింగ్టన్ కొంచెం ఒక రోడ్ క్లోజర్స్ తో లైట్ గా కొంచెం ఆపి ముందుకెళ్ళమని చెప్పుకోండి. యాజ్ ఆఫ్ నౌ టెంపరేచర్ కదా, ట్రాఫిక్ వర్క్ ఇక్కడే ఆగింది, మరి మీరు మాత్రం ఇలాగే ముందుకెళ్ళిపోండి. కాసేపట్లో నేను ఇంకొక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ రెడీ చేసుకుని వచ్చేస్తా. యా మీన్ బై ఈరోజు మార్నింగ్ మీకు కావాల్సిన ఎనర్జీ ఇవ్వాలంటే ఒక పని చేయాలి. ఎవరిని పిలవాలి? యో యూ కాల్ ది రవి తేజ, బ్లో ది స్పీకర్స్ బేబీ అని చెప్పి మంచిగా సౌండ్ పెట్టాం.
6: We're gonna blow the speakers, baby. Once again, Ravi Tej.

మనిషి అన్నాక చదువు సంస్కారం, బుద్ధి జ్ఞానం, మంచి చెడు, శాంతి సహనం అన్ని నేర్చుకోవాలరా, అప్పుడే బాగుపడతాం. అవునా శాస్త్రి గారు, ఎత్తు నేర్చుకోలేరా, ముందు నేర్చుకో, బాగుపడతాం కాదు.

0: ఏలేదంటే నేను నీళ్ళు కక్కుపోయి ముందే కోయిపోయింది కడుపులో ఉండే మంట
1: లేవలైపోద్రే.
0: అమ్మా తెలుగు తిట్టు ఎంత గమ్మగా ఉందో.

ఓజీ ఆఫ్ రామ్ కామ్స్ కరుణాకరణ్ గారి మూవీ నుంచి ఒక పాట విన్నాం. అంత మూవీ ఎవరిని గెస్సేస్తారో చూద్దాం. ధనాలే తల్లే ఇంకా ఇన్నాళ్లే అని చెప్పి పాట ప్లే చేశాను. దే ధన ధన వినాష్ తోటి డబ్ల్యూ మార్నింగ్ వైట్స్ ఉన్నారు. ఓన్లీ ఆన్ రేడియో సర్వీ 107.9 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్. సో ఈ మధ్యన మా మూర్తిగతిని మాట్లాడుతున్నప్పుడు ఒక విషయం చెప్పారు. చాలా మంది పేరెంట్స్ దే డూయింగ్ దిస్ థింగ్ కాల్డ్ అంబరెల్లా పేరెంటింగ్ అంట. అంబరెల్లా పేరెంటింగ్ అంటే లిటరలీ మా వాడు లైట్ గా చిన్నగా పాకుతున్నాడు అనుకో, ఇమీడియట్ గా వాడికి ఏదైనా దెబ్బలు అయితే ఎత్తేసుకోవడం, లేకపోతే చిన్న డిస్కంఫర్ట్ వచ్చినా సరే అసలు అరే వాడికి ఎందుకు వచ్చింది ఏమైంది అని చెప్పి, అంటే పొరపాటున ఎక్కడో పడిపోతారని చెప్పి లిటరలీ కింద డోర్ మ్యాట్లు వేసేటాలు లేకపోతే దుప్పట్లు కప్పేయటాలు ఈ టైప్ అనమాట. సో ఏమంటున్నారంటే ఒక ఆయన మా మూర్తిగారితో చెప్పారనమాట, చిన్నప్పుడు పిల్లలు ఈ క్రాల్ చేయడం కానీ పాకడం కానీ ఇట్లాంటివన్నీ అలవాటైతే ఇన్ఫాక్ట్ వాళ్ళు మెల్లమెల్లగా వాళ్ళు బ్రెయిన్ ప్రాసెస్ చేసే థింగ్స్ విధానం బట్టి కూడా యాక్చువల్ చాలా మార్పులు జరుగుతాయి. యూ షుడ్ అలౌ దెమ్ టు డూ దట్. వాళ్ళు చిన్న చిన్న ఆబ్స్టికల్స్ జరగాలి, చిన్న చిన్న ఏడుపులు ఉండాలి. అండ్ వాళ్ళు ఏడ్చిన వెంటనే ఎత్తేసుకోవడం కాదు, గివ్ దెమ్ టైమ్, లెట్ దెమ్ నాట్ టేక్ థింగ్స్ ఇమీడియట్ గా మరి ఇది నేను చేస్తే జరిగిపోతుంది అన్నట్టు కాకుండా, వాళ్ళు ఒకవేళ నిజంగా ఏడుస్తున్నారంటే ఇమీడియట్ గా తీసుకునే సిచ్యువేషన్ కాకుండా లెట్ దెమ్ అండర్స్టాండ్ వాట్ దే గోయింగ్ త్రూ అండ్ దెన్ టేక్ అన్ యాక్షన్ యాజ్ అ పేరెంట్. సో ఈ అంబరెల్ల పేరెంటింగ్ మాత్రం తగ్గించుకోండి అని చెప్పి ఆయన చాలా క్లియర్ గా మూర్తిగా మాట్లాడి చెప్పారనమాట. ఎస్ ఇన్ఫాక్ట్ అది పేరెంట్స్ మనం యాజ్ అ కిడ్స్ కూడా మన పేరెంట్స్ చేస్తూ ఉంటాం, చిన్న ప్రాబ్లమ్స్ వెళ్ళి పరిగెడేస్తూ ఉంటాం. బట్ దే ఆర్ ఆల్సో అడల్ట్స్, యూ హ్యావ్ టు ట్రీట్ దెమ్ లైక్ దట్. ఆ విషయం అవడానికి సగం జీవితం అయిపోతుందండి, అది వేరే విషయం. బట్ ఎనీవేస్, బ్యాక్ టు బ్యాక్ రెండు పాటలు వస్తున్నాయి మీకోసం. ఓన్లీ ఆన్ రేడియో సర్వీ 107.9 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ ఉంటున్నారు. ఎందుకో మార్నింగ్ లైట్ గా రెండు ఇంట్రెస్టింగ్ పాటలు వినిపించింది. అందులో ఫస్ట్ ది మన తమన్ భయ్య కంపోజ్ చేసిన ఒక సాంగ్, వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. ఈ సినిమా కూడా చాలా పెద్ద హిట్ అంటే బాగుండేది నేను కూడా ఫీల్ అయ్యేవాడిని. యా బట్ అప్పుడున్న యూత్ కి మాత్రం చూసిన వాళ్ళకి అయితే బాగా నచ్చింది అనమాట. దిస్ బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ లవ్ ఫెయిల్యూర్, ఓన్లీ ఆన్ రేడియో సురభి, సౌండ్స్ లైక్ హోమ్.

we're back. There, Tanatan Avinash, the DFW Morning Vibes will roll on Radio Surabhi 107.9 HD3 Dallas, number one radio station. Iroj, Anduko, Saradaga, Naku, Chandyalagari special in the show JL. And the show JL special, it's not about talking how big or how great director he is. Adi, okay, Miyandari Gilsu, a point gather. But few peculiar characters he created in the films, and Adi, a movie ninchi, ani. ఒక చిన్న గెస్సింగ్ ఏం ఆడదాం అనిపించింది అనమాట. సో గ్రోయింగ్ అప్ నాకు శ్రీలక్ష్మి గారు అన్న పేరు నేను లిటరలీ కొంచెం తెలుసుకుని ఓహో ఈవిడ ఇంత మంచి యాక్ట్రెస్ అని చెప్పి అర్థం చేసుకుంది. మాత్రం మోస్ట్ ఆఫ్ టైమ్స్ జనరల్ గా మూవీలో ఆవిడని చూసే. ఓకే, సో శ్రీలక్ష్మి గారు ఒక సినిమాలో బంగాళా భోభో అని చెప్పి ఒక వింత రెసిపీ చేస్తారు. తీసుకెళ్లి ఒక ట్రిప్పుడు దగ్గరికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తారు. ఏదో విధంగా ఈ రెసిపీ పేపర్ లో పడిపోవాలని చెప్పి విశ్వ ప్రయత్నాలు చేస్తారు. So can you guess the film in which she's actually that chese avadiga kanipichina cinema parent meer guess cheyagalaru? 9726361966 is my calling number. Simply appali ante bangala babu ani cheppi ani avadu vande vanta ee cinema lo vandtaru adi vishayam. 9726361966 is my calling number. I'm waiting for you only on Radio Surabhi 107.9 HD3. ee roju mana show lo జంధ్యాల గారు అండ్ ఆయన క్రియేట్ చేసిన ఐకానిక్ క్యారెక్టర్స్ మీద గెస్సింగ్ ఏం ఆడుతున్నాం. అందులో ఫస్ట్ క్వశ్చన్ అడిగేశాను, బంగాళా బాబో ఇదే సినిమాలో. 9726361966 ఇస్ మై కాలింగ్ నంబర్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ గైస్. ఇప్పుడు మీకోసం ఒక మంచి పాట కూడా వెయిట్ చేస్తున్నాను.

0: Hello, Surabhi. Hello, Surabhi.
1: Hi, Avinash. Good morning.
0: Morning, Andy. Chappandi.
1: Adi, Chantabai cinema.
0: Chantabai, Andy? మీరు ఇప్పుడు ట్రై చేశారండి బంగాళా బాబు తినడానికి ఎవరు పెట్టలేదు అంటే ఇన్ని ఇన్ని ఇన్ని ఫుడ్ సజెషన్స్ జరుగుతున్న ఈ ఎరాలో బంగాళా బాబు ఉండాలని ఏ రోజు ఎవరికి అనిపించలేదు అంటే బాధాకరంగా అనిపిస్తున్నాను.
1: అరటిపండు లంబా లంబా అని అది తిన్నాను.
0: ఇదే సినిమా అండి? సేమ్ సినిమానా?
1: చంటబై సినిమాలో ఆవిడ పత్రికా రైటర్ దగ్గరికి వెళ్తుంది, వెళ్ళి ఇవన్నీ నా మీ పత్రికలో వేయండి అని చెప్తుంది, అడుగుతుంది ఏం తీసుకెళ్ళి అంటే ఇది మీ వంట వార్షిక వంట వార్పు శీర్షికలో వేయాలి ఇది అని చెప్పి బంగారా బాబు అని చెప్తుంది.
0: ఓకే, సో చంటబై అంటారు ఫైనల్ మాట? ఎన్నిసార్లు చూసారండి సినిమా?
1: అందులో వేల సార్లు చూసింటారు. ఆ సీన్ అయితే ఇంకా యూట్యూబ్ లో చాలా సార్లు చూసాను.
0: ఓకే ఓకే ఓకే, రైట్ ఆన్సర్ కదా, చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ సుధా గారు, థ్యాంక్ యూ సో మచ్. సో బంగాళా బాబు ఇస్ ఫ్రమ్ చంటబై అంటున్నారు. ఓకే చూద్దాం, నెక్స్ట్ లింక్ లో చెప్తా. దాని తర్వాత ఇంకొక క్వశ్చన్, జంధ్యాల గారి స్పెషల్ జరుగుతుంది ఈరోజు షోలో. 9726361966 ఇస్ మై కాలింగ్ నెంబర్. బంగాళా బాబు ఏ ఫిలిం?
2: Hello Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
3: Radio Surabhi.
4: Radio Surabhi. Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
2: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
5: మేము నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మార్క్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
6: హలో, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? గ్రూప్ లో ఎవరైనా సపోర్ట్ చేస్తారు?
7: వాట్ ఆర్ దేర్ ఆర్ కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
8: నేనేం వండలేదు ఈరోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
9: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా.com.
10: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
11: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
10: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిసి బెల్లవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆంటి పన్నీర్ టిక్కా, చికెన్ కబాబ్.
11: ఏంది బ్రో గని చెప్పినో? నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
10: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
12: Swami garu, naku kala vachindi, na party lo food assal balenattu, guests anta disappoint ayi velipoyinattu.
13: Nee kala nija avobothundi.
12: Deeniki parishkaram emi leda swami?
13: Parishkaram icheddam, ventane india today lo catering book cheyandi. Veellu dining ki maatrame popular kadu, mee intlo jarige anni rakala celebrations ki perfect catering solution india today.
12: India today specializes in north indian, south indian, veg and non veg dishes. Food quality
5: సెక్యూరిటీలో ఏ మాత్రం కాంప్రమైజ్ లేకుండా దే గివ్ యూ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్. విజిట్ ఇండియా టుడే అట్ 151 నార్త్ నోలెన్ డ్రైవ్ సౌత్ లేక్ టెక్సస్ ఆర్ కాల్ దెమ్ అట్ 817-819-8888.

0: హల్వా? నా ఫేవరెట్.
1: ఇప్పటి నుంచి
0: నువ్వు చేసినావు కదా.
1: చెప్పనే లేదు.
0: నువ్వు చేయనే లేదు, అందుకనే చెప్పనే లేదు.
1: జూలియట్,
0: రిటర్న్ గిఫ్ట్.

0: ఇప్పుడు నువ్వు కూడా.
1: జీవితం అనుకున్నా చివరికి

Yes, beautiful part vindam de Dhanadhan Avinash to DFW Morning Vibes and her only on Radio Surabhi 107.9 HD3, Dallas number one radio station and the OG Telugu radio station of Dallas untunnaru. Mari ee time lo oka most important vishayam share cheyadaniki and important game aadinchadaniki manaku vachesam. Chandyala gari character special game jarugutundi ee roju and we are trying to guess what kind of character did Sri Lakshmi garu play. I mean, like, sorry, ఏ సినిమాలో శ్రీలక్ష్మి గారు ఈ క్యారెక్టర్ ప్లే చేశారు అని చెప్పి గెస్ట్ చేస్తున్నాం. ఆ సినిమా పేరేంటి అంటే, సో ఆ క్యారెక్టర్ మేజర్ ట్రేట్ ఏంటంటే బంగాళా బాబు అనే వంటకం వండడానికి ట్రై చేస్తూ ఉంటారు. అదే మూవీలోది అని అడిగారు. ఇందాక మన సుధాకర్ గెస్ట్ చేశారు, అద్భుతంగా ఆన్సర్ చెప్పారు. ఇట్స్ ఫ్రమ్ ద మూవీ చంట అబ్బాయి. ఓకే, ఇదే ఒక హైలైట్ అంటే ఇంకొకటి ఉంటుంది అని చెప్పి ఒక్కసారిగా పక్కనున్న గట్టి మేడం ప్లే అవుతూ బాబు చిట్టి అని చెప్పి ఇంకొకటి వినిపిస్తుంది అనమాట. అది వినగానే ఒక్కసారిగా ఆడియన్స్ అందరు ఎరప్ట్ ఇన్ టు లాఫ్టర్ అండ్ థియేటర్ కి మల్టిపుల్ విజిట్స్. యూట్యూబ్ లో కూడా ఇప్పటికెప్పుడు వచ్చిన సరదాగా పెట్టుకుని మరి చూస్తూ ఉంటాం. సో జంధ్యాల్ గారు క్రియేట్ చేసిన ఈ క్యారెక్టర్ బాబు చిట్టి అని చెప్పి శ్రీలక్ష్మి గారు ఏ సినిమాలో చెప్తారు. ఓకే, బాబు చిట్టి ఏ మూవీ? 9726361966 ఇస్ మై కాలింగ్ నంబర్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నంబర్ వన్ రేడియో స్టేషన్. ఇది మాత్రం కొంచెం టఫ్ గెస్ట్ చేయడం. బాబు చిట్టి ఏ మూవీ అనేది ట్రై చేయండి. ఇయా బ్రో, మీకోసం పాట కమింగ్ అప్ ఫర్ యూ. సరదాగా అలా ప్రేకిచ్చేద్దాం. ఓకే, అసలు ఎందుక బాబు గారు బాగున్నారు ఆ పాట విన్నాక నాకు ఇంకొక పాట వినాలని ఉంది, వినిపిస్తా. బావు గారు బాగున్నారు మూవీ నుంచి ఓ మంచి పాట కమింగ్ అప్ అయ్యో అండ్ మీరు గెస్ట్ చేయాల్సిన విషయం వచ్చి బాబు చిట్టి అండ్ శ్రీలక్ష్మి గారు ఏ సినిమాలో చెప్తారు. ఓకే, హియర్ గోస్ ద ట్రాక్ ఫ్రమ్ ద మూవీ బావగారు బాగున్నారు.

0: అంటే నేను పాటల ప్లేస్ వెనక్కి వెళ్దాం గ్యాప్ లోని కాలర్స్. మార్నింగ్ అండి, మీ పేరు?
1: మనోహర్ అండి.
0: మనోహర్ గారు, బాబు మనోహర్ గారు, బాబు చిట్టి అని ఏ సినిమాలో అంటారండి? జయంబు నిశ్చయంరా. కన్ఫర్మా? నాకెందుకో కాదు అని అనిపిస్తుంది. ఇంకొకసారి నా కోసం ట్రై చేయండి. అది సో బాబు చిట్టి అండ్ శ్రీలక్ష్మి గారు ఏ సినిమాలో అంటారు? అండ్ ఆయనేమో ఫస్ట్ జయము నిశ్చయంరా అని అంటున్నారు. మరి నాకైతే ఎందుకో డౌట్ కొడుతుంది. ఇజ్ ఇట్ ట్రూ భవాని? మీరు చెప్పండి. 9726361966 ఈజ్ మై కాలింగ్ నెంబర్. ఐమ్ వెయిటింగ్ ఫర్ యూ ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నంబర్ వన్ రేడియో స్టేషన్. రేడియో సురభి సౌండ్స్ లైక్ హోమ్. ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆంటీ కూతురా అమ్మ అప్సురా కమింగ్ అప్.

0: Rebecca.
1: మళ్ళీ ఇంకొకసారి క్షమాపణలు. ఇప్పుడైతే కాలర్స్ మీద కాల్స్ చేస్తున్నారు, మరి ఆ కాలర్ తో కనెక్ట్ అవ్వడం ట్రై చేద్దాం. ఇందాక క్వశ్చన్ అడిగాను, అండ్ నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే బాబు చెట్టి అన్నది ఏ మూవీ అని. సో యా, హలో సురభి. హలో అండి, రేడియో సురభికి ఫోన్ చేశారు. మీ పేరు? అయ్యో, నేను నిజం కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేయట్లేదండి, నేను హెల్ప్ చేయడానికి ట్రై చేస్తున్నానండి. కరెక్టేనా జయమని శ్యామరావు? సత్య ప్రమాణం చెప్తున్నానండి, నేను కన్ఫ్యూజ్ చేయట్లా. ఓకే అండి. అయ్యో, అర్థం చేసుకోరు, నేను హెల్ప్ చేయడానికి ట్రై చేస్తున్నానండి. జయమని శ్యామరానా? కాదనుకుంటున్నా నేను. 9 7 2 6 3 6 1 9 6 6 is my calling number. Song continues.

0: చాలా మంది జయంబు నిశ్చయంబు అయిపోయిందని చెప్పాలి. దే ధనాధన అవినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ అంటున్నారు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ డాలస్ వింటున్నారు. ఎస్, ఫైనలీ మన జంధ్యాల గారి మూవీ సినిమా క్యారెక్టర్స్ గేమ్ ఆడుతున్నాం. ఆ గేమ్ లో ఇందాక నేను అడిగాను, ఫస్ట్ క్వశ్చన్ అడిగా బంగాళ బాబు ఏ సినిమా అన్న, చెంటబాయ్ రైట్ ఆన్సర్ చెప్పేశారు అండ్ రెండవ క్వశ్చన్ కూడా ఆన్సర్ చేసేసారు చాలా మంది. బాబు చిట్టి ఏ మూవీ అంటే, ఇన్ఫాక్ట్ మా సుధా గారికి చాలా గట్టిగా కన్ఫ్యూజ్ చేశాను నేను, అంటే ఆవిడ మంచివాళ్ళు కాబట్టి నేను ఇంకా మంచివాడిని కాబట్టి నేను చెప్పింది పాపం నిజం అనుకున్నారు. 2006 అని చెప్పారు. ఇంకొంతమంది ఏమో దగ్గరకు వచ్చారు కానీ కొంచెం పక్కకెళ్లి చిక్కడు దొరకడు అన్నారు. కానీ చాలా మంది కాన్ఫిడెంట్ గా మీరు కోర్మనే కరగతిలో అమితాబ్ బచ్చన్ గారిలో కొంచెం లైట్ కన్ఫ్యూజ్ చేస్తారు, మేమేం పడం, అట్లాంటి పప్పులు ఏమి వండుకో, అట్లా సాంబార్లు మేము వండం అని చెప్పి రైట్ ఆన్సర్ చెప్పేశారు. ఇట్స్ జేఎంబు నిశ్చయంబురా అది. సో చాలా చాలా చాలా ఐకానిక్ సినిమాలు ఇచ్చిన జంధ్యాల గారి సినిమాల క్యారెక్టర్ మీద గేమ్ ఆడాలంటే ఒక్కరోజు ఏం సరిపోతుంది చెప్పండి. సో ఈరోజు సరదాగా గేమ్ ఆడడం, మళ్ళీ తీసుకొస్తాం మీ దగ్గరికి. బట్ కాసేపట్లో నెక్స్ట్ అవర్ లో మన సినిమా విషయాలు మాట్లాడేసుకుందాం, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఎస్, ఎవరైతే కాల్ చేశారో రొంబ నండ్రి, మీ అందరికి పిరందనాలు వాళ్తకరు అంటే తమిళ్లో హ్యాపీ బర్త్డే అని చెప్పి, ఎందుకంటే శుభాకాంక్షలు ఎలా చెప్పాలి నాకు అర్థం కాలేదు అందుకని అట్లా చెప్పేసాను అనమాట. ఎనీవేస్, కాసేపట్లో యాడ్ బ్రేక్ వస్తుంది మిమ్మల్ని కలవడానికి అండ్ దాని తర్వాత మనం పాటలు విన్నాక మాట్లాడుకుందాం. ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ వింటున్నారు. రేడియో సురభి సౌండ్స్ లైక్ హోమ్. అండ్ కాస్త మా యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి మీరు, ఇన్ కేస్ యాపిల్ యూజర్ అయినా ఐఫోన్ యూజర్ అయినా అండ్ ఆండ్రాయిడ్ అయినా సరే మీకు కొంచెం హ్యాజిల్ ఫ్రీ వెళ్ళిపోతుంది. ఎంత దూరం అయినా సరే హాయిగా వినొచ్చు, ఎక్కడ ఉన్న వినొచ్చు, అది మోస్ట్ ఇంపార్టెంట్ విషయం.
1: Time check. Studio time, 9 a.m.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogya Me Asalain Aishwaryam, your daily dose of goodness. Me Arogya Nikapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: Radio Surabhi Civic Signal. Celebrate proudly. Celebrate responsibly. As a community, manaki pandagalu chala important. They bring us together. With the right planning, safety and respect, let's make our festivals more meaningful. Check for city permits, approvals and timelines. If you have large crowds, food or stages, permissions are a must. Follow noise limits, manage parking and avoid blocking public spaces. Keep clear entry and exit points. Ensure emergency access, basic security and crowd control. Make your event comfortable for everyone. When we respect the community supports us.
4: India ki teleport aithe enta baaguntundo.
5: What if India was just a tap away?
6: Just imagine, meeru kallu moosi terchukone lopu mee dabbu India cheripothe, New York lo ekkado kuchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas ninche mee parents medical bills clear aipothe. No flights, no favors, no follow-ups. With my pursue, sending money becomes hassle-free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My pursue isn't just an app, it's your genie in the cloud. Download the my pursue app or visit my pursue.com or write to support at mypursue.com.
7: Amma, Saturday movie?
8: Mm-mm, Manabadi class.
7: Amma, old McDonald had a farm.
8: Uppu kappu rambu. Telugu padyam cheppu.
7: Uppu kappu rambu.
8: Routine Telugu tuition anukuntunara? Absolutely not. It is Silicon Andhra Manabadi. Taught by experienced and passionate volunteers, Manabadi is recognized by ISDs and offers world language credits. Meerekkadunna mee intiki 3 nunchi 5 mile lopu Dallas lone 30 ki paiga schools lo 3000 ki paiga students unnaru. Silicon Andhra Manabadi. Telugu neerpinche chotu gaadu, Telugu ni nilipe chotu. For more information visit manabadi.siliconandhra.org.
9: Naaku inka gurtundi 20 years ago mem US move ainappudu even పండగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజ ఎసెన్షియల్స్, వన్ నేమ్ టు గో. హరేలీ బ్రింగింగ్ the taste of home closer to you.
10: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
11: Radio Surabhi.
12: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
10: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
13: నేను మీ చంద్రబోస్ని రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3 లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి. మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
0: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
14: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
15: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
14: మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకెళ్లి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
16: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. సాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. Dallas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
17: Chappan sir, what you'd like to order?
14: Bhaiya, any specials me lagara?
17: Actually, there are many. Hot idli, ghee dosa, meedu vada, A to B excluded special thali,
14: చెప్పంటారా మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్ జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్ ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్ ట్రీట్ యువర్ సెల్ఫ్ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే ఫ్రెష్ డెలిషియస్ అండ్ మేడ్ విత్ కేర్ ఏ టు బి టెక్సస్ డాట్ కామ్ పర్ఫెక్ట్ ఫర్ డైన్ ఇన్ టేక్ అవే ఆర్ ఫుల్ సర్వీస్ క్యాటరింగ్
11: శాలిని ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
12: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లాండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి పెళ్లిళ్లకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
11: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రానల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సాస్.
15: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
17: ఇప్పటిదాకా నువ్వు చేసినా నీకు ఎన్నో ఆఫర్ లెటర్లు
15: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
18: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి, 979-797-2654 ఆర్ విజిట్ astroramji.com.

ఎస్, వీఆర్ బ్యాక్ దే ధనాదన అవినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ బైట్స్ ఉన్నారు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ డాలస్ ఉంటున్నారు. యా అండ్ ఈ టైంలో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ విషయం దట్ ఐ వాంటెడ్ టు షేర్ ఏంటి అంటే నేపాల్ ఫ్లడ్స్ కి సంబంధించి మేజర్ విషయం నేను ఆల్రెడీ చెప్పా. బేసిక్ గా గ్లేషియర్ ఆల్మోస్ట్ 100 feet ఉన్నది, ఒక 10 ఎత్తుల ట్రైన్ ఎత్తు నుంచి పడి అండ్ ఇట్ కన్వర్టెడ్ అక్కడ ఉన్న దుమ్ముని ధూళిని దాంతో పాటు వచ్చే వాటర్ ని అన్నింటినీ కలుపుకుని తీసుకెళ్తూ ఒక పెద్ద ఫ్లాష్ ఫ్లడ్ లా మార్చింది. చాలా మటుకు ఇంపార్టెంట్ ప్లేసెస్ ని కూడా వైపౌట్ చేసింది. సో వీటన్నిటి మధ్యలో సెవెరిటీ ఆఫ్ ద సిచ్యువేషన్ గురించి ఇంకొకసారి గుర్తు చేయాలంటే బేసిక్ గా ద కైండ్ ఆఫ్ రీల్స్ దట్ ఆర్ కమింగ్ ఆన్ ఇంటర్నెట్ చెప్తా. ఒక చిన్న పాప బేసిక్ గా వాళ్ళ పేరెంట్స్ ఊరెళ్లేరు అండ్ మేజర్ గా వాళ్ళు లాస్ట్ టైం ఎప్పుడు సీన్ అని అంటే ఇమిగ్రేషన్ సెంటర్ దగ్గర సీన్. సో ఇమిగ్రేషన్ సెంటర్ ఇలా కొన్ని ఏరియాస్ యాక్చువల్లీ కంప్లీట్లీ గాట్ వైప్డ్ అవుట్ బికాస్ ఆఫ్ ది సిచ్యువేషన్. సో కొంతమంది అంటూ ఉంటారు అరే ఇందులో చైనా వాళ్ళ హస్తం ఉంది, వాళ్ళ హస్తం ఉంది, వీళ్ళ హస్తం ఉంది అని చెప్పి. బట్ ఒకటి మాత్రం చెప్తాం మాస్టర్, గ్లోబల్ వార్మింగ్ విషయంలో అందరి హస్తం ఉంది, అదైతే క్లియర్. ఇందులో ఆ కంటే నీ కంటే తిట్టుకోవడానికి ఏం లేదు. సో ఏముందాక ఎక్కడికి వస్తుంది అనుకుంటాం కదా. బట్ యా ఇట్ విల్ ఈవెన్చువల్లీ కమ్ అండ్ వన్ డే ఇట్ విల్ ఆన్సర్ లైక్ దిస్ అని చెప్పి నాకైతే చాలా క్లియర్ గా అర్థమైంది. బట్ వన్ థింగ్ ఏంటి అని అంటే వాళ్ళు చైనా వాళ్ళు చేసిన ఒక్క విషయం విచ్ ఇస్ అలార్మింగ్ ఏంటి అని అంటే వాళ్ళు బేసిక్ గా మన బ్రహ్మపుత్ర రివర్ మీద కడుతున్న ఆ ఏరియా సైడ్ కడుతున్న ఒక పెద్ద మెగా వాటర్ డ్యామ్. సో ఒకవేళ అది గనక ఆ ఎకలాజికల్ సెన్సిటివ్ ఏరియాలో కడితే దాని వల్ల ఫ్యూచర్ లో వచ్చే రిపర్కషన్లు మాత్రం చాలా ప్రాబ్లమాటిక్ గా ఉంటాయి. ఇన్ఫాక్ట్ బంగ్లాదేశ్ ని కూడా గట్టిగా ముంచేసే ఛాన్సెస్ ఉంటాయని చెప్పేసి అంటున్నారు. బికాస్ ద వే ఇట్ ఫ్లోస్ కొంచెం మన ఇండియన్ ఏరియాని అట్ ద సేమ్ టైం బంగ్లాదేశ్ ని కూడా ముంచేసే ఛాన్సెస్ ఉన్నాయండి అది. సో కొండలు చూడడానికి అది ఇచ్చే సెరెనిటీని స్పిరిచువాలిటీని తీసుకోవడానికి చాలా మంది వెళ్తూ ఉంటాం. బట్ ఇట్ కెన్ ఆల్సో బి దాట్ ఈక్వలీ కెవాటిక్ అండ్ అది దానికి మనకి సంబంధం లేదని మనం అనుకుంటూ ఉంటాం. బట్ ఇన్ఫాక్ట్ వీఆర్ ఆల్ ఇంటర్ రిలేటెడ్ అన్నది ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నమాట సిచ్యువేషన్. ఇన్ఫాక్ట్ ఈ మధ్యన టెక్సస్ లో ఫ్లడ్స్ గురించి కూడా కొన్ని రీల్స్ చూస్తున్నాను అనమాట. ఐ వాజ్ లైక్ ఓకే మ్యాన్ ద టైమ్ ఇస్ హియర్. మనం చేసే చిన్న చిన్న యాక్షన్స్ నిజంగానే ఇప్పుడు ఈ మూమెంట్ లో ఏసీ వేసుకోవడం అవసరం ఉందా? నిజంగా ఈ మూమెంట్ లోనే ఇంత దూరం మనం కార్లో వెళ్లాల్సిన అవసరం ఉందా? మన చుట్టుపక్కల ఉన్న ఏరియాలో నిజంగానే కావాల్సిన చెట్లు ఉన్నాయా? ఇవన్నీ ఆలోచించుకోవాల్సిన టైం అయితే వచ్చు అది. సో మత్తు నుంచి బయటకు వస్తే చాలా విషయాలు, ఒక్కొక్కరికి ఒక్కొక్క మత్తు ఉంది కదా, ఆ మత్తు నుంచి బయటకు వస్తే అల్టిమేట్ ఫ్యాక్ట్ అనేది ఏంటో అర్థమవుతుంది. ఇలాంటి సిచ్యువేషన్ గుర్తు చేస్తాయని అనిపించింది నాకు అది. రేడియో సర్వీస్ సౌండ్స్ లైక్ హోమ్ టు బ్యాక్ సాంగ్స్ ఫైవ్.

0: ఎవడే నుంచి మంచి పాట విన్నాం దేవదనాథన అభినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ ఉంటున్నారు. అండ్ కాసేపట్లో యాడ్స్ వచ్చి మనల్ని అలా పలకరించే ముందు ఇండియా బజార్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీరు కనుక దగ్గరలో వస్తున్న వినాయక చవితికి కావాల్సిన గణేష్ ఐడల్స్ 3 to 4 feet వి ముందే ప్రీ బుక్ చేసుకుని లాస్ట్ మినిట్ రష్ తగ్గించుకోవచ్చని చెప్తున్నాను. ఓకే, ఇండియా బజార్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. 3 to 4 feet గణేష్ ఐడల్స్ బిఫోర్ ద హైప్ బ్రింగ్స్ మోర్.
1: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: Go! నేను మీ చంద్రబోస్ని రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో May 5 నుండి 107.9 FM HD3లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి. మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
4: ఇండియా వెళ్ళలేమోరా నేను.
5: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
4: మొన్నటి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
6: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. సాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. డల్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్. కాల్ దమ్ అట్ 9724845400 ఆర్ విజిట్ 3234 ఫారెస్ట్ లేన్, డల్లాస్.
7: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
8: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
7: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీ దోడ, ఏ టు బి ఎక్స్క్యూడ్ స్పెషల్ థాలి, బిసి వెళ్ళవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హంగ్ చిల్లీ గార్లిక్ లోటస్ అండ్ హంగ్ పన్నీర్ టిక్కా విత్ చమీ కబాబ్ పరోటా.
8: ఏంది బ్రో, గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
7: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
9: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈజ్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలీషియస్ అండ్ మేడ్ విత్ కేర్. ఏ టు బి టెక్సాస్.కామ్. పర్ఫెక్ట్ ఫర్ డైన్ ఇన్, టేక్ అవే ఆర్ ఫుల్ సర్వీస్ క్యాటరింగ్.
10: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
11: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి, పెళ్లిళ్లకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
10: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రానల్డ్ రీగన్ బిలవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సాస్.
12: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
13: ఇప్పటిదాకా నువ్వు చేసిన ఆఫర్ లెటర్లు
12: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
14: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
0: Yes, we are back. Dev Dhanadhan Avinash to DFW Morning Vibes in Haru. Only on Radio Surabhi 107.9 HD3, Dallas number one radio station. And OG Telugu radio station of Dallas. Yes, Repe Panja re-release day. Asalu, ante obviously, Pongirangar birthday, enti hype, enti hada, but enti anani separately mikcha. Pakkali gada? Adi gada. So, లైట్ గా అయినా ఓజీ సీక్వెల్ సంబంధించి, సారీ ప్రీక్వెల్ సంబంధించి ఏమన్నా అనౌన్స్మెంట్ వస్తాయేమో అని తెలియదు కానీ, బట్ ఐఎమ్ డామ్ ఎక్సైటెడ్ బ్రో, డామ్ ఎక్సైటెడ్. అండ్ వీటన్నిటి మధ్యలో పంజాబ్ డైరెక్టర్ విష్ణువర్ధన్ గారితో ఒక చిన్న ఇంటర్వ్యూ ఏదో చేశారు. అండ్ అందులో ఆయన చెప్పారనమాట, వాట్ ఈస్ కొంచెం క్యూరియాసిటీ ఫ్యాక్టర్ అంటే మిగతా సినిమాలకు సంబంధించి కూడా మేకింగ్ వీడియోస్ ఇట్లాంటివన్నీ ఉంటాయి, బట్ ఎందుకో పంజాబ్ రిలీజ్ టైంలో ఎక్కువ ఇంటర్వ్యూస్ లేవు, ఎక్కువ కాన్వర్సేషన్స్ లేవు, ఎందుకు ఏంటి అని చెప్పి అడిగితే ఆయన ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏం చెప్పారంటే, బేసిక్ గా బిల్లా సినిమా తమిళ డైరెక్టర్ ఆయన, ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయిపోయిన తర్వాత బిల్లా 2 అనౌన్స్ చేశారు. ఓకే, బిల్లాటో అనౌన్స్ చేశారు. బట్ ముందు పంజా కంప్లీట్ చేసిన తర్వాత బిల్లాటో షూట్ చేయాల్సింది ఉంది. ఓకే, బట్ డేట్స్ అన్ని కొంచెం అటు క్లాష్ అయిపోయి మిక్సప్ అయిపోవడం వల్ల బిల్లాటు చేయాలా పంజా చేయాలా అనే సిచ్యువేషన్ లో ఉండాను. ఓకే, బట్ హ్యావింగ్ సెడ్ దాట్ పంజా సినిమాకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారికి నేను ముందు కమిట్మెంట్ ఇచ్చాను, ముందు చేస్తానని చెప్పాను, ఆ మాట మీద నిలబడాలి అని చెప్పి హీ స్టూడ్ బై హిస్ వర్డ్స్ అండ్ హీ మేడ్ పంజా హ్యాపెన్. బట్ ఇనిషియల్లీ బిల్లాటు అవ్వలేదు. ఇన్ఫ్యాక్ట్ సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ లో ఏ భాషలోనూ అవ్వలేదు, బట్ డాంటూ అయితే అయ్యింది. డాంటూ కూడా ఎంత పెద్ద హిట్ మన అందరికి గుర్తుంటుంది. సో యా, అందుకే ఆ ఊపులో అయిపోతే రావాల్సిన వన్ సీక్వెల్ వచ్చేసి ఉంటుందేమో, బట్ ఎనీవేస్ పంజాని మనం మిస్ అయ్యేవాళ్ళం, అది జరిగిండేది. బట్ ఇదంతా విష్ణువర్ధన్ గారు ఒక చిన్న ఆస్ట్రేలియాలో క్రికెట్ జస్ట్ రీవిజిట్ చేశారు. 15 ఇయర్స్ తర్వాత పంజాబ్ మళ్లీ థియేటర్స్ లోకి వస్తుంది.

భీమసేన్ హిట్ అయిపోయిందంటే అసలు సినిమా స్టార్టింగ్ లో ఉంటుందేమో అని అనుకున్నారు. బట్ అసలు పంజా మూవీ స్టార్టింగ్ లోనే ఫస్ట్ ఎవర్ సాంగ్ మేబి అన్ ఐటమ్ సాంగ్, స్పెషల్ సాంగ్ కరెక్ట్ మీ, సో వేరా చే వేరా అన్న సాంగ్ తో స్టార్ట్ అవుతుందన్నమాట. ఐ వాజ్ లైక్ వాట్ అనుకున్నాను నేను సినిమాలో చూసినప్పుడు. లాస్ట్ ఎన్రోలింగ్ టైటిల్స్ దగ్గర పంజా పాట వచ్చినట్టు చాలా డిస్టర్బ్ అయ్యాం, బాధపడ్డాం. బట్ ఎన్రోల్స్ లో ఉన్నది కాస్త ముందుకి మార్చి ఎడిట్ మళ్ళీ ఇంకొకసారి అప్లోడ్ చేశారు, అంతా జరిగింది కానీ. బట్ అప్పటికి ఆ సినిమా మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే ఉన్నాయో విత్ రెస్పెక్ట్ టు ద సెకండ్ హాఫ్ హాస్ బీన్ ఆల్రెడీ జనాల్లోకి వెళ్ళిపోయింది. సో యా, అది మ్యాటర్. సో లాట్ ఆఫ్ థింగ్స్, లాట్ ఆఫ్ యువర్ థాట్స్ వైల్ వాచింగ్ ద ఫిల్మ్ అన్ని రివిజిట్ చేయొచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ స్టైలిష్ పవన్ కళ్యాణ్ గారిని రివిజిట్ చేయొచ్చు, అదైతే ఖచ్చితంగా ప్రామిస్ చేయొచ్చు, అది విషయం. అండ్ యా, గో వాచ్ పంజాబ్ థియేటర్స్ టుమారో. అండ్ ఇప్పుడైతే మాత్రం బ్యాక్ టు బ్యాక్ రెండు పాటలు వస్తున్నాయి, దాని తర్వాత మనం మాట్లాడదాం. వింటనే ఉండండి రేడియో సురభి 107.93 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ డాలస్ ఉంటున్నారు. హియర్ గోస్ అ ట్రాక్, కమింగ్ అప్ వచ్చే రెండు పాటలు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కి ఒక ఒక ఫీస్ట్ అని చెప్పచ్చు. ఓకే, హియర్ గోస్ అ ట్రాక్. అండ్ రేపు నా షోలో ఏం చేయబోతున్నాను ఏంటనే సెపరేట్ చెప్పక్కర్లేదు, రేపు మన షో అంతా అదే ఉంటుంది, దాని గురించి మనం మాట్లాడదాం.

అది గుడ్ ఓల్డ్ డేస్ అన్న పదాలు మాత్రం ఎప్పుడు మాట్లాడతాము అని అంటే నిజంగానే పవన్ కళ్యాణ్ గారి సినిమాలు, మహేష్ బాబు గారి సినిమాలు, ఎస్పెషల్లీ నాకు ఒక్కడు ఖుషి ఇట్లా కొన్ని సినిమాలు ఉంటాయి, గుర్తు చేసిన గుడ్ ఓల్డ్ డేస్ రా అని మాట్లాడుకుంటాం. అది ఆ విషయం మాట మాత్రం సుమ్మగారు ఒకసారి అన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా కోపం వచ్చింది, ఒకప్పుడు నేను యాక్ట్ చేసేవాడిని కదా అప్పుడెప్పుడు అని చెప్పి చాలా బాధపడ్డారు ఆయన. ఈవెన్ వీ ఫెల్ట్ బ్యాడ్. ఏం చేస్తాం, ప్రయారిటీస్ మారుతుంటాయి లైఫ్ తగ్గట్టు. సో మన ఫ్యామిలీ మెంబర్స్, మన పార్ట్నర్స్ ప్రయారిటీ లేదు, టైం మారుతున్నప్పుడు మనం అడ్జస్ట్ అవుతున్నప్పుడు, మనకి ఇష్టమైన హీరో అన్నప్పుడు ఆబ్వియస్లీ మనం అడ్జస్ట్ అవుతాం కదా, అది మ్యాటర్. ఎనీవేస్ ఆ విషయాలని పక్కన పెడేస్తే, సో ఈ వీకెండ్ వాచెస్ ఏంటి అని అంటే, ఆగస్ట్ 7th రిలీజ్ అయిన సినిమాస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ వారం మెల్లమెల్లగా థియేటర్స్ లో ఓటీటీస్ లోకి వస్తున్నాయి అన్నమాట. డీసీ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఆ సినిమా. ఐ థింక్ ప్రైమ్ లో కొన్ని రోజులు అండ్ సన్ నెక్స్ట్ లో చాలా ఇంకా లైఫ్ లాంగ్ ఉండబోతుంది. అండ్ సినిమా రిలీజ్ అవుతున్న టైం అని స్ట్రీమింగ్ లో వేశారు. కొరియన్ కనకరాజు ఈజ్ ఆల్సో గోయింగ్ టు కమ్ ఆన్ నెట్ఫ్లిక్స్. సో ఇట్లా కొన్ని పెద్ద పెద్ద రిలీజులు లాస్ట్ టైం అయినవి, అవన్నీ కూడా థియేటర్ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేపోతున్నాయి. అండ్ ప్రైమ్ వాళ్ళు బిజినెస్ బాగుంది మాస్టర్. నిజంగా ఈ మధ్య కాలంలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఒక మంచి సూపర్ సెల్లింగ్ నావెల్ రైట్స్ కొంటున్నారు. ఓకే, సూపర్ సెల్లింగ్ నావెల్ రైట్స్ కొంటున్నారు, ఇంకా దాని మీద మంచిగా సినిమాలు వెబ్ సిరీస్ చేస్తున్నారు, బ్లాక్ బస్టర్ కూడా వేస్తున్నారు అన్నమాట. సో లవ్ హైపోథెసిస్, లవ్ హైపోథెసిస్ అని చెప్పి ఒక వెబ్ సిరీస్ ట్రైలర్ చూసాను అనమాట. సో అది కూడా న్యూయార్క్స్ బెస్ట్ టైమ్ సెల్లర్. అసలు న్యూయార్క్ లో ఎన్ని రిలీజ్ అవుతాయి, ఎన్ని బెస్ట్ టైమ్ సెల్లర్స్ అవుతాయి నాకు నిజంగా తెలియదు, కానీ అవన్నీ ఎల్లగిరి ఉన్నాయని అనిపిస్తుంది అనమాట. ఆఫ్ క్యాంపస్ మన హిట్ అయింది, అట్లాగే దాంతోపాటు ఇప్పుడు ఈ మధ్య బ్లాక్ బస్టర్ సిరీస్ స్టెర్లింగ్ పాయింట్ ప్రతి ఒక్కళ్ళు చూస్తున్నారు. ఐ థింక్ టీన్ ఏజ్ రామ్ కామ్స్ ఆర్ బిగ్ హిట్స్ లాగా అనిపిస్తున్నాయి. ఐ థింక్ మేబీ ఫ్యామిలీ వ్యూయింగ్ గా చూస్తూ ఇప్పుడు యూత్ ఇట్లా ఆలోచిస్తున్నారు, పేరెంట్స్ గా అర్థం చేసుకుంటూ అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఇది కావాలన్న స్పేస్ మనం కూడా క్రియేట్ చేస్తూ, యూనో ఇఫ్ యూ కెన్ గివ్ దట్ స్పేస్, ఒక అన్నగా నేను కూడా బెస్ట్ ప్లేస్ లో ఉండొచ్చు, అట్ ద సేమ్ పేరెంట్స్ మీరు కూడా బెస్ట్ ప్లేస్ లో ఉండొచ్చు. ఐ థింక్ దట్స్ ద థింగ్. ఎంతైనా చిన్న చిన్న కోరికలే కదండి తీర్చాల్సింది కదా, కాదంటారా? మన ఫార్మేటివ్ ఇయర్స్ మనకి ఎందుకు ఎందుకంత ఇష్టం, గుడ్ ఓల్డ్ డేస్ ఎందుకు మాట్లాడుతాం, వాళ్ళు కూడా చెప్పుకోవాలి కదా అది మనం తిట్టుకోకుండా. అందుకని అలా ట్రై చేద్దాం. ఇప్పుడైతే మాత్రం బ్యాక్ టు బ్యాక్ మూడు పాటలు వస్తున్నాయి మీకోసం. నేను గుడ్ బై చెప్పాల్సిన టైం వచ్చింది. అండ్ రేపు సెలబ్రేషన్ టైం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి బర్త్డే స్పెషల్ కింద మనం ఇచ్చి పడేద్దాం షో. మామూలు ఉండద్దు, క్రేజీ క్వశ్చన్ సెట్ చేస్తా, క్రేజీ గేమ్స్ సెట్ చేస్తా, అన్ని అన్ని కుమ్మేద్దాం. ఇప్పుడైతే రిలీజ్ కి రిలీజ్ అయ్యి ఆల్రెడీ బ్లాక్ బస్టర్ అయినవి, రిలీజ్ కి రెడీ అవుతున్నవి అన్ని సినిమాలు. ఇన్ఫాక్ట్ మేము ఇప్పుడు మార్కెటింగ్ లో వర్క్ చేస్తున్న సినిమా, మార్కెటింగ్ నేను చెప్పలేమేమో, బట్ ఈ సినిమాకి సంబంధించిన లిరికల్ వీడియో ఇక్కడ నేను వర్క్ చేస్తున్న కంపెనీ చేస్తుంది అనమాట. సో అది సంగీత్. ఓకే, సో హియర్ కమ్స్ అ ట్రాక్ ఫర్ యూ ఫ్రమ్ ద మూవీ ఇట్లో అర్జున. రేడియో సురభి 107.9 నెంబర్ 1 రేడియో స్టేషన్ ఉంటున్నారు.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద. అండ్ బెస్ట్ ఆఫ్ ఆల్, ఇట్ అవాయిడ్స్ కంప్లైంట్స్.
2: ఆయుష్మాన్ భవ, ఆరోగ్యమే అసలైన ఐశ్వర్యం. యువర్ డైలీ డోస్ ఆఫ్ గుడ్నెస్, మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే సూత్రాలు.
3: ఆయుష్మాన్ భవ, ఎవ్రీ ఫస్ట్ అండ్ థర్డ్ సండే అట్ 5 PM, ఓన్లీ ఆన్ 107.9 FM HD3.
4: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
5: గిల్టీ యువర్ ఆనర్.
6: గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
5: ఎస్,
6: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని,
5: ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
7: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bawarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
4: What is this address again?
7: Bawarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bawarchicaters.com. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. ఇంటికి పిలిచిన అతిథులకు వండినట్టు ఇండియా టుడేలో మా షెఫ్స్ శ్రద్ధగా మీ రుచికి అభిరుచికి నచ్చే విధంగా వండి పెడతారు. ఎప్పటికప్పుడు తాజాగా ప్యాన్ టు ప్లేట్ ఈజ్ ఆ కాన్సెప్ట్. నోరూరించే వెజిటేరియన్ డిషెస్ నుంచి డిలీషియస్ నాన్ వెజిటేరియన్ క్లాసిక్స్ దాకా ఇండియా టుడే హ్యాస్ ఇట్ ఆల్. ఇండియా టుడే, వేర్ ఎవ్రీ బైట్ బ్రింగ్స్ యూ క్లోజర్ టు హ్యాపీనెస్. కమ్ టేస్ట్ ది ఫ్రెష్నెస్, ది ట్రెడిషన్ అండ్ ది జాయ్ ఆఫ్ రియల్ ఇండియన్ ఫుడ్. ఇండియా టుడే, 151 నార్త్ నోలన్ డ్రైవ్, సౌత్ లేక్ టెక్సాస్, 817-819-8888. IndiaTodayUSA.com. From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.

0: సివిక్ సిగ్నల్. హెల్ప్ ఈస్ హియర్ ఇన్ టెక్సాస్. ఒక్కోసారి మనం లైఫ్ లో టఫ్ సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తాం. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
1: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.

0: Catering. Popular street foods nunchi pan Indian dishes daka. Food delivery to full size catering. Nee events ni grand gama cheyandi. Rajula's Kitchen to free delivery options and guaranteed best in class taste. For bookings call 972-879-7999.
1: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada.
2: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community. Full on information hub. Me business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
3: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
4: గిల్టీ యువర్ ఆనర్. గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్. ఎస్, ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలీ అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని, ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
2: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bavarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
3: What is this address again?
2: Bavarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bavarchicaters.com.

0: pursue sending money becomes hassle-free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. MyPursue isn't just an app. It's your genie in the cloud. Download the MyPursue app or visit MyPursue.com or write to support at MyPursue.com.
1: Istinamma vayanam, puchukundi vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్మిలు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ ఎ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి, మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
2: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all.
1: India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.

0: బ్యాంక్వెట్ హాల్ స్పేస్ టాప్ నాచ్ టేస్ట్ బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్ వాళ్ళకి తెలీదు. సో బ్రేక్ అప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్, స్టన్నింగ్ వ్యూస్ అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి. ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటి వాయనం. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి. బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmi పంపించండి. ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్. మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ nripage.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.

క్షపించని నన్ను నా గతం ఆలస్యమైందని తనకు నీ పరిచయం. నువ్వేనట ఇకపై నా జీవితం, శాపమైన వరంలా తోచనే ఈ క్షణం.

Yenledi. ఆహా సూపర్ ఉంది కదండి. నేను బటర్ఫ్లై, బటర్ఫ్లైస్ ఇక్కడ బాగా కనిపిస్తాయి మాకు అట్లాంటాలో. ఐ డోంట్ నో అబౌట్ డాలాస్ కానీ మాకు ఫుల్ బటర్ఫ్లైస్ ఇక్కడ చాలా బాగుంటుంది. రెడ్ రెడ్ బర్డ్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. ఐ డోంట్ నో మరి అక్కడ అంత ఉంటాయా. మాకు ఎక్కువ చెట్లు ఇక్కడ ఎక్కువ కదా, సో గ్రీనరీస్ అంతా ద బర్డ్స్ ఈ బటర్ఫ్లైస్ చాలా బాగుంటుంది ఇక్కడ సీనరీ మటుకు. మీరు ఎవరైనా ఎప్పుడైనా విజిట్ అవ్వలేదు అట్లాంటా అంటే డెఫినెట్లీ రండి, తప్పకుండా చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు కొత్త సాంగ్ వచ్చిందండి, మా సాంగ్ నానిది, మీ అందరికి తెలిసిందే తెలిసే ఉంటుంది. సో అది ఇప్పుడు వేయబోతున్నాను, ఇంకా రెచ్చిపోయి డాన్స్ చేసేయండి మీరు ఎక్కడున్నా సరే.

ఎలా ఉందండి అసలు ఇంత భలే మాస్ ఉంది. ఇలాంటి మాస్ పాటలు వింటుంటే కాలు నిలవదే ఒక చోట, నాకైతే అసలు నిలవదు. మీ అందరు కూడా ఇంకా ఊపుతో ఫుల్ డాన్స్ చేసే ఉంటారు. ఇంకా మనకి ఇది ఒక 6 మంత్స్ వరకు ఇది ఒక వైరల్ అండి. ఇంక ఇదే పాటలు ఇవేవే డాన్సులు ఉంటుంటాయి, మనం వినాల్సిందే. చాలా బాగుంది, ఇంకా వింటున్న కొద్దీ ఇంకా బాగా అనిపిస్తుంది కూడా. అంటే మెయిన్ గా మనకి డాన్స్ ఫ్లోర్ కి వాటికైతే ఇలాంటి పాటలు ఇలాంటి ఊపులు అయితే కావాల్సిందే తప్పకుండా. ఇప్పుడు ఇంకొక ఫోక్ సాంగ్ తో వస్తాను, మీ అందరికి తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను, చూద్దాం.

బేసిక్ గా ఇప్పుడు తెలంగాణ ఒకటి వచ్చింది, ఆంధ్ర అని ఉంటుంది. సో ఆంధ్రలో ఉన్న వాళ్ళందరికీ నాకు తెలిసినంత వరకు అయితే ఫోక్ సాంగ్స్ అంటే ఏంటో తెలియదని నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే నాకు ఫోక్ సాంగ్స్ నేను ఇష్టాకి వచ్చిన తర్వాత ఓ తెలంగాణలో ఈ సాంగ్స్ ఉంటాయి. ఇప్పుడు కూడా ఉట్టా చేతులు అంటే కూడా నాకు ఏమంటున్నా నాకు అర్థం అవలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత నేను ఎప్పుడైతే డాన్స్ ప్రాక్టీస్ స్టార్ట్ చేశానో ఈ ఇన్స్టా రీల్ కోసం అని చెప్పి, ఓహో చేతులు గురించి చెప్తున్నాడా, ఖాళీగా ఉంచొద్దని చెప్తున్నాడా అని తెలుసుకున్నాను. కానీ ఫోక్ సాంగ్స్ అన్న విన్న తర్వాత ఎంత బాగుంటున్నాయో, కొన్ని కొన్ని మీనింగ్ బాగుంటాయి, కొన్ని బీట్స్ బాగుంటాయి. అసలు ఫోక్ సాంగ్స్ చాలా వెరైటీ, చాలా యూనిక్ గా ఉంటాయండి. సో ఇప్పుడు నేను నెక్స్ట్ వేసే పాట నేను ఇరుముడిలో వేస్తాననే పాట, అది చాలా మంచి పాట. మీ అందరూ చూసే ఉంటారు ఇరుముడి మూవీ, నాకు చాలా నచ్చింది. దాని గురించి ఒకటి చెప్తాను నేను, అయ్యప్ప స్వామి గురించి ఒక చిన్న స్టోరీగా చెప్తాను ఈ పాట యొక్క.

0: calibration knowledge, though, make a best experience on this Daru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. Main nalugaru eppudu restaurant kellal anukunna pedda challenge. Endukante okalaki vegetarian kavali, okalaki non-veg kavali, okalaki spicy kavali, okalaki Chinese kavali. Yela, one solution. All varieties in one place. Swadeshi restaurant. Taste lo OG, quality lo OG, quantity lo kuda full mass OG. Years nunchi okate promise. Mana Swadeshi ruchi, mana Swadeshi style. OG experience ni taste cheyandi. Swadeshi restaurant. Irving, Castle Hill, Frisco, Flower Mound, South Lake and many more. Swadeshi, because originals never fail.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
2: Hello, welcome back. You are listening to Radio Surabhi 107.9 FM. History sounds like home. Stay tuned because your favorite songs and your favorite RJ Suni is right here with you. ఇలాంటి మంచి సాంగ్స్ అండ్ స్టోరీస్ వినాలనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? డౌన్లోడ్ రేడియో సురభి యాప్ ఆర్ విజిట్ www.radiosurabhi.com అండ్ ఎంజాయ్ అవర్ ప్లేలిస్ట్. మీరు ఇప్పుడు వింటున్నది జస్ట్ ఒక రేడియో షో కాదు, మీ మెమరీస్ కి సౌండ్ ట్రాక్ కూడా. సో ఇప్పుడు నేను చెప్పబోయే చిన్న స్టోరీ ఏంటంటే, స్వామి అయ్యప్ప గురించి చెప్దాం అనుకున్నాను కదా. సో మా నేను స్కూల్లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్, నా క్లాస్మేటే స్వామి అయ్యప్ప అప్పటి రోజుల్లోనే చేసేవాడండి. అతను చెప్పడం ఏంటంటే, రాత్రి యూనో పడుకోవడం కూడా కిందని పడుకోవాలి, చాలా నియమాలు ఉంటాయంట, అవన్నీ పాటించాలి. 1 month 30 days మినిమం పాటించాలంటే చాలా కష్టం. చల్ల నీళ్ళు, ఎంత చల్లగా ఉన్నా డిసెంబర్ టైంలో ఎంత చల్లగా ఉన్నా చలి నీళ్ళతో స్నానం చేయాలి అండ్ చాలా డిసిప్లిన్ అండి. నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది అంటే, కొన్నిసార్లు ఇలాంటివి చేయాలేమో, ఎందుకంటే మన లైఫ్ లో డిసిప్లిన్ అన్నది కొన్ని విషయాల్లో నేర్చుకుంటాం కదా. సో అయ్యప్ప స్వామి ఇలాంటివి ఏమైనా చేస్తే డిసిప్లిన్ కూడా నేర్చుకుంటారు. సో పిల్లలు కూడా మనం చెప్తే ఒక వంతు, వాళ్ళు చేస్తే ఒక వంతు. సో వాళ్ళ చేత ఒకసారి ఎప్పుడైనా చేయించాలేమో అంటే, అంత ధైర్యం అయితే లేదు కానీ చేపిస్తే బాగుండు అన్న కోరిక అయితే ఉంటుంది. సో మీకు కూడా అదే కోరిక ఉంటుందా?

నిజంగా చెప్పండి, మహేష్ బాబు కోసం ఈ మూవీకి ఎంత మంది వెళ్ళారు, ఇలియానా కోసం ఎంత వెళ్ళి ఉంటారు? నాకు ఆమె 100% షూర్ ఆడవాళ్ళందరూ మహేష్ బాబు కోసం, మగవాళ్ళందరూ ఇలియానా కోసం వెళ్ళి ఉంటారు. ఆమె ఫిగర్ అయితే ఇంకా అవర్ గ్లాస్ లా ఉంటుంది, ఎంత క్యూట్, ఎంత బబ్లీగా ఉండింది. సో ఈ మూవీ ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ మూవీ పూరి జగన్నాథ్ గారు అసలు మూవీస్ అప్పట్లో ఎంత బాగుండే అంటే ఫ్యామిలీ కూడా చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది. టుగెదర్ జస్ట్ కపుల్స్ కాకుండా ఫ్యామిలీతో పాటు కూడా చూడబుల్ గా ఉండేది, ఎంత బాగా అనిపించేదో. అట్ ద సేమ్ టైమ్ సాంగ్స్ కూడా సూపర్ ఉండేది. మణి శర్మ గారు కాంపోజింగ్ అయితే మటుకు అల్టిమేట్, మీ అందరికి తెలిసిందే. సో ఇప్పుడు ఇంకొక నెక్స్ట్ సాంగ్ తో మళ్ళీ కలుద్దాం.

ఎంతమందికి బీచ్ అంటే ఇష్టం అండి? నాకు తెలిసి అయితే మటుకు ఒక 95% పీపుల్ కి బీచ్ అంటే ఇష్టం ఉంటుంది కదా, అంటే అందులో వెకేషన్ అయితే ఇంకా బాగుంటుంది. నాకు వాటర్ అంటే చాలా చాలా భయం. వాటర్ అంటే కళ్ళలో కూడా చూసినా కూడా నేను భయపడుతూ తిండి పడలేస్తుంటాను. అలా ఈ బీచ్ కి వెళ్తే మటుకు అసలు ఎంత ఇష్టం అంటే ఆ వైబే సూపర్ ఉంటుంది. నేను రకరకాల శారీస్ తీసుకెళ్తాను. మీ అందరు వెకేషన్స్ కి మీ శారీస్ తీసుకెళ్తారా ఎవరైనా? నేను ఒక వెరైటీ అనుకుంటా. బట్ నాకైతే బీచ్ కి వెళ్ళిన తర్వాత ఈ సాంగ్ చూసిన తర్వాత రెడ్ శారీ బ్లాక్ శారీ తను రకరకాల కట్టుకుంది కదా, నేను కూడా సేమ్ టు సేమ్ అలాగే డిటైల్స్ తీసుకెళ్తాను. ప్రతి శారీ వెళ్ళినప్పుడల్లా బీచ్ కి ఒక మంచి శారీ ఒకటి వేసుకొని తప్పకుండా ఒక రీల్ అయితే చేస్తానండి. మీ అందరు కూడా చేస్తూ ఉండి ఉంటారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చిన్న చిన్న ఫ్యాంటసీస్ చాలా చాలా ఆనందంగా అనిపిస్తాయి కదా కొన్ని. అండ్ దెన్ ఇప్పుడు ఒక నెక్స్ట్ సాంగ్ కూడా పెడతాను. ఆ సాంగ్ లోని ఆ హీరో అంటే అప్పట్లో ఎంత క్రేజ్ అందరికి, ఇది వినగానే మీకు అర్థమవుతుంది.

హలో హలో పడుకోడు పేరే అండి అందరూ. మంచి మెలోడియస్ సాంగ్ నాకు తెలుసు, బట్ అందరికి నిద్రపు చేయడం నా అది కాదండి నా ఉద్దేశం. బట్ ఏంటంటే ఈ మూవీలో ఎంత మందిలో అసలు ఈ సఖీ సాంగ్ చూసిన తర్వాత లవ్ మ్యారేజ్ చేసుకున్నారో అసలు నాకే తెలియాలి. ఎందుకంటే నేను హాస్టల్లో కూడా ఉండేదాన్ని కదా, అసలు నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఇంకా లవర్సే, వాళ్ళందరికీ లవ్ మ్యారేజెస్, కొందరమ్మో చెప్పకుండా పెళ్లి చేసుకునే వాళ్ళు కూడా ఉండేవాళ్ళు అప్పుడు రోజులు. సో నాకైతే ఆ సఖీస్ మూవీ చూసిందో నాకు అనిపించింది ఎంత మందిలో ఇన్ఫ్లుయెన్స్ అవుతారు మూవీ చూసి అని. అందుకే చాలా జాగ్రత్తగా ఎప్పుడైతే అంటే అప్పుడు మనకు తెలియదు కదా అవన్నీ చూసినప్పుడు, ఎప్పుడైతే నేను అవన్నీ చూసామో ఇన్ఫ్లుయెన్స్ అవుతారామో పిల్లలు ఇన్ఫ్లుయెన్స్ అవుతారామో. బట్ ఈ రోజుల్లో పిల్లలు చాలా మెచ్యూర్లే అలా ఏం కాదు, బట్ అప్పుడు ఆ మూవీ చూసిన తర్వాత అందరూ చాలా మటుకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి లవ్ మ్యారేజెస్ చేసుకున్నారండి. అయితే నేను ఇంకొకసారి ఇంకొకటి కూడా ఏంటంటే ఆ హీరో కూడా ఎంత బాగుంటాడంటే ఇప్పుడు కూడా ఆ ఛాంప్ అవ్వలేదు మాధవందే, చాలా బాగుంటుంది. ఇంకోటి మీ అందరికి ఒకటి చెప్పాలనుకుంటున్నాను, బట్ ఒక చిన్న బ్రేక్ తర్వాత ఆ సాంగ్ వినిసిన తర్వాత మళ్ళీ వద్దాం.

సో ఇప్పుడు నేను చెప్పబోతున్నాను కదా, మధ్యలో బ్రేక్ తీసుకున్నాను. ఏంటంటే కొన్ని సాంగ్స్ ఇప్పుడు విన్నారు కదా, ప్రీతమ్మ ప్రీతమ్మ సాంగ్, అదైతే నా ఫేవరెట్ నా జనరేషన్ ఉండదండి. కొన్ని పాటలు అయితే ఏ జనరేషన్ కైనా నచ్చుతుందేమో అనిపిస్తుంది. మా అమ్మకైతే ఈ పాటలన్నీ ఏదో ఒకటి, దాని తర్వాత ఆనంద్ సాంగ్స్ ఒకటి, ఇవన్నీ జనరేషన్ తో సంబంధం ఉండదు. కొన్ని పాటలు ఏంటంటే దాని మీనింగో దాని రాగమో ఏంటో తెలియదు, కానీ చాలా టచింగ్ గా ఉంటుంది, హార్ట్ టచింగ్ గా ఉంటాయి కదా. సో వన్ ఆఫ్ ది సాంగ్స్ అండి, ఐ లవ్ దిస్ సాంగ్. సో అందుకనే వేశాను. నెక్స్ట్ ఒక చిన్న బ్రేక్ తర్వాత మళ్ళీ మంచి మంచి సాంగ్స్ విందాం.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, స్కూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
4: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
5: This cinema vayanam putchukundi vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్మిలు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmi కి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే, ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి, ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావాల్సిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజా ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
6: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
4: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ nripage.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
7: Welcome back. You are listening to Radio Surabhi 107.9 FM HD3, Sounds Like Home. Stay tuned because your favorite songs and your favorite RJ Suni is right here with you. ఇలాంటి మంచి సాంగ్స్ అండ్ స్టోరీస్ వినాలనుకుంటున్నారా? అయితే ఇక ఆలస్యం ఎందుకు? డౌన్లోడ్ రేడియో సురభి యాప్ ఆర్ విజిట్ www.radiosurabhi.com అండ్ ఎంజాయ్ అవర్ ప్లేలిస్ట్. మీరు ఇప్పుడు వింటున్నది జస్ట్ ఒక రేడియో షో కాదండి, మీ మెమరీస్ కి సౌండ్ ట్రాక్. సో నేను ఇప్పుడు వేసే ప్రతి ఒక్క సాంగ్ కి ఒక స్టోరీ ఉంటుంది, దానికి ఒక మెమరీ ఉంటుంది, అంతే కదా. సో ఈ మ్యూజిక్ లవర్స్ అందరి కోసం ఒక మంచి సాంగ్ ఒకటి వేస్తున్నాను. బ్రేక్ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం.

మనందరికి నచ్చే ఒక హీరో బర్త్డే అండి సెప్టెంబర్ 2nd కి. మీ అందరికి తెలిసే ఉంటుంది ఈ పాటకి. ఆయన స్టైల్ కి, ఆయన డైలాగ్స్ కి, ఆయన సింప్లిసిటీకి సెపరేట్ ఒక ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఆయన పేరు వినగానే ఫ్యాన్స్ కి గూజ్ బంప్స్ స్టార్ట్ అవుతాయి. ఆయన స్క్రీన్ మీద కనిపిస్తే థియేటర్ మొత్తం రచ్చే. ఇంకా ఈ రోజు ఆయన పేరు నేను చెప్పాలా లేకపోతే మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది, మీరు గెస్ట్ చేసే ఉంటారు. ఆయన ఇంకెవరో కారండి, మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. హ్యాపీ బర్త్డే టు ద వన్ అండ్ ఓన్లీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. అండ్ టుడే ఆన్ హీ స్పెషల్ డే, లెట్స్ టర్న్ అప్ ద వాల్యూమ్ అండ్ సెలబ్రేట్ ద మ్యాన్ హూ హ్యాస్ రూల్డ్ మెనీ ఆఫ్ హార్ట్స్, మిలియన్స్ ఆఫ్ హార్ట్స్.

హ్యాపీ బర్త్డే పవన్ పవన్ కళ్యాణ్ గారు. సో ఇప్పుడు ఈ సాంగ్ లో మెలడీ, ఫన్, రొమాన్స్ అన్ని పర్ఫెక్ట్ గా మిక్స్ అయ్యాయి కదండి, మనల్ని ఇన్స్టెంట్ గా హ్యాపీ మూడ్ లోకి తీసుకెళ్తాయి. ఎస్పెషల్లీ బైక్ రైడింగ్, ఎవరికైతే బైక్ రైడింగ్ అంటే ఇష్టం ఉంటుందో వాళ్ళకైతే ఇంకా బాగా అనిపిస్తుంది. నాకు బైక్ రైడింగ్ చాలా ఇష్టం. మాకు అట్లాంటా నుంచి టెన్నెసీ చాలా దగ్గర కదా, అక్కడ అన్ని కొండలు బాగా ఉంటాయి. సో నేను చాలాసార్లు అడిగాను మా వారికి, బైక్ కొనొచ్చు కదా, బైక్ వచ్చింది, దానికి ఒక వేరేగా లైసెన్స్ కూడా కావాలంట, దానికి మళ్ళీ బోల్డ్ ఉంది తతంగాలు. బట్ ఎనీవేస్, ఏదో ఒక రోజు తప్పకుండా ట్రై చేస్తాను నేను కూడా. ఇంక ఈ పాట వేసుకుని ఫుల్ డాన్స్ బైక్ రైడ్కి వెళ్దాం అనుకుంటాను. నెక్స్ట్ ఒక మంచి మెలడీ సాంగ్ వినేద్దామండి.

భలే ఉంది కదా, మంచి రొమాన్స్ బాగుంది పాట, చాలా మెలోడియస్ గా ఉంది. కానీ కొన్నిసార్లు ఏంటంటే అన్ని సక్సెస్ ఉండవు కదా లవ్ స్టోరీస్, ఒక్కొక్కసారి చాలా ఒక్కొక్కసారి ఫెయిల్యూర్ కూడా ఉంటాయి. సో ఆడేటప్పుడు అంటే కామెడీగా చెప్తున్నాను, ఊరికే ఇలాగా బాధల పాటలు వింటూ అలా కాకుండా ఒక డీజే మూడు పాటలు విన్నాం అనుకోండి, దాని మూడు మొత్తం సెట్ చేసేస్తుంది అనిపిస్తుంది కదా, అలాంటి పాట ఒకటి పెడతాను వినండి అందరూ.

ఎక్కడైనా ఇది లవ్ ఫెయిల్యూర్ పాటలా ఉన్నదా, డీజే మోడ్ పాటలా ఉంది, కానీ దానిలో లిరిక్స్ ఎప్పుడైనా విని ఉంటే చాలా బాగుంటుంది. అసలు ఎంత అంటే రిథమిక్ గా ఎలాగా ఉంటుంది, దాని మీనింగ్ కూడా చాలా ఉందండి ఈ పాటలోని. మీరు ఎవరైనా వినలేదు అని అంటే వినండి ఒకసారి, సూపర్ ఉంటుంది. వచ్చి డాన్సే కాదు, లిరిక్స్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఒక మంచి పాట వేస్తాను, నా ఫేవరెట్ పాట, హిందీ పాట, బట్ దెన్ విల్ బి రైట్ బ్యాక్ ఆఫ్టర్ ద బ్రేక్.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
5: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
4: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రానల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సాస్.
6: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
7: చందు, మరి వండనా?
6: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
7: పిచ్చి చందు, స్వదేశం మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
6: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
8: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
9: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
8: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిసిబేళ్ళవా, చీజ్ దోశ, అన్ని దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్కి పని టిక్కా, విచ్చమి కవా పరోటా.
9: ఏంది బ్రో, అన్ని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
8: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్, ఏ టు బి, యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
10: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
3: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
11: ఓయ్, బిర్యానీ తింటావా?
12: మర్చిపోయావా? I'm on a diet. Salad.
11: Sorry, but I won't share my chicken dum biryani and goat biryani. No way.
12: Inti rendu order chestunava?
11: Anta vari avaku. M&M vala weekend offer. Chicken and goat dum biryani $10 and $15 ki maatrame. On Friday, Saturday and Sunday 7 PM to 11 PM. Plus, vala special live honey biryani to double kamita free.
12: Sharing is caring. Telusa?
11: M&M, 1900 Marketplace Boulevard, Irving.
13: Welcome back, music lovers. You are listening to Radio Surabhi 107.9 FM HD3. Sounds like home. Stay tuned because your favorite songs and your favorite RJ Suni is right here with you. Ilanti manchi songs and stories vinali anukuntunara? Ilanti manchi songs and stories vinali anukuntunara antunnanu kada? Nijanga meeku baaga nachutunnada? I am hoping that you know you're liking all my songs. ఒకవేళ కానీ ఇంకా వినాలనుకుంటున్నారు అని అంటే తప్పకుండా రేడియో సురభి యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఆర్ విజిట్ www.radiosurabhi.com అండ్ ఎంజాయ్ మై ప్లే లిస్ట్. మీరు ఇప్పుడు వింటున్నది జస్ట్ ఒక రేడియో షో కాదు, మీ మెమరీస్ కి సౌండ్ ట్రాక్. లైక్ ఆల్వేస్ మీకు నేను ఏవైనా సాంగ్స్ పెడతానో ఆ సాంగ్ ఒక స్టోరీ ఉంటుంది, ఆ స్టోరీకి ఒక మెమరీ.

ఎంతమంది నచ్చి ఉంటుందండి ఈ పాట. అప్పట్లో చాలా వినేదాన్ని నేనైతే. ఎవరైతే మ్యూజిక్ లవర్స్ అంటే సాంగ్స్ ఇష్టం ఉన్నా లేకపోతే సింగింగ్ ఇష్టం ఉన్నా కొన్ని మెలోడియస్ సాంగ్స్ అసలు హమ్ చేస్తూనే ఉంటాం. ఎన్ని ఎంత పాట పాత పాట అయినా కూడా మనం అలా డ్రైవ్ చేస్తున్నప్పుడు కానీ లేకపోతే వర్క్ చేసుకున్నప్పుడు కానీ అలా హమ్ చేస్తూనే ఉంటాం కదా. సో ఇప్పుడు ఎవరైతే వర్క్ చేసుకుంటున్నారో లేదంటే డ్రైవ్ చేస్తున్నారో ప్లీజ్ ఐఎమ్ హోపింగ్ దట్ యు నో యు ఆర్ లైకింగ్ మై సాంగ్స్ అండ్ మీరు ఏదైతే ప్లేలిస్ట్ వింటున్నారో ప్లీజ్ డౌన్లోడ్ రేడియో సురభి యాప్ ఆర్ విజిట్ www.radiosurabhi.com అండి. మేము ఇంకా ఇంకా మంచి సాంగ్స్ వేస్తాను. సో ఇప్పుడు ఇంకొక మంచి మెలోడియస్ సాంగ్ వేస్తాను, దాని తర్వాత ఇంకా డ్రైవ్ టైం కదా, సో మంచి మా సాంగ్ కూడా వేస్తాను. ఓకే.

సూపర్ ఉంది మెలడీ సాంగ్. కానీ ఇప్పుడు నేను వేయబోయే సాంగ్, కొన్ని సాంగ్స్ పెట్టుకుంటే మన ఫేస్ మీద అసలు అంటే స్మైల్ ఆపుకోలేము, ఆటోమేటిక్ గా నవ్వు వచ్చేస్తుంది. ఎస్పెషలీ ఈ సాంగ్ ఫుల్ వింటేజ్, ఫుల్ వైబ్, ఫుల్ ఫన్. నీళ్ళు బంగారం కాదు అని సాంగ్ స్టార్ట్ అవ్వగానే మన తెలుగు ఓల్డ్ సినిమా మెమరీస్ అన్ని రివెండ్ అయిపోతాయి. అప్పట్లో సాంగ్స్ తో లిరిక్స్, అప్పట్లో సాంగ్ లిరిక్స్ లో ఒక ఇన్నోసెన్స్ ఉండేది కదా, మ్యాజిక్ కూడా, హీరో హీరోయిన్ ఎక్స్ప్రెషన్స్, ఒక సెపరేట్ కామెడీ. ఇప్పుడు టెక్నాలజీ ఎంత మారినా ఓల్డ్ సాంగ్స్ కి ఉన్న చామ్ మాత్రం అప్పటివేనండి, ఓల్డ్ అవ్వదు. సో మన ఎవర్ గ్రీన్ తెలుగు మెమరీస్ ని వన్ సెకండ్ రిఫ్రెష్ చేసుకుందాం, వాల్యూమ్ పెంచండి, నాస్టాల్జియా అనే ఫీల్ అవుతాం అవ్వండి. హియర్ కమ్స్ నీళ్లు బంగారం గాను.

అప్పుడు సాంగ్స్ అలా ఉండేవన్నమాట. అసలు అంటే దాని మ్యూజిక్ గానీ అవి కానీ చూసే వైబ్ వింటేజ్ వైబ్ అదండి అవంతాను. అప్పట్లో సాంగ్స్ అంటే జస్ట్ మ్యూజిక్ కాదు, ఒక స్టోరీ, ఒక ఫీలింగ్, ఒక బ్యూటిఫుల్ మెమరీ. సో ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని ప్రూవ్ చేసే ఈ ఎవర్గ్రీన్ మెలడీతో ఇంకొక మన బ్యూటిఫుల్ తెలుగు నాస్టాల్జియాని ఎంజాయ్ చేద్దామా. వెళ్ళవచ్చి గోదారమ్మ దానికైతే నేను డాన్స్ చాలా సార్లు చేశాను. ఒకసారి

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: Istinamma Vayanam, Puchukundi Vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంతింతా సురభి, మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiki పంపించండి, ఆర్ ఇమెయిల్ టు admin@radiosurabhi.com. ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
3: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursue.com or write to support@mypursue.com.
4: రేడియో సురభి సివిక్ సిగ్నల్. సెలబ్రేట్ ప్రౌడ్లీ, సెలబ్రేట్ రెస్పాన్సిబ్లీ. యాజ్ అ కమ్యూనిటీ మనకి పండుగలు చాలా ఇంపార్టెంట్. దే బ్రింగ్ అస్ టుగెదర్ విత్ ది రైట్ ప్లానింగ్, సేఫ్టీ అండ్ రెస్పెక్ట్. లెట్స్ మేక్ అవర్ ఫెస్టివల్స్ మోర్ మీనింగ్ఫుల్. చెక్ ఫర్ సిటీ పర్మిట్స్, అప్రూవల్స్ అండ్ టైమ్ లైన్స్. ఇఫ్ యూ హ్యావ్ లార్జ్ క్రౌడ్స్, ఫుడ్ ఆర్ స్టేజెస్, పర్మిషన్స్ ఆర్ ఎ మస్ట్. ఫాలో నాయిస్ లిమిట్స్, మేనేజ్ పార్కింగ్ అండ్ అవాయిడ్ బ్లాకింగ్ పబ్లిక్ స్పేసెస్. కీప్ క్లియర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్. ఎన్ష్యూర్ ఎమర్జెన్సీ యాక్సెస్, బేసిక్ సెక్యూరిటీ అండ్ క్రౌడ్ కంట్రోల్. మేక్ యువర్ ఈవెంట్ కంఫర్టబుల్ for everyone. When we respect the community supports us.
5: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
1: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావాల్సిన వస్తువులు అన్ని అందిస్తూ, ఇట్ హస్ గ్రోన్ ఆన్ us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
6: Hello, hello, hello. Welcome back. You are listening to Radio Surabhi 107.9 FM HD3. Sounds like home. Stay tuned because your favorite songs and your favorite RJ Suni is right here with you. ఇలాంటి మంచి సాంగ్స్ అండ్ స్టోరీస్ వినాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? డౌన్లోడ్ రేడియో సురభి యాప్ ఆర్ విజిట్ www.radiosurabhi.com అండ్ ఎంజాయ్ అవర్ ప్లే లిస్ట్. మీరు ఇప్పుడు వింటున్నది జస్ట్ ఒక రేడియో షో కాదండి, మీ మెమరీస్ కి సౌండ్ ట్రాక్. లైక్ ఆల్వేస్ సే, మీ ఒక సాంగ్ కి, ప్రతి ఒక్క సాంగ్ ఒక స్టోరీ ఉంటుంది, ఆ స్టోరీకి ఒక మెమరీ. సో ఇప్పుడు నేను ప్లే చేయబోయే సాంగ్ ఏంటంటే, మన పెళ్లికి ముందర లవ్ అంటే మనకి రెస్పాన్సిబిలిటీ ఉండదు కదా, ఒక ఫ్యాంటసీ వరల్డ్ లో ఉంటాం మనం. సో అండ్ దెన్ రెస్పాన్సిబిలిటీస్ ఉండదు, క్లౌడ్ 9 లో ఉంటాం మనం అంతా. సో అప్పుడు ప్రతిసారి వినే పాటలు అంటే లవ్ లో ఒక ఉన్న పాటలన్నీ పాడడం గానీ వినడం గానీ చేస్తాం. అలాంటి బ్యూటిఫుల్ రొమాంటిక్ వైబ్ ఉన్న సాంగ్ ఇది. సాఫ్ట్ మెలోడీ, స్వీట్ లిరిక్స్ అండ్ దట్ మ్యాజికల్ ఫీలింగ్ ఆఫ్ ఫాలింగ్ ఇన్ లవ్. సో హెడ్ ఫోన్స్ పెట్టుకోండి, హార్ట్ ని రిలాక్స్ చేయండి. లవ్ లో ఉన్న వాళ్ళకి, లవ్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి ఈ సాంగ్ పర్ఫెక్ట్ డెడికేషన్ అండి. లెట్స్ గెట్ లాస్ట్ ఇన్ ద మ్యాజిక్ ఆఫ్ లవ్ విత్ ప్రేమ ప్రేమే.

మరి ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం ఒక మంచి సాంగ్ వేద్దామండి. మిర్చి అనేది టైటిల్ స్టార్ట్ అయితే చాలు, ఫీల్ ఆటోమేటిక్ గా బీట్ ఫాలో అవుతుంది, ఎనర్జీ లెవెల్ స్ట్రైట్ గా 100% కి వెళ్ళిపోతుంది. సో ప్రభాస్ ఫ్యాన్స్ రెడీయా, వాల్యూమ్ పెంచండి, మాస్ మోడ్ ఆన్ చేయండి. హియర్ కమ్స్ అవర్ డార్లింగ్ ప్రభాస్ ఫ్రమ్ మిర్చి. హే మిర్చి మిర్చి మిర్చి మిర్చి మిర్చి లాటి కుర్రాడే. సో మీరందరూ డ్రైవ్ చేసిన వాళ్ళందరూ ఫుల్ రేంజ్ లో డ్రైవ్ చేసుకుని హ్యాపీగా పాటలు వినుకుంటారు.

మిర్చి మిర్చి మిర్చి మిర్చి ఇట్లాంటి కుర్రాడే సూపర్ సాంగ్ అదండి. అసలు అది చిన్న సాంగ్ అయినా కూడా ఆ బీట్ సూపర్ ఉంటుంది. ఇప్పుడు మన వింటేజ్ లవ్ మెమరీస్ ని కొంచెం రివైండ్ చేసుకుందాం. వాల్యూమ్ పెంచండి, హార్ట్ ఓపెన్ చేయండి. మంచి సాంగ్ పెడుతున్నాను, లెట్స్ ఎంజాయ్ దిస్ బ్యూటిఫుల్ ఓల్డ్ స్కూల్ మెలడీ సాంగ్ అని.

సూపర్ ఉంది కదండి ఈ పాటలు. అసలు ఎన్నిసార్లు వింటున్నా కూడా ఎవర్ గ్రీన్, మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. కొన్ని సాంగ్స్ ఉంటాయి మనం ఏంటంటే ఆటోమేటిక్ గా మన మైండ్ లో మన చెవుల్లో అలా రింగ్ అవుతూ ఉంటుంది, మనం ఎప్పటినుంచో వినలే చాలు అయి ఉంటుంది, వాడు అలా హమ్ చేస్తూ ఉంటాం. మీకు కూడా అలాంటి పాటలు ఏమైనా ఉంటే నాకు చెప్పండి. ఇప్పుడు నేను వేసే పాట అదే, నాకు అలా హమ్ చేస్తూనే ఉంటాను ఆ పాటే. అంటే నేను తలుచుకున్నా తలుచుకోకపోయినా నా నా ఇయర్ కలా రింగ్ అవుతూ ఉంటుంది, నా మైండ్ లో అదే ఉంటూ ఉంటుంది, ఆన్ రిపీట్ అది వింటూ ఉంటాను. సో అలాంటి పాట ఇది, నేను ఇప్పుడు వేసే పాట విందా.

శ్రేయ అండ్ తరుణ్ ఆ మూవీ వాళ్ళ కాంబినేషన్ తో మూవీ చాలా హిట్ అయింది. అప్పట్లో పాటలు కూడా చాలా చాలా బాగుండేవి. నేను చెప్పినట్టు మీ అందరు కూడా చాలా మట్టుకు అలా ఉండి ఉంటుంది కదా రింగ్ అయ్యేటట్టు. ఇంకోటి ఏంటంటే 90s అండ్ ఎర్లీ 2000s లో ఆ జనరేషన్ కి చిరంజీవి సాంగ్స్ అంటే ఒక సెపరేట్ ఎమోషన్ అండి. స్టైల్ కానీ అతని గ్రేస్ కానీ ఎక్స్ప్రెషన్స్ డాన్స్ అయితే ఇంకా అడగనక్కర్లేదు. ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్లీ ప్యాక్డ్ ఇన్ వన్ సాంగ్. సో ఏజ్ ఎంత ఉన్నా పర్లేదు, మైండ్ లో మనం ఇంకా యంగ్ అని అనిపిస్తుంది కదా. రెడీయా, వాల్యూమ్ పెంచుకోండి, ఓల్డ్ స్కూల్ చిరు ఎనర్జీని వన్స్ అగైన్ ఫీల్ చేద్దాం ఒక మంచి సాంగ్ తో, మెలోడియస్ సాంగ్ తో.

విన్నారా అండి మెలోడియస్ సాంగ్. ఇప్పుడు నేను ఒక మంచి ఒక హిందీ సాంగ్ పెడతాను. అది మనకి ఎలాగే తెలుగులో మంచి మాస్ బీట్ ఉన్న సాంగ్స్ ఉంటాయో అప్పట్లో బాగా ఫేమస్ అయిన సాంగ్ ఉంటుందండి మొహరాలో. అది చాలా చాలా ఫేమస్. ఇటు తెలుగు వాళ్ళకైనా హిందీ వాళ్ళకైనా కొన్ని సాంగ్స్ ఉంటాయి, అందరికి తెలిసిన సాంగ్ అది. అది పెడతాను, ఎంజాయ్ చేయండి. డాబ్ యువర్ కాఫీ అండ్ ఎంజాయ్ ద సాంగ్.

0: electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: ఈరోజు ఎక్కడికి వచ్చా అక్క?
2: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
1: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
2: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
3: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
1: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
4: ఇప్పటిదాకా నువ్వు చేసినావు, నీకు ఎన్ని వచ్చినాయి ఆఫర్ లెటర్లు?
1: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
3: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
5: నేను మీ చంద్రబోస్ని, రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో May 5 నుండి 107.9 FM HD3లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
7: Hello, welcome back. You are listening to Radio Surabhi 107.9 FM HD3. Sounds like home. Stay tuned because your favorite songs and your favorite RJ Suni is right here with you. ఇలాంటి మంచి సాంగ్స్ అండ్ స్టోరీస్ వినాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? డౌన్లోడ్ రేడియో సురభి యాప్ ఆర్ విజిట్ www.radiosurabhi.com అండ్ ఎంజాయ్ అవర్ ప్లేలిస్ట్. మీరు ఇప్పుడు వింటున్నది జస్ట్ ఒక రేడియో షో కాదండి, మీ మెమరీస్ కి సౌండ్ ట్రాక్. లైక్ ఆల్వేస్ సే, ప్రతి ఒక్క సాంగ్ కి ఒక స్టోరీ ఉంటుంది, ఆ సాంగ్ ఆ స్టోరీకి ఒక మెమరీ ఉంటుంది కదా. సో మీ అందరూ కూడా ప్రతి సాంగ్ కి ఏదో ఒక మెమరీ కనెక్ట్ అయ్యే ఉంటుంది అని అనుకుంటున్నాను నేను. సో మ్యూజిక్ లవర్స్, సో ఇప్పుడు ఒక మంచి సాంగ్, ఎటో వెళ్ళిపోయింది మనసు అన్న సాంగ్ పెడతాను. బట్ ఆ సాంగ్ గురించి ఒక ఆ మూవీలో ఒక సీన్ గురించి చెప్పాలనుకుంటాను. అంటే వాళ్ళు నేను సాంగ్ కంటే కూడా సాంగ్ ఎలాగో బాగుంటుంది, బట్ సైడ్ చూసారా అంటే జాయింట్ ఫ్యామిలీ వచ్చి చక్కగా పిక్నిక్ లాగా వాళ్ళని చద్దరు వేసి దాని మీద అన్ని ఫ్రూట్స్ కట్ చేసుకొని ఒకవైపు తాగుతూ ఒకవైపు తింటూ ఒక జోకులు వేసుకుంటూ అలాంటి ఫ్యామిలీస్ ఇప్పుడు కూడా ఇలాంటి ఉంటాయా అండి? ఉన్నాయా అని నాకు ఒక చిన్న డౌట్. కానీ ఉన్నాయి అని అంటే దే ఆర్ వెరీ బ్లెస్డ్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఈ రోజుల్లో నాకైతే తెలిసి యుఎస్ లో ఫ్యామిలీస్ కొంచెం దూరంగా ఉంటారు కదా పాపం చాలా మందికి. సో వాళ్ళ ఫ్యామిలీస్ కంటే కూడా ఫ్రెండ్స్ ఏ ఫ్యామిలీ లాగా అయిపోతారు. వాళ్ళు ఇలా బాగా ఎంజాయ్ చేస్తారు నేను చాలా మట్టుకు చూసాను అలాగా. సో వాళ్ళ కోసం ఈ సాంగ్ డెడికేట్ చేస్తాను, వినండి.

ఫోన్ చేసి నా బర్త్డే విష్ చేశాడంటే వాడు ఎందుకు ఫోన్ చేశాడు, వాడికి నెంబర్ ఎలా తెలిసింది, రకరకాల క్వశ్చన్స్ అయ్యేవారు. కానీ ఆయన తెలియని విషయం ఏంటంటే నేను టాప్ బాయ్ లాగా, నాకు ఏంటంటే గర్ల్స్ కంటే కూడా బాయ్స్ ఫ్రెండ్స్ ఎక్కువ ఉండేవారు, నా చుట్టుపక్కల బాయ్స్ ఉండేవారు, ఫుల్ ఫ్రెండ్స్ ఉండేవారు. సో అప్పట్లో మా నాన్న బ్యాంక్ లో పనిచేసేవారు. సో ఎప్పుడు క్యాంపింగ్ కట్టు ఇటు వెళ్ళిపోయేవారు. ఎప్పుడైనా సినిమాకి వెళ్దామా అన్నప్పుడు పద్ధతిగా మా నాన్న ఇగో అక్కడ సినిమా పేర్లు ఎప్పుడు కూడా ఎవరైనా అడిగితే సినిమా పేరు అంటే చెప్పకూడనివారు. ఎందుకు తెలుసా, నువ్వు నాకు నచ్చావు, నిన్నే పెళ్ళాడతా, నువ్వు వస్తానంటే నేను వద్దంటాను. ఈ ఈ పేర్లు వింటే మన ఆడకు ఇరిటేషన్, ఎందుకు ఈ సినిమా పేర్లు ఎందుకు ఇలా పెడతారు అని చెప్పి. సో బయటకి ఎవరైనా సినిమా హాల్కి వెళ్తే స్ట్రిక్ట్ గా ఒక టేప్ సెల్లో టేప్ వేయించేవారు. ఏమంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరైనా సినిమా పేరు అడిగితే చెప్పవద్దు, అర్థమైంది అనేవారు. బట్ బ్యాగ్ లో సీన్ నాన్నకు అర్థమైంది అవ్వకపోయింది ఏంటంటే నాకు నేను ఏం మాట్లాడినా కూడా నాకు చుట్టుపక్కల బాయ్స్ ఫ్రెండ్స్. సో ఇలాంటి ఫన్నీ మూమెంట్స్ వింటే ఆలోచిస్తే నాకు ఇప్పుడు చాలా నవ్వు వస్తుంది పాపం మా నాన్న చూస్తే. కానీ అందరు డాడ్స్ ఇమోషన్స్, అందరు డాడ్స్ ఇలాగే ఉంటారండి. ప్రతి ఒక్క డాడ్ వాళ్ళ ఎస్పెషల్లీ వాళ్ళ అమ్మాయికి ఇది ఎవరు ఏమనికూడదు, ఏం చేసేయకూడదు అన్నది ఆ ప్రొటెక్షన్ ఉంటుంది చూసారా, జబర్దస్తిగా ఉంటుంది. ఇప్పుడు మా వారిని చూస్తున్న నాకు అర్థమవుతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ అమ్మాయి ఇలా బట్టలు వేసుకోవాలి, అలా తిరగాలి అని చెప్తుంటారు పాపం. కానీ నేను చెప్తూ ఉంటాను ఏం చెప్పకండి, ఏం పర్వాలేదు, షిల్ ఫాల్ ఇన్ ప్లేస్ అని చెప్పి అలాగా. సో ఈ ఫన్నీ స్టోరీతో మీకు ఒక మంచి పాట, నువ్వు వస్తానంటే నేను వద్దంటాను మూవీ నుంచి ఒక మంచి సాంగ్ వేస్తాను, వినండి.

సో ఇంకొక సంగతి అండి, మొన్న రాఖీ జరిగింది కదా, మీ ఎంత మందిలో మీకు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఉన్నారు నాకు తెలియదు, బట్ మాకైతే బ్రదర్స్ లేరు. సో చిన్నప్పటి నుంచి నాకు కోరిక ఉండేది బ్రదర్స్ ఉంటే కడదామని చెప్పేసి, బట్ నాకు ఎవరు లేరు. మీకు తెలిసిందే ఇండియాలో మనం ఎక్కడ రాఖీ కనిపిస్తే అబ్బాయిలందరూ దాముకునేవారు. బట్ ఇప్పుడు ఏంటంటే నాకు ఒక హ్యాపీనెస్ ఏంటంటే నాకు ఒక అబ్బాయి ఒక అమ్మాయి. సో మొన్న రాఖీ నేను రాఖీ మటుకు ఖచ్చితంగా నేను చేపిస్తాను. ప్లస్ నాకేంటి వాళ్ళ కజిన్స్ కూడా ఉన్నారు, మా అమ్మాయికి ఉత్తి నా కొడుకే కాకుండా కజిన్ బ్రదర్స్ కూడా ఉన్నారు ముగ్గురు నలుగురు. సో అందరూ తనకి ఒక చిన్న చెల్లెలు అనమాట. ఐఎమ్ సో సో బ్లెస్డ్. నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది మై నేను బెస్ట్ కాదు యాక్చువల్లీ చెప్పాలంటే మా అమ్మాయి, ఎందుకంటే ఎంత ముద్దుగా బాగా అనిపిస్తుంది ఆ బాండింగ్ అంతాను. చాలా ముద్దు చేస్తానండి అందమొడులు ఉంటే. సో ఆల్ ది అమేజింగ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అవుట్ దేర్, ఈ స్పెషల్ బాండ్ కోసం ఒక బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. హ్యాపీ రక్షాబంధన్ అండ్ ఈ సాంగ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కోసం.

వినాలి. హ్యాపీ రక్షాబంధన్. ఇంకొకటి ఏంటంటే, మన శ్రావణ మాసం లాస్ట్ వీక్ అండి, ఎవరైతే చేసుకోలేదో హ్యాపీ శ్రావణ మాసం, హ్యాపీ వరలక్ష్మి వ్రతం, బాగా చేసుకోవాలి. గాడ్ బ్లెస్ యూ ఆల్. అండ్ దెన్ ఇంతటితో మీ ఆర్జే సునీత మీతో కబుర్లు చెప్పుకుంటూ సాంగ్ షేర్ చేసుకుంటూ చాలా ఎంజాయ్ చేశాను. హోప్ఫుల్లీ మీ అందరు కూడా బాగా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. నెక్స్ట్ టైం మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, స్టే హ్యాపీ, స్టే బ్లెస్ అండ్ కీప్ ద మ్యూజిక్ రోలింగ్ అండి. దిస్ ఈస్ యువర్ ఆర్జే సునీత సైనింగ్ ఆఫ్ ఫర్ నౌ. సీ యూ ఆల్, బాయ్.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాదా. అండ్ బెస్ట్ ఆఫ్ ఆల్, ఇట్ అవాయిడ్స్ కంప్లైంట్స్.
1: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏమైనా పండుగలు వస్తే, ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooru rinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka, India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. Isthinamma vayanam, putzukundi vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి, మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmi కి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.

హలో హలో నమస్కారం రేడియో సర్వీస్ శ్రోతలందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఇవాళ సెప్టెంబర్ 1 మీరందరూ వింటున్నారు సూరభి జీతో. ఏమిటి కొత్త గొంతు వినిపిస్తుంది అనుకుంటున్నారా? సెప్టెంబర్ నెల వచ్చింది కదా, ఏడాదిలో చివరికి వచ్చేసాం. బయట విపరీతంగా వేడిగా ఉంటుంది. మీకు కొంచెం వేడిదనం పెంచుదామను, కాస్త చల్లదనం తీసుకొద్దామను. ఈరోజు మధ్యాహ్నం డ్రైవ్ టైం షో చేయడానికి నేను మీ వ్యాఖ్యాతగా భాస్కర్ రాయవరం. సెప్టెంబర్ నెల వచ్చినా ఇంకా ఎండలు తగ్గలేదు ఏమిట అని అందరికి ఆశ్చర్యం కదా. విపరీతంగా వేడిగా ఉంది, అసలు 100+ బయటకు వెళ్తే పగిలిపోతుందట సార్. అలాగుంది ఉపన్యాసం చక్కగా. ఇవాళ సూరభి డీటూర్లో నేను భాస్కర్ మీతో సర్ప్రైజ్ షో అది చేయడానికి మంచి మంచి పాటలు విందాం, బోల్డ్ కబుర్లు చెప్పుకుందాం. అసలు ఏం నడుస్తుంది, బోల్డ్ జరిగిపోతున్నాయి ప్రపంచంలో, అది మాట్లాడుకుందాం. సరదా మాటలు చెప్పుకుందాం, మంచి మంచి పాటలు మీరు కోరండి వినిపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరందరు కూడా రేడియో సురభిలో 4-7 ప్రతిరోజు మీకు సురభి డిటూర్ నడుస్తుంది. బై ది వే, ఇవాళ ఐఎమ్ మేకింగ్ అప్ ఫర్ కల్పనా, హూ ఇస్ ఆన్ వెకేషన్, హూ డస్ ఫ్యాబులస్ జాబ్ ఎవ్రీ లాస్ట్ టైమ్. ఎవరు గోల్డెన్ మైక్ వచ్చింది కథనికి, మీరందరూ ఫేవరెట్ ఆర్జే కింద ఓట్ వేశారు. అండ్ దిస్ ఇస్ ఫెంటాస్టిక్ రైట్, బాగా అనిపిస్తుంది నాకైతే. తన షోని రిప్లేస్ చేస్తున్నా నేను. అండ్ నేను సెంట్రల్ పోర్ట్ డ్రైవ్ చేసేటప్పుడు ఇన్వేరియబ్లీ వింటుంటాను. He fills the airwaves with a lot of energy and fun. I hope to match up to that a little bit. And we under 30 couple of people, my studio phone has a number, 972-666-1966. 7 o'clock work with me down there all the way. We are under 30 drivers and we're safe to go to the office and we're going to go to the remote companies. Kindly be alert on the roads and be watchful for the traffic and such. మీరందరూ కూడా రేడియో సర్వీలో సురభి డిటూర్ వింటున్నారు. మీకు తర్వాత పాట వినిపిస్తాను నేను. ఎవరైనా సరే వింటున్న వారు తప్పనిసరిగా స్టూడియో ఫోన్ చేయండి, 972-636-1966. బై ది వే, మీరు 107.9 FM HD3 కాకుండా రేడియో సర్వీ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు radiosurvey.com ద్వారా. ఈ కార్యక్రమాన్ని నిరంతరం వింటూ ఉండొచ్చు. అమెరికాలో మొట్టమొదటి 24/7 తెలుగు ఛానల్ రేడియో సురభి. అండ్ ఈ రోజున మీ వ్యాఖ్యాతగా నేను భాస్కర్ రాయవరం. ఫోన్ చేసిన నెంబర్ 972-636-1966. రెండు చిరంజీవి పాటలతో మొదలుద్దాం, తర్వాత ఏ పాట వస్తుంది ఈ పాట వేసి మళ్ళీ తెలిసి స్టూడియో ఫోన్ చేసేయండి.

ఓకే, మీరు విన్న ఆ పాట చాలా చాలా చాలా చాలా సూపర్ సూపర్ హిట్, సూపర్ సూపర్ హిట్. ఒక విధంగా సినిమా కూడా చాలా బాగుంది, సినిమా కూడా చాలా చాలా బాగుంది. విశ్వనాథ్ అండ్ సన్స్ ఎందుకన్నారు నాకు ఇప్పటికి కొంచెం, అంటే టైటిల్ ఒకటే కదా కొడుకు, మరి సన్స్ ఎందుకన్నారు మీకు అని తెలిసి ఫోన్ చేయండి. 972-666-1963 నంబర్. మీరు వింటుంది సురభి డిటూర్. ఈ రోజు మీ వ్యాఖ్యాతగా నేను భాస్కర్ రాయవరం, మనందరం కలిసి చక్కగా డ్రైవ్ టైం చేసుకుందాం. విశ్వనాథ్ అండ్ సన్స్ అని ఎందుకు పెట్టారు? ఒకటే కదా సూర్య కొడుకు ఒకటే కదా, మరి సన్స్ ఎందుకు పెట్టారు మీకు తెలిస్తే స్టూడియో ఫోన్ చేయండి. మరి పోనీ కథలో ఇంకొక పాత్ర కూతురు అయిపోయింది, మరి సన్స్ ఎందుకు అన్నారు? కలిసి ఫోన్ చేయండి. పాట పాట చాలా బాగా సార్ రామదేవ శాస్త్రి, ఇలాంటి పెప్పి సాంగ్స్ రాయడం డెఫినెట్లీ హీ ఓన్స్ ఫర్ ష్యూర్. ఉన్ననే ఈ పాట గురించి ఇలా ఆంగ్ల పదాలు వచ్చేసి చేసేది ఇది అని అన్నారు. బట్ ఐ థింక్ ఇట్స్ కావాల్సిన కల్చర్, ఆ పాట కావాల్సింది ఏది ఉందో అది చక్కగా. అండ్ మంచి హుక్ స్టెప్స్ అవి కూడా ఇన్స్టాలో వైరల్ అవన్నీ నడుస్తూ ఉంటాయి. అండ్ అమేజింగ్ పాట చాలా బాగుంది, సినిమా కూడా చాలా బాగా మంచి సెంటిమెంట్ డోస్. తర్వాత సూర్య నేను చెక్ చేశాను, నేను చూసింది కరెక్ట్ కదా తెలిసి చెప్పండి. అయితే తెలుగు సినిమాకి తనే డబ్బింగ్ చెప్పారని నేను కనుక్కున్నాను, అది ఎంత మాత్రం నిజమనేది మీకు తెలిస్తే స్టూడియో ఫోన్ చేయండి. 972-666-1966 కి మీరు చేయాల్సిన నంబర్. ఈ రోజున మీ వ్యాఖ్యాతగా నేను భాస్కర్ రాయవరం. ఏం చేద్దామంటే ఇంకొక చక్కటి పాట విందాం. ఈ పాట ఏ సినిమాలో తెలిస్తే స్టూడియో ఫోన్ చేద్దరు. 972-636-1966 ఈస్ ద నంబర్ టు కాల్. ఈ రోజున మీ వ్యాఖ్యాతగా నేను భాస్కర్ రాయవరం. సురభి డిటూర్ మా కల్పన కోసం నేను కవర్ చేస్తున్నా. మీరు నా మాట వింటున్నారా, నేను వేసే పాటలు వింటున్నారా? వింటుంటే స్టూడియో ఫోన్ చేయండి. మీరు ఫోన్ చేస్తే నాకు తెలుస్తుంది మీరు వింటున్నారా లేదన్నా.

0: మీరు విన్న ఆ పాట ఇది కూడా ఈ మధ్యకాలంలో వచ్చి కొంచెం బాగా హిట్ అయిన పాట. ఇది లెనిన్ అనే సినిమా నుంచి. ది లెనిన్ సినిమాలో కూడా నా ఉద్దేశంలో పాటలు బాగున్నాయి, పాటలు చాలా బాగున్నాయి. అది నేను మొదటిసారి దాదాపుగా ఈ మధ్యకాలంలో వచ్చిన కొత్త సినిమాల్లో పాటలన్నీ కూడా మనకు ప్రీ రిలీజ్ అని సింగిల్స్ అని రెండో పాటలు మూడో పాటలు దాదాపుగా ఒక 5-6 నెలల ముందు నుంచి పాటలన్నీ రిలీజ్ చేసి కొంచెం ఉదర కొడతారు. అండ్ బికాస్ ఒక్కొక్కసారి పాటలు ఎస్పెషలీ బాగున్నప్పుడు ముందుగా రిలీజ్ చేయడం ఇస్ ద రైట్ థింగ్ టు డూ. అప్పుడు ఆ పాట వల్ల సినిమా కోసం యాంటిసిపేషన్ పెరుగుతుంది, బిల్డప్ వస్తుంది అండ్ సినిమా ఇంకొంచెం విజయవంతమయ్యే ఛాన్స్ ఉంది. లెనిన్ వాజ్ అ డీసెంట్ ఎఫర్ట్ ఫ్రమ్ కెనేని ఫ్యామిలీ యువ స్టార్ అండ్ బాగా చేశాడు కూడా అబ్బాయి, బాగా చేశాడు. అందులో హీరోయిన్ బాగా నటించింది. మొత్తం ద్రౌపది ఘట్టాలు, తర్వాత ఆ ఊర్లో జరిగే పల్లెటూరి వాతావరణంలో జరిగే రాజకీయాలు, పండగ చుట్టూ కూడా రాజకీయాలు ఉండడం, దాని ఆధారంగానే ఒక సిమిలీ లేదా సింబాలిక్ గా సినిమా తీయడం చాలా బాగా నచ్చింది నాకైతే. అండ్ అది ఇవాళ ఆ పాట వేసాను, ఆ పాట గురించి మాట్లాడుతున్నాను నేను. లెనిన్ ఒక థీమ్ అంటే ఏముండదు, డ్రైవ్ టైమ్ ఈజ్ యువర్ టైమ్. మీరు ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి డ్రైవ్ చేస్తూ ఉంటే ఎలా నడుస్తుంది మీకు కారు ప్రయాణం, ఎలా నడుస్తుంది సెప్టెంబర్ 1 నుంచి ఇంకా అక్టోబర్ నవంబర్ డిసెంబర్ 3 నెలలు లాస్ట్ క్వార్టర్ అంటారు కదా. సో లాస్ట్ క్వార్టర్ ఆఫ్ ది ఇయర్ వ్యాపారాలు చేసేవాళ్ళు లేదా ఆఫీసుల్లో రకరకాల విషయాలు మాట్లాడుకునేవాళ్ళు చేసేవాళ్ళు వీటన్నిటిలో కూడా లాట్ ఆఫ్ థింగ్స్ విల్ బి గోయింగ్ ఆన్. సో ఏం నడుస్తుంది ఏంటి లైఫ్ లో చెప్పండి. కొత్తగా పిల్లల్ని కాలేజీ పంపించేసిన వాళ్ళు, ఇద్దరు పిల్లలుంటే రెండో పిల్లల వాళ్ళని పంపించేసిన వాళ్ళు, ఎంటీ నెస్టర్స్, వాట్ ఆర్ యూ గైస్ అప్ టు? ఫోన్ చేసేయండి, మాట్లాడదాం. మీరు వింటుంది రేడియో సిరబీలో సిరబి డిటూర్. ఇవాళ కల్పన కోసం నేను భాస్కర్ రాయవరం మీ అందరితోటి వచ్చే 3 గంటల పాటు, అంటే ఇంకా 3 గంటలే 1/2 గంట అయిపోయింది దగ్గర చూస్తుండగానే చిన్న బ్రేక్ రాబోతోంది. ఈలోపు మేము ఏం చేస్తానంటే ఇండియా టుడే హ్యాపీ అవర్ అటువైపు ఉంటే కనుక మీరు తప్పనిసరిగా సౌత్ లేక్ వైపు ఉంటే ఆఫీస్ నుంచి వెళ్ళే ముందు అలా ఒక చక్కగా ఒక 1/2 అవర్ ఆగేసి అక్కడ హ్యాపీ అవర్, ఇక్కడ మీరు సురభి డిటూర్ ఎలా వింటారంటారా, వెళ్తూ వెళ్తూ వినండి. అక్కడికి వెళ్ళాక కాస్త మంచి చల్లటి బీరు పానీయాలు 2-9 ఉంటాయి, అక్కడ మీకు స్నాక్స్ ఉంటాయి చక్కగా, మంచి చక్కగా మన దేశీ బైట్స్ ఉంటాయి. సాయంత్రానికి కొంచెం చల్లపరచుకోండి. 151 నార్త్ మోలన్ డ్రైవ్ ఇన్ సౌత్ లేక్, డెఫినెట్లీ వెళ్ళండి. హ్యాపీ అవర్ ఈస్ రైట్ దేర్. అండ్ అలాగే మీరు అందరూ రేడియో సిరబి యాప్ డౌన్లోడ్ చేసుకోబోతే దెన్ యూ కెన్ డూ ఇట్. అండ్ చక్కగా 24/7 మీరు కార్లో ఉన్నా సరే, బయట ఉన్నా సరే, ఎక్కడున్నా సరే కార్యక్రమాన్ని అత్యంతము రక్తి కడుతూ మీరు నడిపించుకోవాలి మీతో పాటు అంటే యూ షుడ్ హ్యావ్ ద యాప్ ఆల్వేస్ విత్ యూ. రేడియో సిరబి ఆల్సో ఇస్ ఆన్ సోషల్ మీడియా ఆన్ మల్టిపుల్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్. రేడియో సిరబి ఆన్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఆన్ అవర్ యూట్యూబ్ ఛానల్, కైండ్ ఫాలో ఎవ్రీవేర్. చిన్న బ్రేక్ వచ్చేసింది, డ్రైవ్ టైం కొనసాగిద్దాం.
1: హలో డాలస్, వి ఆర్ ది అన్డిస్ప్యూటెడ్ లీడర్స్ ఇన్ ద రేడియో స్పేస్. యు నో వి ఆర్ రేడియో సిరబి. రేడియో సిరబి, రేడియో సిరబి.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's #1 Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meekandisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3. ఐపీఎల్ మ్యాచెస్ అయినా, కొత్త మూవీ రిలీజ్ అయినా, న్యూస్ ఏదైనా, టైం ఏదైనా, ముందుగా తోడుగా రేడియో సురభి అమెరికాలో తెలుగునిస్తాం.
3: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీపీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3Electronics.com ఆర్ కాల్ నందా G3 @ 919-491-4514.
4: ఇండియా వెళ్ళాలి మరణ నేను.
5: ఇప్పుడు ఇండియా ఎందుకురా,
4: మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
1: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్, సాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. డాలర్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్, కాల్ దమ్ అట్ 972-484-5400 ఆర్ విజిట్ 3234 ఫారెస్ట్ లేన్, డాలర్.
5: హలో, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? గ్రూప్ లో ఎవరైనా సపోర్ట్ చేస్తారు?
6: What a day, I'm completely exhausted. Dinner plans enti?
7: Nenu em undaledu ee roju dinner ki. Dinner plans enti?
1: Every time okate question. Dinner plans enti? Answer matram chala simple. Madira and masala. Simple chats to mithai, corporate lunch buffets nunchi interesting weekend buffets tata. Step into Dallas's best Indian grill with succulent kebabs and slow cooked mughlai curries beyond comparison. Madira and masala, a royal feast in every meal. 1900 Marketplace Boulevard, Suite 110, Irving, Texas. Visit madiraandmasala.com.
8: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
5: ఇప్పుడు ఆఫర్ లెటర్లు
8: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
1: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.

వెల్కమ్ బ్యాక్. మీ అందరికి రేడియో సురభిలో సురభి ఎడిటర్ కి స్వాగతం. పునఃస్వాగతం చెప్పాలి అంటే నేను భాస్కర్ రాయవరం ఇవాళ ఫిల్లింగ్ ఇన్ ఫర్ కల్పన, హూఇస్ ఆన్ వెకేషన్, వెల్ డిజర్వ్డ్ వెకేషన్. షీఈస్ బీన్ వర్కింగ్ నాన్ స్టాప్ ప్లస్ ఈ మధ్య సురభి లక్ష్మలు అనుకుంటూ అవి అటు ఇటు వెళ్ళడం, అందరి ఇళ్ళకి అమ్మవారిని తీసుకెళ్లిపోయి శ్రావణ మాసం. ఇవాళ మంచి రోజు, వేదవే శ్రావణ శుక్రవారము మంచి రోజు, శ్రావణ శుక్రవారం కాదు ఇవాళ మంగళవారం, కానీ పంచమైన పోయి మంచి రోజు అనిపోయింది. పంచమి రోజు మంచిదని ఎవరో చెప్పారు కదా. ఇవాళ పంచమి, అది కూడా ఇంకొక బహుళ పంచమి, శ్రావణ బహుళ పంచమి. అందులో కూడా బహుళ పంచమి అనగానే ఇంకొక వాక్యం వస్తుంది చివరిలో, దాన్ని ఎవరైనా పూరించగలరేమో స్టూడియో ఫోన్ చేసి చెప్పండి. పంచమి, బహుళ పంచమి, బహుళ పంచమి తర్వాత ఒక వాక్యం వస్తుంది చాలా చాలా ఫేమస్. అది ఆ లైన్ ఏంటి, ఎవరు చెప్పారు, నేను ఎవరు చెప్పారు నేను చెప్పేస్తాను, కానీ మీరు ఊహించాల్సింది ఏంటంటే ఆ వాక్యం చివరిలో ఏమొస్తుంది. బహుళ పంచమి తర్వాత వచ్చేది ఏంటి తెలిసే స్టూడియో ఫోన్ చేయండి. 972-636-1966. మీకోసం ఈ పాట వినిపిస్తాను, హుషారైన పాట. 972-636-1966. మీరు వింటుంది సురభి డిటూర్, మీ వ్యాఖ్యాత భాస్కర్ రావు.

ఇచ్చాను పొరపాటు. ఇది శ్రీరంగ నేతలు ఊరికే పంచమి అన్నారు కాబట్టి పంచమి పూట మంచిది అన్నారు అనేది నుడికారు. పంచమి మంచిది ఎందుకు అన్నారు అంటే మంచి తిథి. కానీ ఒక మహాకవి మీకు హింట్ ఇచ్చేసాను, శ్రీశ్రీ చెప్పాను ఇందాకే మాటలు చెప్పాను, ఇంకొక పదం కూడా ఇస్తాను మీకు, దాన్ని పూరించగలరని చూడండి. బహుళ పంచమి జ్యోత్స్న, జ్యోత్స్న అంటే కూడా మీకు అర్థం తెలియాలి, తెలిసిన తర్వాత పట్టుకోగలిగితే బహుళ పంచమి జ్యోత్స్న డాష్ అని శ్రీశ్రీ గారు అన్నారు. ఇవాళ జ్యోత్స్న సాయంత్రం కనిపిస్తుంది మీకు ఆకాశంలో, కనిపించినప్పుడు మీకు ఏమవుతుంది, ఏ ఫీలింగ్ వస్తుంది, శ్రీశ్రీ గారికి ఏమొచ్చింది అది మాత్రం చెప్పాలి. 972-636-1966 ఫోన్ చేసే

ఏమిటంటే బహుళ పంచమి జ్యోత్స్న భయపెట్టు నన్ను అని మహాకవి శ్రీశ్రీ గారు అన్నారు. జ్యోత్స్న అంటే జ్యోత్స్న అంటే సాయంత్రం కలిపించే చందమామ. బహుళ పంచమి జ్యోత్స్న అంటే ఎందుకు పంచమ పూట చందమామ పౌర్ణమైన తర్వాత, బహుళ పంచమి అంటే పౌర్ణమి అయిపోయిన తర్వాత తగ్గుతున్న చంద్రుడు, కాస్త భయం పెట్టేలాగా ఉంటాడు ఆయనకి. ఎందుకు అన్నాడు అనేది నాకు తెలియదు. ఎవరైనా శ్రీశ్రీ అభిమానులు ఎక్కడైనా కామెంటరీ వినంటే మీరు ఫోన్ చేసి చెప్పచ్చు. సరే, మాకు మన ఫ్యాన్స్ లో రేడియో సురభి వినే వాళ్లలో ఈయన ఫ్యాన్స్ ఎక్కువ మంది ఉన్నారండి, అందుకని ఇంకా పుట్టినరోజు రేపైన ఈ రోజే అడిగేస్తున్నారు పాట. నాకు సుప్రత గారు ఫోన్ చేసి ఈ పాట కోరారు. ఈ పాట వేసి మన తెలిసే స్టూడియో ఫోన్ చేయండి 9726361966. మీరు వింటుంది రేడియో సురభిలో సురభిది చూడండి.

ఓకే, మీరు విన్న ఆ పాట ఏ సినిమాలో అడిగాను మీకు తెలిస్తే స్టూడియో ఫోన్ చేయమన్నాను. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ సిద్ధంగా ఉండి ఉంటారని అనుకున్నా నేను, బట్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ ఎందుకు సిద్ధంగా ఉండాలో అది కూడా తెలిస్తే స్టూడియో ఫోన్ చేయండి 9726361966. మీకు ఏ పాట కావాలని వినొచ్చు, డ్రైవ్ టైమ్, యూజ్ యువర్ టైమ్. మీకోసం ఇంకొక పాట, చక్కటి పాట వినిపిస్తాను. ఈ పాట ఏ సినిమాలో తెలిస్తే స్టూడియో ఫోన్ చేయండి 9726361966.

0: మీరు విన్న ఆ పాట ఈ మధ్య కాలంలో ఛాంపియన్ సినిమా చూడండి, కొత్త నటులు వచ్చేస్తున్నారు స్క్రీన్ మీదకి. అండ్ ఇందాక తెలియని లెనిన్ సినిమా గురించి మాట్లాడుకున్నాం, తర్వాత కూడా తను కూడా మధ్యలో ఫ్లాప్ కొట్టేసి తర్వాత వచ్చాడు. ఇబ్బాయి రోషన్ బాగా చేశాడు ఇందులో కూడా, ఛాంపియన్ అనే సినిమా ఇది. దీనికి మ్యూజిక్ మిక్కిజే మాయర్, తను కూడా మ్యూజిక్ డైరెక్షన్ చేస్తూ చేస్తూ ఒక మోసలో ఉన్నాడు అనుకునే టైంలో హీ ఫౌండ్ ఎ న్యూ వే ఆఫ్ రీఇన్వెంటింగ్ అంటారు కదా, సరే మళ్ళీ మళ్ళీ తను కొత్తగా కనుక్కొని కొంచెం మంచి ట్యూన్స్ ఇవ్వడం, జనరల్ ట్యూన్స్, కొత్త ఇన్స్ట్రుమెంట్ మిక్స్ ఇవన్నీ చేస్తూ మిక్కిజే మాయర్ డెఫినెట్లీ సర్వైవ్ హిస్ ఇనిషియల్ సక్సెస్. అంటే ఇదేంటి సక్సెస్ అని సర్వైవ్ అవ్వడం ఏంటంటారా, ఎందుకంటే ఎస్పెషల్లీ మ్యూజిక్ డైరెక్షన్ ఇలాంటి క్రియేటివ్ వర్క్ వచ్చినప్పుడు దెర్ ఇస్ సెట్ ఆఫ్ ఐడియాస్. ఒక బుక్ ఉంటుంది వాళ్ళ దగ్గర, ఒక ఫైల్ అంటారు చూసారా, అది ఒక కొన్ని పాటలను ముందుగానే రచించి అలా పెట్టుకుని ఉంటారు ఒక స్టాక్. అది అయిపోగానే ది కైండ్ ఆఫ్ రన్ అవుట్ ఆఫ్ ఐడియాస్. మెనీ ఎగ్జాంపుల్స్ లైక్ దాట్ మనకు ఇన్ వే మేబీ ఐ డోంట్ నో ఎవరిని హర్ట్ చేయడం కాదు నాకు అనిపిస్తుంది. జస్ట్ ఆర్పి పట్నాయక్ ఫర్ ఎగ్జాంపుల్ హెడ్ అ ఫుల్ ఒక జోష్ ఆఫ్ హిట్స్ ఒక టైంలో, దెన్ కైండ్ ఆఫ్ ర్యాన్ అవుట్ ఆఫ్ జ్యూస్ అంటారు చూసారా, అట్లాంటిది మధ్యలో ఆ థాట్స్ పోయాయి, లేదా ఇంకొక మళ్ళీ రీఇన్వెంట్ చేసుకునిపోయారు. కానీ ఇప్పుడు కిరవాణి గాని మనిషన్ గారు కూడా మధ్యలో డ్రైవ్ అవుట్ అయిపోయిన తర్వాత హీ కేమ్ బ్యాక్ విత్ ద బ్యాంగ్. హీ రీఇన్వెంటెడ్ హిజ్ ఓన్ మెలడీస్ ఎలా ఇవ్వాలి, హిజ్ ఓన్ మిక్స్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ ఎలా ఇవ్వాలి, ఇవన్నీ హీ హ్యాడ్ అ సెకండ్ ఇన్నింగ్స్. డిఎస్పీ ద సేమ్ వే, మేము కిరవాణి వీళ్ళందరూ ఎందుకు దే సర్వైవ్ లాంగ్ లాంగ్ మెనీ ఇయర్స్ అంటే, దే ఎస్పెషలీ నాకు అనిపించేది ద ఇన్స్ట్రుమెంట్ మిక్స్ పీపుల్ యూజ్ అండ్ బేసిక్ అంతా కింద అంతా ఒకటే ఉంటుంది. అండర్లైన్ ఆర్కిటెక్చర్ బేస్ అంతా కూడా మ్యూజికల్ గా వాళ్ళు ఏదో ఒక రాగం పట్టుకొని చేస్తారు, దాని ఆ ప్రకారమే నడుస్తాయి అన్ని కూడా. బట్ దెన్ కమింగ్ అప్ విత్ న్యూ వే ఆఫ్ ఆర్కెస్ట్రేటింగ్ థింగ్స్, కొత్త ఇన్స్ట్రుమెంట్ మిక్స్, తర్వాత కోరస్ వాడడం, ఈ మోడర్న్ డే ట్రెండింగ్ సరిపెట్టేట్టుగా పాటలకి బీట్ ఇవ్వగలగడం అనేది సేమ్ అప్లైస్ టు ఇళరాజ గారు. సో ఇళరాజ వెన్ ఇట్ కమ్స్ టు ది న్యూ జనరేషన్ ఆఫ్ సాంగ్స్ ఆయన చేసినవి చాలా చాలా తేడాగా ఉంటాయి. అంటే కొంచెం యూ విల్ నో ఇట్ ఈస్ ఇళరాజ అని చెప్పి తెలిసిపోతుంది, బట్ దెర్ ఇస్ డెఫినెట్లీ ద న్యూనెస్ ఇస్ దేర్, ఆ కొత్తదనం అనేది డెఫినెట్లీ తీసుకురాగలుగుతారు వాళ్ళు, అందుకే గొప్ప వాళ్ళు అయ్యారు. సరే మేమందరం ఇప్పుడు సెప్టెంబర్ నెల వచ్చేసింది అంటే పంచమిలో వచ్చాము అంటే తొందరలోనే కొన్ని పండుగలు వచ్చేస్తాయి మనకు. ముందుగా అష్టం వచ్చేస్తుంది, తర్వాత శ్రావణం, భాద్రపదం. భాద్రపదంలో వచ్చే పండుగ మనం తెలిసిందే ఏమిటి చెప్పండి మనకు, ఎవరైనా సరే చక్కగా ఇంటికి తీసుకురావడానికి ఈ స్వామిని తీసుకురావడం ఇంటిల్లిపాదికి చాలా చాలా ఆనందకరమైన విషయం. తీసుకొచ్చి అందులో అలంకారాలు చేసి మంచి మంచి స్వీట్స్, ఆ తర్వాత ఇలాంటివి అన్ని చేసుకుంటూ ఆయనతో పూజలు చేసుకోవడం చాలా అలంకృత అభిప్రాయమైన పండుగలు. వరలక్ష్మి వ్రతం ఎలాంటిదో ఇది కూడా అలాంటిదే. వరలక్ష్మి వ్రతం అంతా అమ్మాయిలు హడావిడైతే ఈ పండుగ వచ్చేసరికి మనకు చక్కగా ఇంటిలో పాలు చేసుకుంటారు కానీ కొంచెం మగవాళ్ళ డామినేషన్ ఉంటుంది ఇక్కడ. ఈ పండుగ కోసం ఒక మహాప్రసాదం ఇస్తున్నారు, ఒక 5 పౌండ్లు తర్వాత 11 పౌండ్లు క్వాంటిటీస్ తోటి ఈ రాజులాస్ కిచెన్ వెళ్ళు. ఐ కెన్ ఆల్సో ఆర్డర్ ఫ్రెష్లీ మేడ్ మోదక్, కాజు, కట్లీ ఇలాంటివన్నీ కూడా పండుగ కావాల్సిన స్వీట్స్ అన్ని. టు ప్లేస్ ది ఆర్డర్ 9728787999 లేదా 4693601536 కి ఫోన్ చేయండి. దే విల్ గివ్ యూ ఆల్ కైండ్స్ ఆఫ్ డీల్స్ అండ్ అలాగే మీరు డీల్స్ బనానా .com గురించి వినే ఉంటారు. అయితే నేను ఏ పండుగ చెప్పలేదు, మీరు నాకు ఫోన్ చేసి చెప్పాలి. రాజులస్కి డీల్ వారు చెప్తూ అందరూ మగవాళ్ళు ఎక్కువ, అబ్బాయిలు నాన్నలు ఎక్కువ హడావిడి చేసే పండుగ ఇది, అలంకృతమైనది అని చెప్పాను. ఆ దేవుడి పేరు చెప్పలేదు, భాద్రపదం అన్నాను. ఇంకా మీ ఇష్టం ఏ దేవుడో చెప్పండి, మీరు ఫోన్ చేసి మీ కాల్ కోసం ఎదురు చూస్తున్నాను. అలాగే రెస్టారెంట్స్ ఓనర్స్ అందరు కూడా మీరందరూ వినాలి అన్నమాట. కొంచెం స్లో అవర్స్ ఉంటాయి మనకు, వాకింగ్ అవర్స్ తక్కువ ఉంటాయి రెస్టారెంట్ లో, అలాంటివి అందరు చూస్తుంటారు. డీల్స్ బనానా .com వెళ్ళండి. ఇట్స్ ఎ ప్లాట్ఫామ్ వేర్ రెస్టారెంట్స్ కెన్ లిస్ట్ దర్ ఎక్స్క్లూజివ్ డీల్స్ అండ్ క్యూపాన్స్ అండ్ రీచ్ కస్టమర్స్ హూ ఆర్ లుకింగ్ ఫర్ యాక్టివ్లీ దట్ కైండ్ ఆఫ్ ఎ డీల్స్. సో మీ దగ్గర లో టైం, వాళ్ళకి బ్రైట్ డీల్స్ టైం, ఇవన్నీ మీకు అక్కడ డీల్స్ బనానా .com లో దేర్ అవైలబుల్. దెన్ రెస్టారెంట్ ఓనర్స్ అయితే మీరు, ఇంకా ఎక్సైటింగ్ పార్ట్ ఏంటంటే మీ దగ్గర ఉన్న ఆఫర్స్ క్రియేట్ చేసి చేయడం, వాటిని ప్రమోషనల్ గా అందరికి క్యాంపెయిన్స్ చేసి డిజైన్ చేసి మార్కెట్ చేయడం, వీటన్నిటికీ డీల్స్ బనానా AI డస్ హ్యావ్ డూ ద హెవీ లిఫ్టింగ్ ఫర్ యూ. దర్ ఇస్ నో పర్ ఆర్డర్ కమిషన్స్ ఆర్ ఎనీథింగ్ లైక్ దాట్. ద బెస్ట్ పార్ట్ ఈస్ ఫస్ట్ 50 ఆర్డర్స్ కి మీకు గివ్ యువర్ గ్రోత్ ప్లాన్ ఫస్ట్. దే ఆర్ డెఫినెట్లీ ఓనర్స్ డోంట్ వాంట్ టు మిస్ అవుట్. గో టు డీల్స్ బనానా .com, బికమ్ ఎ పార్ట్నర్. మనకు ఒక చిన్న బ్రేక్ రానుంది. మీరు అందరూ రేడియో సురభిలో సురభి డిటూర్ వింటున్నారు. ఈ రోజున మీ వ్యాఖ్యాతగా నేను భాస్కర్ రాయవరం. చిన్న బ్రేక్ వస్తుంది, మనం 5 to 7 ఈ కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. వింటూ ఉండండి రేడియో సురభి.
1: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్ స్టూడియోలో టైం 5 p.m.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogya Me Asalain Aishwaryam, your daily dose of goodness. Me Arogya Nikapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్, వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
3: అమ్మా, సాటర్డే మూవీ?
1: మనబడి క్లాస్.
3: అమ్మా, ఓల్డ్ మెక్డొనాల్డ్ హాడ్ ఎ ఫార్మ్.
1: ఉప్పు కప్పు రంబు. తెలుగు పద్యం చెప్పు.
3: ఉప్పు కప్పు రంబు.
1: రొటీన్ తెలుగు ట్యూషన్ అనుకుంటున్నారా? అబ్సల్యూట్లీ నాట్. ఇది సిలికాన్ ఆంధ్ర మనబడి. టాట్ బై ఎక్స్పీరియన్స్డ్ అండ్ ప్యాషనెట్ వాలంటీర్స్, మనబడి ఇస్ రికగ్నైజ్డ్ బై ISDs అండ్ ఆఫర్స్ వరల్డ్ లాంగ్వేజ్ క్రెడిట్స్. మీరెక్కడున్నా మీ ఇంటికి 3 నుంచి 5 మైళ్ల లోపు డాలస్ లోనే 30కి పైగా స్కూల్స్ లో 3000కి పైగా స్టూడెంట్స్ ఉన్నారు. సిలికాన్ ఆంధ్ర మనబడి తెలుగు నేర్పించే చోటు కాదు, తెలుగుని నిలిపే చోటు. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ మనబడి డాట్ సిలికాన్ ఆంధ్ర డాట్ ఓఆర్జీ. ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటి వాయనం. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి. ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursue.com or write to support@mypursue.com.

వెల్కమ్ బ్యాక్ శ్రోతలందరికీ. రేడియో సురభిలో సురభి డిటూర్ కి పూర్ణ స్వాగతం. 4 to 7 ప్రతిరోజు మీకు డ్రైవ్ టైం షో నడుస్తుంది సురభి డిటూర్. 4 to 7 రకరకాల వ్యాఖ్యాతలు మీకు కార్యక్రమాలు చాలా ఎంటర్టైనింగ్ గా మీ డ్రైవ్ టైం అంతా సజావుగా అలా నల్లేరు మీద బండి నడకలాగా అలా గాల్లో తేలుతున్నట్టుగా బయట ఎండగా ఉన్నా లోపల ఏసీ ఎంత కొడుతున్నా వేడి తగ్గించకుండా ఉంటే ఆఫీసులో అంతా చిరాకు చిరాక్గా ఉండింటే అవన్నీ దూరం చేయడానికి మీ అలసటలు మీకు బాగా చల్లటి వేసవి లాంటి చల్లటి బాగా వేడున్న వేసవిలో దాన్ని చల్లగా చేయడం కోసం మంచి కూల్ కూల్ షోస్ చేసే డ్రైవ్ టైం వన్ అండ్ ఓన్లీ రేడియో సురభి ఆన్ 107.9 ఎఫ్ఎం HD3 అమెరికాలో తెలుగు నేస్తాం. సౌండ్స్ లైక్ హోమ్. ఎక్కడున్నా సరే వి బ్రింగ్ యూ దట్ హోమ్ రిలేటెడ్ ఒక ఫీల్ ఉంటుంది సారా, దాన్ని మీ దగ్గర తీసుకొచ్చేస్తాం. బికాజ్ వీ మాట్లాడే మాటలు, మీతో పంచుకునే విషయాలు, మీరు చెప్పే కబుర్లు, అలాగే వేసే పాటలు, మీరు మాతో పంచుకునేవి, ఇవన్నీ కలిపి ఇస్ వాట్ మేక్స్ ఇట్ హోమ్. నేను మంచి ఫెస్టివ్ సీజన్ ఇదంతా కూడా, శ్రావణం వరలక్ష్మి నవరాత్రి సీజన్ అయిపోయింది. మొన్న సంపూర్ణ చంద్రగ్రహణం నడిచింది, వెల్ స్పెక్టాక్యులర్. చివరిలో 99.8% చెప్పారు సంపూర్ణం అంటే కొంచెం మిగిలింది అనమాట. ఇఫ్ యూ హ్యాడ్ విట్నెస్ డేట్ అరౌండ్ 11 o'clock మన నైట్ ఆ టైంలో అది ఎలా ఉండిందంటే ఒక బ్లడ్ మూన్ అంటారు, చందమామ ఇలా ఎర్రగా ఉంటారు. ఆ పైన చివరిలో బికాస్ అది ఏమవుతుంది చెప్పగలరా మీరు ఎవరైనా ఫోన్ చేసి, ఎందుకు గ్రహణం ఏర్పడి చందమామ కవర్ అయిపోతూ వస్తాడు, ఫర్ రీజన్ ఏంటి దానికి, ఎవరిని తెలిస్తే పిల్లలు ఎవరిని తెలిస్తే ఫోన్ చేయండి 9 7 6 3 6 1 9 6 6. సోలార్ అదే మనకి లూనార్ ఎక్లిప్స్ వచ్చినప్పుడు ఎందుకు బాగా ఫుల్ గా ఉన్న చందమామ పౌర్ణమి కదా రోజు అలా కవర్ అయిపోతాడు, డార్క్ గా ఎర్రగా తయారవుతాడు. ఇట్స్ కాల్డ్ బ్లడ్ మూన్. వాట్ రియలీ హ్యాపెన్స్ ఏం జరుగుతుంది ఆ టైంలో, ఎవరిని సరే ఫోన్ చేయండి, నాకు మీ దగ్గర సమాధానం తీసుకుంటాను. అలాగే ఆ సమయంలో చివరికి వచ్చేసరికి ఆయన కొంచెం మిగిలిన్నాడు చందమామ, అది ఎలా ఉందంటే పెద్ద మంచి వెండి ఉంగరం పెట్టినట్టుగా ఉందన్నమాట, అసలు చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది నాకు. సరే, నాకు ఇందాక స్వాతి గారు ఫోన్ చేసి, సౌమ్య గారు ఫోన్ చేసి ఈ పాట అడిగారు. సౌమ్య గారు, మీకోసం ఈ పాట వినిపిస్తున్నాను, మిగతా వారి పాట వేసిన మళ్ళీ తెలిసి స్టూడియో ఫోన్ చేయండి 9 7 2 6 3 6 1 9 6 6.

మీరు వింటున్న ఆ పాటలో విన్న ఆ పాట మల్లిక గంధ అన్న పాట. ఈ సర్కారు వారి పాట లాగా అనిపిస్తుంది కానీ సర్కారు వారి పాట కాదు, ఇది ప్రైవేట్ సర్కారు వారి పాట. తెలుసు కదా అన్న సినిమాలో మల్లిక గంధ అన్న పాట ఎందుకు మీకు అలాగే అనిపిస్తుంది, ఒకటిలాగే అనిపిస్తుంది అంటే, ఇది సంగీత దర్శకత్వం ఇచ్చింది సేమ్ తమన్, పాడింది సేమ్ సిద్ధి శ్రీరాము, ట్యూన్ కూడా సేమ్ అట్టాగే ఉంటుంది. అది ఎందుకు సర్కారు వారి పాటతో కన్ఫ్యూజ్ అయ్యారని దానికి మీకు అనుమానం తీర్చేస్తాను. సర్కారు వారి పాటే వినిపిస్తాను. ఇది సుధ గారు నాకు పాపులర్ కాలేశారు. నేను అడిగిన ప్రశ్నకు సమాధానం మాత్రం చెప్పేశారు. అదేమిటి అంటే, వినాయక చవితి సో భాద్రపదంలో వస్తున్నది, ఇంటిల్లి బాధ జరుపుకుంటారు. ఇందాక సునీత గారు చెప్పి నాకు చక్కగా అందులో ఇంటిల్లి పాదే జరుపుకునే పండుగల్లో చాలా కొద్ది పండుగల్లో అదొకటి. అలాగే ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా అనొచ్చు, ఎందుకంటే మనందరూ ఇక్కడ జరుపుకుంటాం, భారతీయులు ఎక్కడున్నా సరే చేస్తారు కాబట్టి. ఆ పరంగా అది ప్రపంచవ్యాప్తంగా భారతీయులు చేసుకునే పండుగ, అందరినీ కలుపుతుంది. అది ఏమాత్రం అనుమానం లేదు. అది కూడా చెప్పారు సుధాగర్. మీకోసం ఒక మంచి పాట వినిపిస్తాను. ఈ పాట ఏ సినిమాలో ఉందో తెలిస్తే చెప్పండి. కానీ నాకు

వీళ్ళందరూ రేడియో సురభి వింటున్నారు. రేడియో సురభిలో సురభి డీటోర్ ఇవాళ మామూలుగా కల్పన గారు చేస్తారు. కల్పన గారికి నేను ఐఎమ్ సబ్స్టిట్యూటింగ్ ఫర్ హర్ బికాస్ షీఈస్ ఆన్ వెకేషన్, వెల్ డిజర్వ్ వెకేషన్. చక్కగా సుధా గారు కన్ఫ్యూజ్ అయిపోయిన పాట అది ఏమిటో ఈ పాటలో మీకు తెలుస్తుంది. 972-636-1966 వింటూ స్టూడియో ఫోన్ చేయండి.

0: కిషోర్ గారు, మీరు?
1: సర్కార్ వారి పాట, అందులో తమ్మన్ కొట్టిన ట్యూన్. సుధా గారు మళ్ళీ ఫోన్ చేసి, అవునండి మీరు చెప్పింది కంప్లీట్ నిజం, ఆ పాటకి ఈ పాటకి ఎన్నో తేడా డిఫరెన్స్. వస్తుంది కదా మల్లిక గంధ, ఇందులో కూడా మంగళ్యంతా అదే దాదాపుగా అలాగే. అంటే మిక్సీలో 2 మీటర్ బదులు 3 మీటర్ నొక్కితే ఈ పాట వచ్చేస్తుంది అట్లా అనమాట. బట్ తమన్ తమన్ డాజ్ అ బ్యూటిఫుల్ జాబ్. అందులో సిడ్ శ్రీరామ్ తో పాడించడంలో ఆయన కొంచెం ఎస్పెషలీ సిడ్ కుండే ఓకల్ అబిలిటీ, మంచి పిచ్ లో పిచ్ ఎక్కించడం అవన్నీ బాగా తీసుకొస్తాడు. 2 పాటలు హిట్ కాబట్టి మనం ఏమీ కంప్లైన్ చేయక అవసరం లేదు. దట్స్ తమన్స్ టాలెంట్ అలా ఉంది కాబట్టి తమన్ తమన్ నడిచిపోతా ఉంది బండి. సరే, నాకు విజయ్ రెడ్డి వారు విజయ్ ఫోన్ చేశారు, మా మిత్రుడు, తనకి పుట్టినరోజు శుభాకాంక్షలు. విజయ్, సెలబ్రేట్ the next 50 years with our awesome hangama and may God bless you. Shatamanam bhavati, ivala shatamanam bhavati ante generally na andaru 100 ellu anukuntaru kada, amulaga shashti purti manaku oka cycle 60, endukante meer puttina samacharam malli chustaru, malli inkoka 60 batikite adi rendu full 100 cycle anamata in a way. So wishing you 120, manaki enduku 120 undanga. Beautiful paata Vijay, neekosam happy birthday. ఈ పాట తెలిసిన మధ్య స్టూడియో ఫోన్ చేసేయండి 9726361966.

సార్ ఆ తర్వాత పాట కొట్టుకు వచ్చేస్తుంది మాతో పాటు తెల్లరి దగ్గర ఫోర్త్ వచ్చేస్తుంటుంది. మీరు విన్న ఆ పాట బాలు ABCDEFG అనే సినిమా, బాలు అనే మూవీలో పవన్ కళ్యాణ్ నడిచారు. సార్ ఇది సినిమా పెద్ద హిట్ అయ్యారు, పాటలన్నీ సూపర్ సూపర్ హిట్, పాటలన్నీ సూపర్ హిట్ అనే సినిమా బాలు ABCDEFG. పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు ఇండియాలో వచ్చేసింది కాబట్టి మనం మొదలెట్టేయచ్చు కదా, మొదలెట్టేస్తాం మనం. ఎందుకంటే మనం బాలు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కాబట్టి. విజయ్ గారు కోరిన పాట ఇది, ముఖ్యంగా సినిమా గారి కోసం. నీలో జరిగే ఈ తతంగం అంతా కూడా ఇదే తొలి ప్రేమ అంటున్నట్టుగా ఉంటుంది. అండ్ డెఫినెట్లీ బ్యూటిఫుల్ సాంగ్. తర్వాత నేను ఇంకొక పాట మీకు వినిపిస్తాను. ఈ పాట ఏ సినిమాలో తెలిస్తే స్టూడియో ఫోన్ చేసేయండి 9726361966. మీరు వింటుంది రేడియో సురభిలో సురభి డిటూర్. ఇవాళ మీ వ్యాఖ్యాతగా నేను భాస్కర్ రాయవరం.

ఓకే, రేడియో సురభి ఎలలు లేని ఒక రేడియో, ఒక రేడియో ఛానల్. తెలుగు వారికి ఎలాగైతే ఎలలు, హద్దులు, సీమలు లేవో, అలాగే రేడియో సురభి కూడా లేవు. ఎందుకంటే మీరు ఎక్కడన్నా విశ్వవ్యాప్తంగా ప్రపంచంలో ఎక్కడున్నా సరే వినొచ్చు. 107.9 FM HD3 ఎక్కడ డాలస్, డాలస్ లో కూడా చాలా రిమోట్ ప్రాంతాల్లో కూడా మీకు సిగ్నల్ అందుతుంది క్రిస్టల్ క్లియర్ క్వాలిటీ తోటి. అండ్ సెకండ్లీ, ఎంతసేపు కార్లో ఉంటారు చెప్పండి, ఇంత వేడికి పరిగెత్తి పరిగెత్తి ఇంట్లోకి వెళ్ళిపోవాలనిపిస్తుంది కదా. ఇంట్లోకి వెళ్ళగానే మరి మంచి రేడియో షో నడుస్తుండే జబర్దస్త్ది, ఎలా ఆపేయాలనిపించదు కదా మీకు. సో అలాంటప్పుడు ఏం చేయాలి, మీరు చక్కగా రేడియో సురభిని యాప్ డౌన్లోడ్ చేసుకుని అక్కడ వినేసి అక్కడ వింటూ ఇంట్లోకి వెళ్ళాలి చక్కగా. లేదా ఏదైనా ఒక హ్యాపీ అవర్లో కూర్చోవచ్చు. ఎక్కడ హ్యాపీ అవర్లో కూర్చోవచ్చు, మీరు సౌత్ లేక్లో ఉన్నారనుకోండి, అక్కడికి వెళ్ళి హ్యాపీ అవర్కి వెళ్ళచ్చు. చక్కగా యాప్ డౌన్లోడ్ చేసుకోండి, దట్ వే మీరు 24/7 నడిచే కార్యక్రమాలని కూడా చక్కగా ఎంచక్కగా వినొచ్చు. అండ్ రేడియో సురభి యాప్ డేమ్ డౌన్లోడ్ చేసుకుంటాం అనిపిస్తే మీకు, మీరు చక్కగా రేడియో సురభి .com లో కూడా మా కార్యక్రమం వినొచ్చు. ఇలా 24/7 నడిచే ఎంటర్టైన్మెంట్, నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఏదైతే ఉంటుందో మీరు ఎనీ టైమ్ ఎనీవేర్ వినొచ్చు. సో మనకి భగత్ సింగ్ సినిమా నుంచి పాట అడిగారు. పవన్ కళ్యాణ్ ఫీవర్ మొదలైపోయిందండి, ఇంకేం చేయలేదు నేను. నాకు ఇది వెరీ స్పెషల్ కాల్. ఎందుకు చెప్పాను ఇలా రేడియో సురభి విశ్వవ్యాప్తంగా ఉంటుంది, మీకు ప్రపంచం నుంచి ఎక్కడైనా వినొచ్చు అని అంటున్నానంటే ఇట్స్ డెఫినెట్లీ ఏ ప్రూఫ్. హర్ష గారు యూకే నుంచి ఫోన్ చేశారు, అక్కడి నుంచి మా కార్యక్రమం వింటున్నారు. సార్ హర్ష గారు, యువర్ స్పెషల్ కాల్ టుడే. సో మీరు ఆల్ ది వే ఫ్రమ్ యూకే ఫోన్ చేశారు కాబట్టి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని నిరూపణ అయిపోయింది కాబట్టి, నేను సినిమా కూడా చెప్పేశాను కాబట్టి ఈ పాటకి సంబంధించి ఏమడుగుదాం. సరే దీనికి సినిమా దర్శకులు ఎవరో చెప్పండి. 9726361966 ఫర్ ఆల్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. మీరు వింటుంది రేడియో సురభిలో సురభి డిటోర్. ఈ రోజు మీ వ్యాఖ్యాతగా నేను భాస్కర్ రాయవరం ఫిల్లింగ్ ఇన్ ఫర్ మా కల్పన.

0: Dallas, they are the undisputed leaders in the radio space. You know, they are Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
1: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
2: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514. మేము నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్న పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్మా, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
3: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
4: Yes sir.
3: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాళీ, ఆప్షన్ సి తాళీ ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాళీ అండ్ క్యాటరింగ్.
4: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాళీ అండ్ క్యాటరింగ్.
3: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాళీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
5: విజిట్ రాజరాజ్ kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
1: IPL matches aina, kotta movie release aina, news edaina, timing aina, diga thoduga Radio Surabhi, America lo telugulustam.
6: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
7: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
8: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లాండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి, పెళ్లిళ్లకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్, వివేక్ ఫ్లవర్స్.
7: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రోనల్డ్ రీగన్ బిలవర్డ్, యూనిట్ 606, లియాండర్ టెక్స్.

వెల్కమ్ బ్యాక్ శ్రోతలందరికీ, రేడియో సురభి డ్రైవ్ టైమ్ షో సురభి డిటూర్ కి పునః స్వాగతం. ప్రతిరోజు సాయంత్రం 4 నుంచి 7 వరకు ఈ డ్రైవ్ టైం, సాయంత్రం పూట డ్రైవ్ టైం కొనసాగుతుంది. పొద్దున పూట డ్రైవ్ టైం మీకు తెలుసు, మధ్యలో ఎవ్రీ 2 అవర్ బ్లాక్స్ రేడియో షోస్, వీకెండ్ లో సిగ్నేచర్ షోస్, 3 అవర్ షోస్, 24/7 ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్. మేము ఆన్ ఎయిర్ లేనప్పుడు ఆఫ్ ఎయిర్ లో కూడా మీకు, ఆఫ్ ఎయిర్ అంటే అది కూడా ఆన్ ఎయిరే, బట్ మంచి మంచి రికార్డెడ్ సెగ్మెంట్స్ మీకోసం 24/7 నడిపిస్తూ ఉంటాం. దిస్ ఇస్ వన్ ఆఫ్ ఎ కైండ్ అండ్ వన్ అండ్ ఓన్లీ ఫస్ట్ 24/7 తెలుగు రేడియో ఇన్ ఎంటైర్ నార్త్ అమెరికా. అండ్ వీఆర్ ప్రౌడ్ టు బి పార్ట్ ఆఫ్ ఇట్. దాట్స్ వై వీఆర్ వన్ అండ్ ఓన్లీ రేడియో సర్వే అని చెప్తుంటాం. 107.9 FM HD3 లో అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్. మీకు మీ ఇంటి వాతావరణాన్ని ఆకాశవాణి వరసల ద్వారా వినిపిస్తాం. ఈ రోజు మీ వ్యాఖ్యాతగా నేను భాస్కర్ రాయవరం. మా కల్పన ఇస్ ఆన్ వెకేషన్, సో ఐఎమ్ జస్ట్ ఫీలింగ్ ఇన్ ఫర్ హర్ డ్రైవ్ టైమ్. అమేజింగ్ ఎనర్జెటిక్ డ్రైవ్ టైమ్ షో తను చేసేవి మామూలుగా. అండ్ బ్రేక్ అంటే ముందు హర్ష గారు యూకే నుంచి కోరిన పాట మీకు వినిపిస్తూ ఉన్నాను, దాన్ని కొనసాగించేద్దాం. రేడియో సర్వేలో సర్వే డిటూర్, మీకు ఏ పాట కావాలన్నా సరే స్టూడియో ఫోన్ చేసేయండి 9726361966.

ఉస్తాద్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి ఆ పాట హర్ష గారి కోసం యుకే నుంచి. నాకు అరౌండ్ లైక్ 5 o'clock ఫోన్ చేసి ఇప్పుడే డ్రైవ్ చేస్తున్నానండి, మా అమ్మాయిని ఎక్కడి నుంచో తీసుకురావడానికి వెళ్తున్నాను అని సంజ గారు సునీత గారు ఫోన్ చేశారు. సంజ గారు కాదు సునీత గారు. సునీత గారు మీరు మీ అమ్మాయికి బ్లాక్ అండ్ వైట్ సాంగ్స్ ఇష్టం అని చెప్పారు. తన కోసం నాకు బ్లాక్ అండ్ వైట్ సాంగ్స్ అనగానే తక్కువని గుర్తు, ఎన్నో వందల పాటలు వేల పాటలు ఉన్నాయి కదా, కానీ వెంటనే మనసుకు వచ్చింది ఈ పాట. అది వినిపిస్తున్నాను మీకు మీ అమ్మాయికి. ఇంకా మీరు డ్రైవ్ చేస్తూ ఉంటారని అనుకుంటున్నాను, భద్రంగా డ్రైవ్ చేయండి. మీకోసం ఈ పాట వినిపిస్తున్నా. స్టూడియో ఫోన్ చేసేయండి మిగతా వాళ్ళు ఈ పాట ఏ సినిమాలో తెలిస్తే. 972-636-1966. మీరందరూ రేడియో సెర్భీలో సెర్భీ డ్యూటూర్ కార్యక్రమం వింటున్నారు. అలా అలా డ్రైవ్ చేస్తూ 5 o'clock, 5 to 7 మీరు హ్యాపీ అవర్ వెళ్ళాలి అంటే తప్పనిసరిగా గో టు సౌత్ లేక్ లో ఉన్న ఇండియా టుడే వాళ్ళ దగ్గర 4 to 7 మీకు మంచి కూల్ బియర్స్ అట్ 299, మంచి బైట్స్ అట్ చీప్ ప్రైస్, మంచి స్నాక్స్ తినచ్చు. 4 to 7 ఉంటుంది హ్యాపీ అవర్ విత్ ఇండియా టుడే. అలాగే మనకు భాద్రపదం వినాయక చవితి అనుంది. వినాయక చవితి ఇందాక ప్రశ్న అదే అడిగాను మిమ్మల్ని, వినాయక చవితి పండుగ అందరు కలిసి చేసుకోవడానికి స్వీట్లు చాలా చాలా అవసరం అవుతాయి, పూజ సామగ్రహం అవుతాయి, ఇవన్నిటికీ మనకు తిండ్లు కావాలి అనే చిన్నసరికి ఆ సమస్య తీర్చడానికి రాజులాస్ వారు మీకు స్పెషల్ డీల్స్ ఇస్తున్నారు. డెఫినెట్లీ గో టు రాజులాస్ కిచెన్ అండ్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ దాట్. అండ్ ఇప్పుడు ఈ పాట సునీత గారు మీకు మీ అమ్మాయి కోసం. మిగతా వారందరూ కూడా ఈ పాట సినిమాలు తెలిసి స్టూడియో ఫోన్ చేసేయండి 972-636-1966.

సునీత గారు మీరు మీ అమ్మాయి కలిసి ఆ పాట విని ఆనందించారని ఆశిస్తూ ఉన్నాను. మీరందరూ సురభి డిటూర్ కార్యక్రమం వింటున్నారు. ప్రతిరోజు 4 నుంచి 7 వరకు నడిచే ఈ డ్రైవ్ టైమ్ షో ఇవాళ మీ వ్యాఖ్యాతగా నేను భాస్కర్ రాయవరం. మీరందరం చక్కగా ఈ వేసవిలో మండు టెండలలో చల్లగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎన్ని రకాలుగా చల్లబడ్డానికైనా సరే మీరు ఎనీ టైమ్ కూల్ డౌన్ జస్ట్ కాల్ రేడియో సురభి స్టూడియో. మంచి పాట కోరండి, మీకు కాస్త పాటలు వినిపించడానికి టీమ్ ఇస్ ఆల్వేస్ రెడీ హియర్. దెన్ మీరు చక్కగా ఈ ముఖ్యంగా వ్యాపారస్తులు ఎవరున్నా లేకపోతే రేడియో రేడియోలో అడ్వర్టైజ్ చేసేవాళ్ళు సరే మిగతా వాళ్ళైనా సరే రెస్టారెంట్ ఓనర్స్ ముఖ్యంగా మీకు అప్పుడప్పుడు లో టైం ఉంటుంది, ఆ లో టైం మీరు ప్రమోట్ చేసుకోవడానికి ఏమైనా డీల్స్ క్రియేట్ చేసిన తర్వాత dealsbanana.com వెళ్తే మీరు అక్కడ చక్కగా ఇవన్నీ ప్రమోట్ చేసుకోవచ్చు. రెండవది డీల్స్ బనానా వారి దగ్గర వాడి AI సాఫ్ట్వేర్ ఉంది. ఇట్ విల్ హెల్ప్ యూ, ఇట్ విల్ డూ ద ఫుల్ ఆన్ మార్కెటింగ్ ఫర్ యూ సో దాట్ యూ డోంట్ హెవ్ టు వరీ అబౌట్ హౌ టు గో అబౌట్ డూయింగ్ ఇట్. సో గ్రోత్ ప్లాన్ కోసం మీరు చక్కగా 50 మందికి మంచి మంచి ఫ్రీ ఆఫర్స్ ఇస్తున్నారు. dealsbanana.com వెళ్ళండి, బికమ్ ఎ పార్ట్నర్ రైట్ నౌ, టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఆల్ ది న్యూ టెక్నాలజీ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ టు గ్రో హెల్ప్ గ్రో యువర్ బిజినెస్. సరి మీరందరూ ఇవాళ పవన్ కళ్యాణ్ ఇవాళ అంటే వచ్చేసింది హవా అంటారు సార్, పవన్ కదా ఆయన, పవన్ అనగానే హవా. బై ద వే మీ అందరికి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి రియల్ ప్రశ్న, పవన్ కళ్యాణ్ గారి ఒరిజినల్ పేరు పవన్ కళ్యాణ్ కాదు, ఈ పవన్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? దొరికారు, నిజంగా పవన్ కళ్యాణ్ ఫోన్ సెటప్ చేయండి 9726361966. పవన్ కళ్యాణ్ కి ఆ పేరు ఎట్లా వచ్చింది? ఇంటి పేరు కొన్ని ఎలా ఇవన్నీ చెప్పకండి, నాకు అసలు విషయం చెప్పండి. ఆయనకు ఆ పేరు ఎలా వచ్చిందని తెలుసుకోగలిగితే చెప్పండి, తెలిసి ఉంటే చెప్పండి, తెలుసుకోగలిగినా చెప్పండి. 9726361966. ఇంకో చక్కటి పాట విందాం. ఈ పాట సినిమాలోది పవన్ కళ్యాణ్ గారికి ఆ పేరు పవన్ అనేది ఎలా వచ్చింది.

ఆల్ రైట్, మీరు విన్న ఆ పాట మహేష్ బాబు ఫ్యాన్స్ కోసం చూడొద్దంటున్నా, చూస్తూనే ఉంటా అన్న పాట. మీరు రేడియో సురభిలో సురభి డిటూర్ కార్యక్రమం వింటున్నారు. నేను ప్రశ్న అడిగాను మిమ్మల్ని, పవన్ కళ్యాణ్ గారికి పవన్ అన్న పేరు ఎలా వచ్చింది అని. ఆయన ఒరిజినల్ పేరు ఏమిటో తెలిస్తే ఇది ఎలా వచ్చింది అనే కథ మీకు తెలిసి ఉంటుంది. అండ్ దానికి ఒక చిన్న హింట్ ఏమిటంటే, పవన్ కళ్యాణ్ గారు చాలా సినిమాల్లో ఆయన వేసిన పాత్రల్లో ఒక ఒక రకమైన స్కిల్ ఉంటుంది ఆయనకి. అది ఏమిటని చెప్పేసి చెప్పేస్తారు, సరే చెప్తాను. అది కరాటే, అఫ్ కోర్స్ ఆయనకి మార్షల్ ఆర్ట్స్ మీద అభిమానం, అది చెప్పను నేను. సినిమాల్లో ఎక్కువ ఆయన ఇటీవల వచ్చిన దాంట్లో రోజీలో కూడా కోచ్, కొన్ని కొన్ని సినిమాలు అన్నింటిలో కూడా మార్షల్ ఆర్ట్స్ మీద ఆయన డిస్ప్లే అండ్ డెమోన్స్ట్రేషన్ అన్ని ఉంటాయి. దానికి ఆయన పవన్ అని పేరు రావడానికి సంబంధం ఉంది. బా పెద్ద హింట్ ఇచ్చాను, మీరు తెలిసినా తెలుసుకోకపోయినా తెలుసుకుని అయినా సరే మీరు ఫోన్ చేస్తారు అని చెప్పి నాకు నమ్మకం. 9726361966 ఫోన్ చేయండి. మీరు వింటున్నది రేడియో సురభిలో సురభి డిటూర్. ఈ రోజున మీ వ్యాఖ్యాత మీ హోస్ట్ ఫర్ దిస్ డ్రైవ్ టైమ్ షో భాస్కర్ రాయవరం. ఈ పాట ఏ సినిమాలో ప్రశ్న అడిగిన ప్రశ్న, పవన్ కళ్యాణ్ గారికి పవన్ అన్న పేరు కిదర్సే ఆయా హై.

మీరు విన్న ఆ పాట ఇందులో దాన్ని అడగలేదు నేను. సరే ఎవరిని చెప్పగలిగితే బాగానే ఉంటుంది, వీడియో ఫోన్ చేయండి. సరే నేను అడిగింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి పవన్ అనే పేరు ఎలా వచ్చిందని అడిగితే మా ఫణీంద్ర సుసర్ల ఫోన్ చేసి చెప్పేశారు, దాన్ని సరైన సమాధానం చెప్పారు. ఒకటి ఏంటంటే నేను మీకు హింట్ ఇచ్చేసా, ఆయన కరాటేలో ఏ లెవెల్కి వెళ్ళారని మీకు తెలుసు, బ్లాక్ బెల్ట్, కరాటే బ్లాక్ బెల్ట్ పవన్ కళ్యాణ్. ఆయన పేరు కళ్యాణ్ కుమార్, కొడిగల కళ్యాణ్ కుమార్ గా పుట్టిన పేరు. ఆయన ఈ కరాటే విద్యలో బాగా బాగా దూసుకు వెళుతున్నాడు అని చెప్పి వాళ్ళ గురుగారు ముచ్చటేసేసి ఆయనకి పవన్ స్వత హనుమాన్ ఉన్నారు కదా మన పవన్, మరి ఆయన హనుమంతుడి శక్తియుతమైన దీశాలి కాబట్టి అలాంటి కరాటే విద్య నేర్చుకుంటూ అందులో కూడా బాగా ముందుకెళ్లాడు కాబట్టి ఆయనకి ఆ పేరు పెట్టేశారు పవన్ కళ్యాణ్. సరే ఎలాగో హనుమంత్ తప్పని అనుకున్నాం కాబట్టి ఇదిగోండి పాట. పవన్ కళ్యాణ్ గారు నిర్మించిన మొట్టమొదటి సినిమా ఏంటి చెప్పేస్తారా? 9726361966. పవన్ కళ్యాణ్ గారు స్పెషల్ చేయట్లే కానీ అలా ఏటో అలా వచ్చేస్తుంది వరవడి. సరే ఈ పాట విందాం. ఎలాగో హనుమంతుని అనుకున్నాం, పవన్ సుత హనుమాన్ అనుకున్నాం, హనుమాన్ సినిమా నుంచి ఈ పాట.

వెల్కమ్ బ్యాక్ శ్రోతలందరూ. రేడియో సురభిలో డ్రైవ్ టైమ్ షో విన్నారు సురభి డిటూర్. ప్రతిరోజు సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు మీ డ్రైవ్ టైమ్ ని ఫన్ టైం చేయడానికి, ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి, మీ విసుగుని విరామం లేకుండా పనిచేసే దాంట్లో నుంచి కాస్త ఊరటం కలిగించడం కోసం మీరు 24/7 మా డ్రైవ్ టైమ్ స్పెషల్. ఎందుకంటే మీకు మేము స్పెషల్ కంపెనియన్స్ గా ఉంటాం. ఇఫ్ యూఆర్ డ్రైవింగ్ అరౌండ్, డ్రైవ్ సేఫ్. బయట ట్రాఫిక్ లు ప్యాటర్న్స్ అన్ని ఎలా ఉన్నాయో చూసుకుంటూ చక్కగా నిమ్మదంగా డ్రైవ్ చేయండి. ఆందోళన పడకండి. డ్రైవ్ టైమ్ షోలో మీతో పాటు మీ ప్రయాణాన్ని సజావుగా సాగించడానికి నేను ఇక్కడ భాస్కర్ రాయవరం. ఇవాళ ఫీలింగ్ ఇన్ ఫర్ కల్పన విత్ ఆన్ వెకేషన్. మీ రెగ్యులర్ గా తను చేసే షోస్ లో చాలా కల్పన అంటే గేమ్స్ అండ్ ఫన్ లాగుతాయి కదా. నేను గేమ్ అంటే ఇలాగే నాకు తెలిసిన ప్రశ్నలు అడుగుతూ వస్తున్నాను. బహుళ పంచమి చూస్తున్న భయపెట్టు నన్ను దగ్గర నుంచి మిమ్మల్ని అలా భయపెట్టేసి అక్కడి నుంచి పవన్ కళ్యాణ్కి పవన్ అనే పేరు అలా వచ్చిన అడిగాను. ఇలా తెలిసినవి తెలిసినవి అలా అలా తోలుచుకుంటూ ప్రశ్నలు వేసుకుంటూ వస్తూ ఉన్నా. అండ్ ఇప్పుడు మీకు అడగబోయే ప్రశ్న ఏమిటి అంటే, సరే ఒక పాట వినేద్దాం. పాట బ్రేక్ తర్వాత వస్తున్నాం కాబట్టి చక్క పాట విందాం. మనం హాయిగా డ్రైవ్ టైమ్ షో నడిపించేద్దాం. మీకు ఏ పాట కావాలన్నా సరే స్టూడియో ఫోన్ చేసి అడిగేసేయండి. ఏది కావాలన్నా వినిపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. 9726361966 ఈజ్ ది నంబర్ టు కాల్. ఈ పాట వేసి మనం చెప్పండి పోనీ సరదాగా.

0: మీరు విన్న ఆ పాట మా ఇంటి బంగారం సినిమా నుంచి, దానిలో సమంత నటించారు. అది కూడా బాగా హిట్ అయిన పాట, సినిమా కూడా హిట్ అయింది. అందులో ఈ పాట కూడా చాలా చాలా చాలా బాగా జనరంజకంగా చిత్రీకరణ జరిగింది, జనరంజకంగా ఉంటుంది కూడా వినడానికి. తసాది అమ్మ ఇంటి బంగారం, అది సరిగా ఇంగ్లీష్ తెలుగులో సరిగా రాకపోతే అది మా ఇంటి బంగారం అని చదువుతాల్సి వస్తుంది. టిఐ అని వచ్చినప్పుడు మా ఇంటి బంగారం అని. సరే, ఇంకొక చక్కటి పాట ఈ మధ్యకాలంలో కొత్త సినిమాల్లో బాగా మెలడీస్ వస్తున్నాయి, కానీ వింటుండగా వింటుండగా ఒకేలా అనిపిస్తాయి, కానీ బాగుంటాయి వినడానికి. సరే, మీకోసం ఒక పాట వినిపిస్తాను. ఇది ఏ సినిమాలో చెప్పక్కర్లేదు, మీకు ఏ పాట కావాలంటే స్టూడియో ఫోన్ చేసేయండి 9726316.
1: ఒకసారి నా కళ్ళతో చూడు.

సపాట రోమాంచకం అని ఇంకా రాబోయే సినిమా, కొత్త సినిమాలోది రిలీజింగ్, ఇన్ఫాక్ట్ రేపే సెప్టెంబర్ 7 రిలీజ్ అవుతుంది సినిమా. రోమాంచకం అంటే పేరు ఏదో బాగుంది. ఫ్రమ్ యా సందీప్ రెడ్డి వంగ అండ్ సుమంత్, కొత్త కొత్త వాళ్ళందరూ ఉన్నారు అందులో. మరి చూద్దాం సందీప్ రెడ్డి వంగ డిఫరెంట్ స్టైల్ మూవీలో, చూద్దాం ఎలా ఉంటుంది ఏంటనేది. రోమాంచకం అంటే సినిమా. ఓకే, నాకు చిన్న చిన్న పిల్లాయి 9 ఏళ్ళ అమ్మాయి సాహితి ఫోన్ చేసి మంచి పాట కోరింది. ఇందాక పాట ఏ సినిమాలో చెప్పింది, మా ఇంటి బంగారం అని బంగారంలో చెప్పింది. ఇంటి బంగారం సాహితి కోసం తను అడిగిన పాట మీకోసం వినిపిస్తున్నా. మీరందరూ కూడా రేడియో సురభిలో సురభి డీటూర్ వింటున్నారు. ఇవాళ మీ డ్రైవ్ టైమ్ హోస్ట్ భాస్కర్ రాయవరం. డ్రైవ్ టైమ్ ఈజ్ యువర్ టైమ్, ఎనీ టైమ్ మీకు కావాల్సిన పాట కోరచ్చు. 9726361966. ఈ పాట ఏ సినిమాలో తెలిస్తే స్టూడియో ఫోన్ చేసేయండి 9726361966.

అంటే చిన్న చిన్న ఆశ చిన్నంత ఆశ ఈ ఆశ మీద బోల్డ్ పాటలు ఉన్నాయి. 9 ఏళ్ళ అమ్మాయికి ఈ పాట టేస్ట్ అందించారు అంటే ఇంకా పేరెంట్స్ కి కూడా చెప్పాలి. చాలా చాలా ఎవర్ గ్రీన్ సాంగ్స్ ఇవన్నీ కూడా. ఇందాక కూడా సునీత గారు ఫోన్ చేసి వాళ్ళ అమ్మాయికి బ్లాక్ అండ్ వైట్ సినిమా పాటలు అంటే ఇష్టం అన్నారు. అది విని చాలా సంతోషం వేస్తుంటుంది. ఈ 90s లో వచ్చిన సినిమా ఇప్పుడు ఇంకా 30 ఏళ్ల తర్వాత కూడా పిల్లలు విని ఆనందిస్తున్నారంటే ఫస్ట్ థింగ్ ఆ మ్యూజిక్ లో ఉండే గొప్పతనం, రెండవది పేరెంట్స్ ఉన్న అభిరుచి. అది పిల్లలకి అందించాలి. మనం పిల్లలకి అందించాల్సిన వాటిల్లో మన మన భావం, మన భాష, మన భక్తి, మన రుచి, మన అభిరుచి ఇచ్చేసామనుకోండి మన పిల్లలు మన సాంప్రదాయ విలువల్ని పట్టుకోవడానికి ఇవన్నీ కూడా మార్గాలు అవుతాయి. మీరు పిల్లలకి ఇవ్వాల్సిన వాటిల్లో రేడియో సురభి కూడా ఒకటి. ఎందుకు మనందరి బాల్యం ఒకసారి గుర్తించుకోండి, రేడియో ఎంత బలమైన భాగమో గుర్తించుకోండి. ఈ రోజుల్లో ఈ ఆధునిక యుగంలో ఎన్ని ఎంటర్టైన్మెంట్లను ఉండొచ్చు కదా, ఎన్ని ఎంటర్టైన్మెంట్లను ఉండొచ్చు, కానీ అసలు సిసలుగా ఎంటర్టైన్మెంట్ అసలు సిసలుగా అని కాదు కానీ వేరే రకమైన వినోదం రేడియో ద్వారా వస్తుంది. ఎక్కడ రానిది ఇక్కడ వస్తుంది. ఒక రకమైన మంచి అడిక్షన్ మీకు ఇక్కడ దొరుకుతుంది. వేరే చోట్ల $30 బిలియన్ బయదవే $30 బిలియన్ కోర్టులో కేసు సెటిల్ చేసేసుకున్నారు ఫేస్బుక్ వాళ్ళు. సెటిల్మెంట్ ఇట్స్ నాట్ ఈవెన్ కోర్టులో కేసు. $30 బిలియన్ పెనల్టీ గవర్నమెంట్ కడుతున్నారు. ఎందుకు తెలుసా? అడిక్షన్. ఏం అడిక్షన్? సోషల్ మీడియా అడిక్షన్. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, డూమ్ స్క్రోలింగ్, సైకలాజికల్ ఇంపాక్ట్ ఒకటి కాదు, వాళ్ళ అల్గోరిథమ్స్ ఇంపాక్టింగ్ పీపుల్ మైండ్స్ నెగటివ్లీ. ఈ ఇన్ని పడిపోవడానికి ఎన్నో ఎన్నో ఎన్నో ఎన్నో ముళ్ళ కంపలు లేదా గొయ్యలు గోతులు ఉన్న మార్గం ఇవాళ రోజుల్లో పిల్లలు కరగడానికి. ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ వాళ్ళని ఈ దారిలో ఉన్నాను, ఆ దారిలో వెళ్ళకరా, అటు వెళ్ళకరా, అక్కడ ఉన్నాయి, అక్కడ ఉన్నాయి చెప్పుకుంటూ ఉండాలి మనం. వాళ్ళకే వాళ్ళు గమనించి నేర్చుకునే లోపు ఒక్కోసారి ఆలస్యం అయిపోతుంది. అందుకని మనం చెప్పాల్సి వస్తుంది. ఒకప్పుడు ఇలా చెప్పేవాళ్ళం కాదండి, ఒకప్పుడు జమానా కాదు ఇది. చాలా వేగంగా అటు పడిపోవడానికి ఆస్కారం ఎక్కువ రోజులు ఇవి. పిల్లలు ఎక్కడ బయట వదలట్లేదు 10 నిమిషాలు అంటే ఎందుకు, ఎలా ఎలా చేయగలము? దిస్ ఈస్ ఎ డిఫరెంట్ ఏజ్. అది కైండ్ ఆఫ్ డిఫికల్ట్, ఎస్పెషలీ ఎక్కడ కళ్ళకు కనపడిన శత్రువుతో కంటికి కనపడిన యుద్ధం చేస్తున్నా టైప్ లో ఉంటుంది ఇదంతా మన బ్రతుకు. ఈ ఇలాంటి యుద్ధం చేసే సమయంలో ఇలాంటి నెగిటివిటీ అన్ని చోట్ల పడి అవే ప్రాపగేట్ చేస్తున్న విషయాలన్నింటిని ఈ ఇంజిన్స్ ని ఈ యంత్రాలతో యుద్ధం చేస్తూ మన పిల్లల్ని సురక్షితంగా పెంచడంలో వాళ్ళకి ఇవ్వాల్సిన అభిరుచులు ఎంత ముఖ్యంగా ఉండాలనేది. ఇందులో రేడియో ఎందుకు మీకు పాజిటివిటీ ఎక్కువగా చూపించుకున్న ఎంటర్టైన్మెంట్ అని చెప్తున్నానంటే, ఇక్కడ మీకు కంటికి మాత్రమే కంటికి కంటితో కనిపించేదానికి ఎప్పుడు కూడా సర్వేంద్రియాణమైన ప్రధానం ఎందుకన్నారంటే కళ్ళతోటి రెండు కళ్ళతో చూసే వాటిలోంచి మనకి చాలా ఇన్పుట్ వెళ్తుంది, చాలా డేటా మనం ప్రాసెస్ చేస్తాం. అండ్ దట్ కెన్ హ్యావ్ రియల్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ యువర్ బ్రెయిన్. చెవులతో వినే వాటికి వేరే రకమైన ఇన్పుట్. అది మీరు రేడియో అనుకోండి కేవలం చెవులతో వింటుంటారు, అంటే దట్ మీన్స్ యువర్ అదర్ ఇంద్రియం ఎస్పెషలీ ది ఐస్ ముఖ్యమైనది ఆర్ ఓపెన్ టు డూ సంథింగ్ ఎల్స్. మీరు చక్కగా ఆఫీస్ లో పనిచేసుకుంటూ లేకపోతే ఈవెన్ వెన్ యూర్ రీడింగ్ ఎ బుక్ పక్కన రేడియో వినేసుకోవచ్చు. అందులో పాటలు వస్తూ ఉంటే అలా సైడ్ ఆన్ ఎంటర్టైన్మెంట్ కింద వస్తూ ఉంటుంది. అండ్ మీకు ఇట్ కీప్స్ ఆన్ ఒక రకమైన ఆరా మీకు మీ చుట్టూ నిలుపుతుంది. మీ బ్రెయిన్ అటు ఇటు వెళ్ళిపోకుండా పట్టాల మీద నిలకడగా నిలబెట్టడానికి మ్యూజిక్ చాలా ఉపయోగపడుతుంది. ఒక మంచి ఎంటర్టైనింగ్ రేడియో కార్యక్రమం ఉపయోగపడుతుంది. సో మన పిల్లలకి ఇచ్చే మంచి వ్యసనాలలో రేడియో ఒకటి. అండ్ రేడియో సర్వీస్ రైట్ హియర్ ఫర్ యూ. అండ్ కూడోస్ టు యువర్ ఆల్ ద పేరెంట్స్ ఇలాంటి అభిరుచి ఇస్తున్నందుకు. రోజా సినిమా పాట ఉన్నారు, గుండమ్మ కథ పాట వినిపించారు, ఇలాంటి అభిరుచి ఇస్తున్నందుకు. అండ్ దెన్ మేకింగ్ రేడియో సురభి పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్, యువర్ హోమ్. అందుకే సౌండ్స్ లైక్ హోమ్ అని పెట్టుకున్నాం ఈ మధ్య స్లోగన్. రేడియో సురభి అమెరికాలో తెలుగుదేశం సౌండ్స్ లైక్ హోమ్. ఎందుకంటే మీరు ఏదైతే ఇల్లు పిల్లలకి ఇవ్వాలనుకుంటున్నారో ఆ ఇంట్లో రేడియో కూడా ఒక భాగం. అండ్ థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ దాట్. అండ్ సుగత్ర గారు ఫోన్ చేశారు, వాళ్ళు కూడా ఇలాగే వాళ్ళ ఇంట్లో పిల్లలకు కూడా మంచి అభిరుచి ఇచ్చారు. సుగత్ర గారు మీకు, మీ అబ్బాయికి, మీ వారికి అందరికీ కూడా మంచి రేడియో అభిరుచి మీ ఇంటిలో నిలిపినందుకు మీ అందరికీ అభినందనలు. మొన్ననే August 29 తెలుగు భాష దినోత్సవం, తెలుగు భాష పండుగ చేసుకున్నాం గిడుగు రామ్మూర్తి పంతులు గారిది. రేడియో ద్వారా కూడా కాస్త ఈ సాహిత్యం ద్వారా, ఈ సంగీతం ద్వారా పాటలు మనం సంగీత తెలుగును మనం పిల్లలకి సురక్షితంగా సుభిక్షంగా అందించవచ్చు.

0: మీరు విన్న ఆ పాట తొలి ప్రేమ సినిమా నుంచి, అల్లహాని వారి పద్యమా. శ్రేయ ఘోషాల్ పాడిన మధురమైన పాట, ఎస్ఎస్ తమన్ గారి సంగీత దర్శకత్వంలో వచ్చింది. సాహిత్యం శ్రీమణి తొలి ప్రేమ, ఇది వరుణ్ తేజ్ తన సినిమా. ఇది తొలి ప్రేమ పవన్ కళ్యాణ్ కూడా ఉన్నది. ఆ తొలి ప్రేమకి పవన్ కళ్యాణ్ గారి స్పెషాలిటీ ఏది ఉందో చెప్పండి మరి. అని తెలిస్తే తొలి ప్రేమ పవన్ కళ్యాణ్ గారి సినిమాకి వాట్ ఈస్ ద స్పెషాలిటీ తెలిస్తే స్టూడియోకి ఫోన్ చేయండి. 9726361966. పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు రేపు, అంటే భారతదేశం లెక్క ప్రకారం వచ్చేసినట్టు సెప్టెంబర్ 2. అండ్ కొంచెం అలా అలా ఇక్కడి నుంచి మొదలైతే వేద్దాం కొంచెం పవన్ కా హవా. ఏమంటారు మీరు? వింటున్నది సురభి డిటూర్ రేడియో, సురభిలో డ్రైవ్ టైమ్ షో. సమయానికి చిన్న కమర్షియల్ బ్రేక్ రాంది, ఆ పాటను తర్వాత మీకు వినిపిస్తాను. మీరందరూ కూడా ఇందాక నుంచి హ్యాపీ అవర్ గురించి చెప్పాను. అండ్ దెన్ వినాయక చవితి కోసం మీరు కావాల్సిన పూజల ఏర్పాట్లు అవి చేసుకుంటూ తప్పనిసరిగా గణేష్ చతుర్థి పూజలో కావాల్సిన సామాగ్రి అంతా కొనుక్కోవడం, ముఖ్యంగా స్వీట్స్ కొనుక్కోవడానికి. పెద్ద పెద్ద లడ్డూలు దొరుకుతాయి అండి, 5 pound 11 pound క్వాంటిటీస్ కూడా దొరుకుతాయి. అండ్ మోదక్, కాజు కత్లీ ఇలాంటివన్నీ ఆర్డర్ చేసుకోవచ్చు. 9728787999 4693601556. ఈ రెండు ప్లేసుల్లో అండ్ మీరు స్వీట్స్ ఆర్డర్ చేసుకోండి రాజులాస్ కిచెన్ వారి దగ్గర నుంచి. అండ్ దాన్ని స్వీట్ తినగానే మీకు అయ్యో పండ్లు పాడైపోతాయి అనుకుంటారా, ఏం భయపడండి. మీ డెంటల్ హెల్త్ గురించి ఆలోచించకుండా, ఆలోచించడానికి వర్రీ లేకుండా, చింతలు లేకుండా, చక్కగా తలతళ్ళే పళ్ళ కోసం డెంటల్ ఎగ్జామ్ అండ్ ఎక్స్రే $29 మాత్రమే. మీ స్మైల్ మీరు నిశ్చింతగా నిరభ్యంతరంగా అలా మెరుస్తూ ఉంచుకోవడానికి ఈ స్పెషల్ ఆఫర్ ని మాత్రం మిస్ అవ్వకండి. కాల్ టుడే 9724845400 ఆర్ విజిట్ దమ్ అట్ 3234 ఫారెస్ట్ లేన్ ఇన్ డాలస్ టెక్సస్. అండ్ మీకు అందరికి ఇండియా టుడే హ్యాపీ అవర్ గురించి చెప్తూ ఉన్నాను. 4 to 7 ఎక్కడంటే 151 నార్త్ నోలన్ డ్రైవ్, సౌత్ లేక్ లో ఉన్నది వాళ్ళ రెస్టారెంట్. 4 to 7 మీకు మంచి బార్ స్నాక్స్, జస్ట్ $1 మాత్రమే. డ్రాఫ్ట్ బియర్స్ ఓన్లీ ఫర్ $2.99. గ్రేట్ బైట్స్, కూల్ డ్రాఫ్ట్స్, హ్యాపీ ఈవినింగ్స్. డెఫినెట్లీ విజిట్ దేర్ ఫర్ హ్యాపీ అవర్ బిట్వీన్ 4 and 7. అండ్ బై ది వే మీకు అందరూ చెప్పాను కదా, రేడియో సురభిని మీరు రేడియో సురభి యాప్ ద్వారా వినొచ్చు, .com ద్వారా వినొచ్చు, మా ఫేస్బుక్ లో ఉన్నాం, ఇన్స్టాగ్రామ్ లో ఉన్నాం, అన్ని చోట్ల ఫాలో ఫాలో ఫాలో ఫాలో అస్. ఇంకొక అరగంట ఉంది డ్రైవ్ టైం మీ పాట.
1: హలో డాలస్, వి ఆర్ ది అన్డిస్ప్యూటెడ్ లీడర్స్ ఇన్ ది రేడియో స్పేస్. యు నో వి ఆర్ రేడియో సురభి. రేడియో సురభి, రేడియో
2: సురభి, రేడియో సురభి 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: ఓయ్ బిర్యానీ తింటావా?
4: మర్చిపోయావా? ఐఎమ్ ఆన్ ఎ డైట్. సలాడ్
3: సరే, బట్ ఐ వోంట్ షేర్ మై చికెన్ దమ్ బిర్యానీ అండ్ గోట్ బిర్యానీ. నో వే.
4: ఇంటి రెండు ఆర్డర్ చేస్తున్నావా?
3: అంత వరి అవకు. ఎంఎన్ఎం వాళ్ళ వీకెండ్ ఆఫర్ చికెన్ అండ్ గోట్ దమ్ బిర్యానీ $10 and $15 కి మాత్రమే ఆన్ ఫ్రైడే, సాటర్డే అండ్ సండే 7 PM to 11 PM. ప్లస్ వాళ్ళ స్పెషల్ లైవ్ హండి బిర్యానీతో డబుల్ కమీటా ఫ్రీ.
4: షేరింగ్ ఈస్ కేరింగ్ తెలుసా?
3: ఎంఎన్ఎం 1900 మార్కెట్ ప్లేస్ బులివర్డ్ ఇర్వింగ్.
5: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
6: ఇప్పుడు ఆఫర్ లెటర్లు
5: అవుతుంది బ్రో. యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
7: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
8: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
9: చందు, మరి వండనా?
8: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
9: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 visits లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా 1-stop shop స్వదేశీ.
8: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
10: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
6: ఇప్పుడు ఇండియా ఎందుకురా,
10: మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకెళ్లి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
11: మన తెలుగు డెంటిస్ట్ అట్ యువర్ సర్వీస్, డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెకప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. Dallas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane.

వెల్కమ్ బ్యాక్ శ్రోతలందరికి. ఇంకా డ్రైవ్ టైం మనకి అరగంట మిగిలింది. రేడియో సురభి, సురభి డిటూర్. ఈ రోజున మీ హోస్ట్ నేను భాస్కర్ రాయవరం, ఫిల్లింగ్ ఇన్ ఫర్ కల్పన, మా కల్పన. అండ్ అందరూ చక్కటి పాటలు వింటున్నావు, ఏం పెద్ద హంగామా లేదు. హోప్ యూర్ కూలింగ్ డౌన్. ఎక్కడ చోట చల్లదనాన్ని తెచ్చుకుంటున్నారని అనుకుంటున్నాను. శీతల పానీయాలు, చల్లగా నీళ్ళు తాగండి. నీళ్లు, హైడ్రేషన్ ఈజ్ వెరీ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ వేసవిలో. ముఖ్యంగా పిల్లలకి తెలియకుండానే వాళ్ళ యాక్టివిటీలో ఏదో చేసుకుంటూ నీళ్లు తాగడం ఇనఫ్. సో కైండ్లీ డూ ఆల్ ఆఫ్ దాట్. అండ్ మనం ఇందాక మాట్లాడుతూ మీకు పవన్ కళ్యాణ్ తొలి ప్రేమ సినిమాకి ఏమిటి కనెక్షన్ అన్నా నేను. అలసాని వారి పద్యమ పాట వినిపిస్తూ అది ఇంకో తొలి ప్రేమ. పవన్ కళ్యాణ్ గారి సినిమా తొలి ప్రేమ ఉన్నది, హౌ ఇస్ దాట్ డిఫరెంట్, వాటి దాని సిగ్నిఫికెన్స్ ఏంటి అని మిమ్మల్ని అడిగా. మీకు తెలిస్తే ఫోన్ చేయండి స్టూడియోకి 9726361966. నో, మనం పవన్ కళ్యాణ్ బర్త్డేని ఒక ప్రీ అంటే దాన్ని ఈవ్, బర్త్డే ఈవ్ లాగా అలా చిన్న టచ్ ఇస్తున్నాం మీకు అంతే తప్ప. నిజంగా ఇవాళ ఇప్పుడే బర్త్డే స్పెషల్ ఎంజాయ్. ఇట్లా కొంతమంది అడిగారు, ఫ్యాన్స్ కదా మరి పవన్ ఫ్యాన్స్ అంటే మామూలుగా ఉంటారు. ఆ పాటలు వాళ్ళ కోసం కొన్ని పాటలు అలా టచ్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. సరే, ఈ పాట చాలా బాగుంటుంది. ఇందాక శ్రేయా ఘోషాల్ గారి పాట వింటుంటే ఈ గాయని మని గొంతు వినాలనిపించింది. ఆవిడెవరో తెలిస్తే స్టూడియో ఫోన్ చేయండి. తొలి ప్రేమ స్పెషాలిటీ ఏంటి, ఈ గాయని ఎవరు, ఈ రెండు ప్రశ్నలు ఉన్నాయి మీకు. 9726361966. మీరు వింటున్నది రేడియో సురభి ఆన్ 107.9 FM HD3, అమెరికాలో తెలుగు నేస్తం, సౌండ్స్ లైక్ హోమ్. ఇవాళ సురభి డిటూర్, మీ హోస్ట్ భాస్కర్ రాయవరం.

ఎవరి గొంతు అని అడిగాను. చిత్రమ్మ గారు, అంత ఇష్టమైన మీకు భీమ్లా నాయక్ సినిమా నుంచి పాట అది పవన్ కళ్యాణ్ గారి కోసం అలా కొన్ని కొన్ని పాటలు వినిపిస్తూ మీకు కొత్త సినిమాలు పాత సినిమాలు అన్ని రకాలు అలా అలా మేళం చేసుకుంటూ పాటలు వినిపిస్తున్నాను. సరే, పాటలు పాత సినిమాలు అందాం కదా, ఇంకొక మంచి బ్లాక్ అండ్ వైట్ క్లాసిక్ వినిపిస్తాను. ఈ పాట ఏ సినిమాలో తెలిస్తే స్టూడియో ఫోన్ చేయండి 9726361966. మీరు వింటున్నది రేడియో సర్బిలో సర్బి డిటోర్. మీ వ్యాఖ్యాత నేను భాస్కర్ రాయవరం. మీకు కావాల్సిన పాటలు వచ్చి ఇంకొక 2 నిమిషాల పాటు ఉంటాయి మీతో పాటు. 9726361966 ఇస్ ద నెంబర్ టు కాల్.

రెడ్ మాంగళ్య బలం సినిమా నుంచి మీకోసం ఆ పాట వినిపించాను. అలా ఉడికే అలా ఒక చక్కటి, ఏం హార్బాటం లేని, జస్ట్ అలా హార్మోనియం, జస్ట్ వీణ, తబల, ఘన్సాల్ మాస్టర్ సుశీలమ్మ, అలా వైఆర్ఎన్ సారం చేసి ఉయ్యాలలు వినేలా ఏదో పిల్ల తమ్మేరకు ఊహించుకుంటూ వెన్నెల మన చుట్టూ ఇప్పుడు లేకపోయినా అలా దాన్ని ఆహ్వానిస్తూ అలా పెట్టుకుంటే ఎంత బాగుంటుంది కదా. సో డెఫినెట్లీ చల్లదనం కోసం ఆ పాట వినిపించాను. ఆ ట్యూన్ లోనే ఉంటుంది చల్లదనం, మీకు ఒకసారి ఆ పాటల్లో హాయ్ వచ్చేస్తుంది తెలియకుండానే. సో ట్రైన్ టు డూ. ఇంకా ఇంకొక పాట వినిపిస్తాను. బై ద వే, విత్ యువర్ పర్మిషన్, నేను ఒక ఎక్స్పెరిమెంట్ చేశా. ఎక్స్పెరిమెంట్ అంటే అందరూ చేసేది ఈ మధ్యకాలంలో, పాట రాసి వాటిని ఏఐతో ట్యూన్ చేయడం అది. నేను విత్ యువర్ పర్మిషన్ ఐ టేక్ సమ్ లిబర్టీ ప్లే బిట్ ఆఫ్ దట్ సాంగ్, మొత్తం వినిపించను. మీకు ఎలా అనిపించిందో మీరు ఫోన్ చేసి నాకు చెప్పండి. 972-636-1966 మీకు ఎలా అనిపించిందో చెప్పండి. జస్ట్ ఒక బిట్ వినిపిస్తా, జస్ట్ ఎక్స్పెరిమెంట్. సాహిత్యం నాది, ట్యూన్ పాడింది వేరే.

చెప్పా కదా, జస్ట్ ఎక్స్పెరిమెంట్. నేను పాట రాసిన సందర్భం ఏంటి ఇవన్నీ ఇప్పుడు చెప్పడం అవసరం. ఒక బేసికలీ సీతారామాల కళ్యాణానికి వెళ్ళినప్పుడు, కూర్చున్నప్పుడు కళ్యాణానికి వ్యాఖ్యానం చెప్పిన సురభి జాతర జరిగినప్పుడు అయ్యవారి దగ్గర కూర్చొని ఉన్నాను. మళ్ళీ ఆ ఘడియ కోసం ఎదురు చూస్తూ కూర్చొని, ఎదురు చూస్తూ చూస్తూ అది నిజమైనప్పుడు అక్కడ కూర్చొని ఉన్నప్పుడు కలిగిన భావన, ఇదిగో నీ వేచ, ఇదిగో నీకోసం నిత్యం వేచాను అని చెప్పి ఒక ఆత్మార్పణ భావంతో రాసుకున్న పాట ఆయనకి నాకు మధ్యలో జరిగిన సంభాషణ అది. అలా రాసిన తర్వాత ట్యూనింగ్ అవి చాలా బాగా వచ్చాయి, కానీ గొంతు అమ్మాయి గొంతే బాగుంటుందన్న ఇంప్రెషన్ తోటి అది పెట్టాను అన్నమాట, పెట్టాను. అది మ్యాటర్. సరే, థ్యాంక్ యూ ఫర్ ఒబ్లైజింగ్ మీ. ఇది ఏమిటంటే, ఎందుకు అంటే వేరే పాటలు వినిపిస్తుంటే నాకు యూట్యూబ్ లో ఇది ఈ పాట సజెషన్ కింద వస్తుంది. సరే, సజెషన్ కింద ఎలాగో అడుగుతున్నారు కదా అని చెప్పి చూపించేస్తాను. సరే, తిరుపతి వాళ్ళందరికీ పాట. తిరుపతి వాళ్ళందరికీ ఈ మధ్య ఒక సినిమా వచ్చింది. సినిమా కథ బాగానే ఉంది, కానీ కొంచెం బాగా తీసి ఉండాలి, బాగా చేసి ఉండాలి. బట్ ఆల్ ఇన్ ఆల్ ఘట్టం నేను ఫ్యామిలీ నుంచి ఈ పాట మీ అందరి కోసం. మీరు ఇంకొక 11 నిమిషాలు ఉంది, ఒక మహా అంటే ఒక పాట వెళ్ళినాము. మీరందరూ హ్యాపీగా డ్రైవ్ టైం ముగించేసుకుని అలా ఇళ్ళకి చేరి గూట్లో వాలిపోతూ ఉండొచ్చు. ఎనీ సాంగ్ యూ నీడ్ ఏదైనా వినాలి అనుకుంటే నెక్స్ట్ ఫ్యూ మినిట్స్ లో చేసేయండి. 972-6361-966 ఇదిగోండి శ్రీనివాస మంగాపురం.

ఈ బాడ లేలే గుడుంబ శంకర్ సినిమా ఇవన్నీ ఒక ఐకానిక్ స్ట్రెచ్ ఆఫ్ మూవీస్ ఫర్ పవన్ కళ్యాణ్. అండ్ విషింగ్ హిమ్ ఆల్ ద వెరీ బెస్ట్ యాజ్ ఉప ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. అండ్ ఈ స్టిల్ మేకింగ్ మూవీస్ విచ్ ఇస్ అమేజింగ్. రేపంతా ఇంకా హల్చల్ ఉంటుంది పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా. అండ్ తర్వాత ఇందాక తొలి ప్రేమ గురించి చెప్పాను కదా, ఆయన ఐకానిక్, వన్ ఆఫ్ ద ఐకానిక్ తెలుగు సినిమాల్లో ప్రేమ కథల్లో టాప్ లో ఉండే సినిమాలు కొత్తగా వచ్చిన వాటిని చెప్పుకోవాలంటే డెఫినెట్లీ తొలి ప్రేమ ఉంటుంది. అండ్ పవన్ కళ్యాణ్ గారికి ప్రతిమని పేరు తీసుకొచ్చి పెట్టింది సినిమా. అండ్ విత్ దట్ సెడ్, ఐఎమ్ సైనింగ్ ఆఫ్. డ్రైవ్ టైమ్ లో నాతో పాటై మంచి మంచి ప్రశ్నలు అడిగి సమాధానం చెప్పినందుకు, ఇందాక పాటలకి కాంప్లిమెంట్ అంతా ఇచ్చినందుకు మీరందరూ, యూ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ రేడియో డ్రైవ్ టైమ్ షో, అలాగే మీరందరూ కూడా మళ్ళీ నెక్స్ట్ వ్యాఖ్యాత చేసే కార్యక్రమం చేసే వరకు, మిగతా టైంలోనే మళ్ళీ వచ్చి మిమ్మల్ని సిగ్నేచర్ షోలో కలిసే వరకు మీరందరూ ఉత్సాహంగా ఉండండి, ఉల్లాసంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. ఆనందాన్ని జీవితంలో కనిపించే వాళ్ళు అందరితో పంచుకుంటూ వెళ్ళండి, ఎందుకంటే పంచుకోవడమే పెంచుకోవడం. సైనింగ్ ఆఫ్, భాస్కర్ రాయవరం ఫ్రమ్ సూరభి డిటూర్ డ్రైవ్ టైమ్ షో.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
4: Istilamma vayanam puchukunti vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు.